శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెడ్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 26వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు హనుమాన్ చాలీస, అనంతరం శ్రీరామ గానామృతం, శ్రీరామ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో విద్యా ప్రశస్తి, ఈ అంశం గురించి దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం విందాం.
1: విద్యా ప్రశస్తి. విద్ అనే ధాతువు నుంచి ఉద్భవించిన పదమే విద్య. విద్య అంటే జ్ఞానం అన్నమాట. విద్య వల్ల విచక్షణా జ్ఞానం కలుగుతుంది. మానవుడికి భాష అనేది దేవుడిచ్చిన వరం. భాష వల్లనే మానవుడు పశుపక్ష్యాదుల నుంచి వేరవుతున్నాడు. ప్రపంచంలో మనిషి కంటే ఎన్నో లక్ష సంవత్సరాల ముందు

0: నుండి జన్మించిన పశుపక్షియాదులు ఇప్పటికీ ఏ మార్పు లేకుండా అలాగే ఉండడానికి కారణం కేవలం వాటికి భాష లేకపోవడమే. కానీ మనిషి భాష నేర్చి విద్యావంతుడై విజ్ఞానాన్ని పొంది తన విజ్ఞానాన్ని గ్రంథస్థం చేసి ఆ గ్రంథాల ద్వారా అందరినీ విజ్ఞానవంతులను చేయగలుగుతున్నాడు. అందువలనే విద్య అందరికీ అవసరం. విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు చెప్పనే చెప్పారు. విద్య యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పది. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతసుఖం అని భర్తృహరి వాక్. అంటే విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వల్ల మనిషి గౌరవం పొందుతాడు. గౌరవం వల్ల సంపద చేకూరుతుంది. సంపదలు ఉన్నప్పుడే ధర్మగుణం అలవడుతుంది. ధర్మగుణం వల్ల సుఖాన్ని పొందుతాడు అని శ్లోకార్థం. విద్య యొక్క గొప్పదనాన్ని చెప్తూ భర్తృహరి ఇలా అంటాడు. నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతృభాజ్యం నచ భారకారీ వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అంటే విద్య దొంగల చేత దొంగిలింపబడేది కాదు, రాజుల చేత లాక్కొనబడేది కాదు, సోదరుల చేత పంచుకొనబడేది కాదు, బరువైనది కాదు, ఖర్చు చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. విద్య అనే ధనం సమస్త ధనములలోకెల్లా గొప్పది అని అర్థం. ఇదే విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషిత రత్నావళిలో ఇలా చెప్తాడు. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మర్చుడే. విద్య రహస్యంగా దాచుకున్న ధనం వంటిది. పురుషులకు మంచి రూపాన్ని కలిగిస్తుంది, కీర్తిని కలిగిస్తుంది, భోగములను చేకూరుస్తుంది. విద్య గురువుతో సమానం. విద్య గొప్ప దైవం. విద్య రాజుల చేత పూజింపబడుతుంది. అటువంటి విద్యను నేర్వనివాడు మనిషే కాడని భావం. స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని మరో సూక్తి కూడా ప్రచారంలో ఉంది. రాజు తన దేశంలోనే పూజింపబడతాడు, కానీ విద్వాంసుడు ప్రపంచమంతటా పూజింపబడతాడు అని దీని అర్థం. విద్య వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. లోకజ్ఞానం కలుగుతుంది. మానవుడిలోని అజ్ఞానాంధకారం తొలగి విజ్ఞానం కలుగుతుంది. విచక్షణా జ్ఞానం కలుగుతుంది. సొంతంగా ఆలోచించే శక్తి కలుగుతుంది. దేశంలోని ప్రజలంతా విద్యావంతులైతే ఆ దేశం బాగుపడుతుంది. ఆ దేశానికి మంచి పరిపాలకులు వస్తారు. దేశం సుభిక్షమవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా విద్య నేర్వాలి.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విద్యా ప్రశస్తి ఈ అంశం గురించి దిటకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేనుముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో రొయ్య సాగు వివరాలు వింటారు.
2: రొయ్యల పెంపకంలో స్థలం ఎంపిక విధానం గురించి చూసినట్లయితే, రొయ్యల సాగు చేయు నాలాలోని మట్టి మెత్తటి ఒండ్రు, రేగడి మరియు ఇసుక సమానమైన పాలలో కలిగి ఉండి నీటిని ఎక్కువ రోజులకు నిల్వ చేయగల స్వభావం కలిగి ఉండాలి. నేలకు నీటిని పట్టి ఉంచే గుణం ఉండాలి. అదేవిధంగా పిహెచ్ ప్రమాణం 6.5 నుంచి 7 మధ్యలో ఉండాలి. రవాణా మరియు విద్యుత్ సౌకర్యం కలిగి ఉండాలి. నీటి కాలుష్యం మరియు పురుగుమందుల అవశేషాలు లేని స్థలాన్ని ఎంచుకోవాలి. చెరువుకు సంవత్సరం పొడవునా పరిమాణంలో నీటిని అందించే జల వనరులు ఉండాలి. అంటే సాగు కొరకు తగిన నాణ్యత అందుబాటులో ఉండాలి. మురుగు

జీవరాశులను తగిన మోతాదులో టీసీడ్ కేక్ లేదా బ్లీచింగ్ పౌడర్ను స్ప్రే చేసి నివారించాలి. చెరువు అడుగు భాగమును పగుళ్ళు వచ్చేంత వరకు ఎండబెట్టడం వలన చెరువు అడుగు భాగంలో చేరిన సేంద్రియ వ్యర్థ పదార్థాలు గాలిలోని ఆమ్లజనితో కలిసి విషరహితమై సేంద్రియ రసాయన పోషకాలుగా మారడమే కాకుండా చెడు కలిగించు బాక్టీరియా శిలీంధ్రాల మరియు వైరస్సు మొదలగు సూక్ష్మ క్రిముల వలన కలుగు నష్టాన్ని అరికట్టవచ్చు. ఒకవేళ ఎండబెట్టడం సాధ్యపడకపోతే చెరువు అడుగు భాగమును జెట్ పంపుతో ఫ్లషింగ్ లేదా రూస్ పైపుతో కానీ చేయవలెను, లేకుంటే మాన్యువల్గా తొలగించాలి. చెరువు అడుగు భాగం పూర్తిగా ఎండిన తదుపరి చెరువును అడ్డముగా మరియు నిలువుగా దున్నిన తరువాత చెరువు అడుగు భాగంలో ఉన్న మట్టిని మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్ళి నిపుణులచే భూసార పరీక్ష చేయించాలి. భూసార పరీక్ష శాస్త్రవేత్తల రిపోర్టు ప్రకారము చెరువు యొక్క మట్టిని సారవంతం చేసుకోవాలి. ఆమ్ల గుణం కలిగిన నేలపై సున్నం ఉపయోగించడం వలన రొయ్యల పెరుగుదల బ్రతుకుదల శాతం వృద్ధి చేయవచ్చు. చెరువు మట్టిలో సేంద్రియ పదార్థాలు 1-2.5% తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా సేంద్రియ మరియు నత్రజని పదార్థాలను మధ్య నిష్పత్తి 20:1 ఉండాలి. నత్రజని మరియు భాస్వరం అంటే ఫాస్ఫేట్ పదార్థాల మధ్య నిష్పత్తి 4:1 లేదా 8:1 ఉండాలి. మట్టిలోని పోషక విలువలను పెంచి సమతుల్యం చేయు పద్ధతుల విషయానికి వస్తే చెరువు మట్టిలో 250 కిలోల పశువుల పేడను వినియోగించి ఉత్పత్తి చేయబడిన వర్మీ కంపోస్టు 1 ఎకరం చెరువులో 3 దఫాలుగా చల్లాలి. 50-100 కిలోల వరిపిండి, 30-50 కిలోల పచ్చి తౌడును మరియు 15-20 కిలోల బెల్లంను 1 ఎకరం చెరువులో వేసి మట్టి యొక్క సేంద్రియ పదార్థాలను పెంచవచ్చు. రసాయన ఎరువులు అయినటువంటి యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ తగిన మోతాదులో కలిపి నత్రజని భాస్వరం నిష్పత్తులను సమతుల్యం చేయవచ్చు. మట్టిలోని సూక్ష్మ పోషక విలువలను రాతి ఉప్పు ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, జింకు సల్ఫేట్ మరియు మార్కెట్లో లభ్యమయ్యే మినరల్స్ మిక్చర్ను తగిన మోతాదులో వేసుకోవలను. మట్టిని సారవంతం చేయు విధానం చూసినట్లయితే ముందుగా పొడి విధానం. బాగా దున్నినటువంటి చెరువును ట్రాక్టర్ రోలర్తో స్లూయిస్ అవుట్లెట్ వైపునకు వాలుగా ఉండేటట్లు సరిచేయవలను. మట్టి సారవంతం చేయు పదార్థాలను తగిన మోతాదులో తీసుకుని బేకరీలో లభ్యమయ్యే ప్రొబయాక్టిక్స్ను తగినంత నీటిలో కలిపి బాగా పులియబెట్టిన మిశ్రమాన్ని కొద్దిగా తేమగా ఉన్న చెరువు మట్టిలో సమానంగా చల్లవలను. 2-3 రోజుల తరువాత ట్రాక్టర్ రోలర్తో చదును చేయాలి. ఇక నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపిక మరియు చెరువులో వదిలే పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే రొయ్య పిల్లల ఎంపిక విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రొయ్య పిల్లలు బ్రతుకుదల శాతం మరియు పెరుగుదల బాగుండడం. ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎంపిక చేసుకోవచ్చు. మంచి లక్షణాలు గల రొయ్య పిల్లలు విషయానికి వస్తే పిఎల్ రంగు, లేత గోధుమ రంగు, నలుపు లేదా నీలం రంగు ఉండకూడదు. రొయ్య పిల్ల వయస్సు పిఎల్ 15. రొయ్య పిల్ల పొడవు, రొయ్య పిల్ల ఉత్సాహంగాను సమానమైన పొడవు అంటే 12 mm లేదా సమానం లేనివి 8% కన్నా తక్కువగా ఉండాలి. రోస్టల్ స్ప్రైన్స్ డార్సల్ 5-6 అంటే పిఎల్ 15, డార్సల్ 3 పిఎల్ 12. నెక్రోసిస్ గల రొయ్య పిల్లలు 10% తక్కువ ఉండాలి. రొయ్య పిల్లలను గుండ్రటి బేసిన్లో వేసి గుండ్రంగా తిప్పినప్పుడు అవి నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదాలి. బలహీనముగా ఉన్న రొయ్య పిల్లలు మధ్యలోనికి చేరతాయి. రొయ్య పిల్లల ఉపరితలంపై ఏ విధమైన బాహ్య పరాన్నజీవులు ఉండకూడదు అంటే జుతామ్నియం మరియు ఎపిస్టైలిస్ లాంటివి. 8వది, ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లల ఆహార నాళం పూర్తిగా నిండి ఉండి ఆహార భాగం యొక్క చివరి భాగం వాపు లేకుండా సాధారణంగా ఉండాలి. అలాగే కండరాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండి

0: కండరాలు మరియు ఆహారనాళము నిష్పత్తి 4:1, అంటే రొయ్య పిల్లల ఉదర భాగములోని 6వ కండితములోని కండరం మరియు ఆహార నాళం వెడల్పుల నిష్పత్తి అది. తరువాత ఎటువంటి అంతరపరాన్నజీవులు ఉండకూడదు. అలాగే రొయ్య పిల్లలపై ఉండే క్రోమోటా ఫోర్సు గుంపుగా ఉండాలి. రొయ్యపిల్ల కాలేయం లాంటి హెపిటో ఫామ్కియాస్ అంటే పసుపు భాగం రంగులో కానీ ముదురు గోధుమ రంగులో కానీ ఉండాలి. రొయ్యపిల్లలకు తెల్ల మచ్చల వ్యాధి, మోనోడాన్ బ్యాక్టీరియల్ వైరస్సు, విబ్రియోలోడ్ మరియు హెచ్పివి ఉండకూడదు. రొయ్యపిల్లలు ఒత్తిడి పరీక్షలను తట్టుకోవాలి, అంటే సెరివిటీ, ఫార్మ్లెస్ మరియు ఉష్ణోగ్రత పరీక్షలు అన్నమాట. తర్వాత నర్సరీ విధానం. మనం రొయ్య పిల్లలను హేచరీ నుండి తెచ్చుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉష్ణోగ్రత వ్యత్యాసం 2 డిగ్రీల సెల్సియస్ కన్నా మించకూడదు. సెలివిటీ వ్యత్యాసం 2 నుండి 3 PPT మించకూడదు.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరింతవరకు రొయ్యల సాగు వివరాలు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక

0: శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉండే విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విద్యాశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విద్యాశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం గాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తారంటే, మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టు చేస్తాం.
0: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత

0: సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఉదయ 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు కారణాలు, నివారణ, చికిత్సా విధానం ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎన్ జగదీష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ అంశం గురించి శ్రీమతి సుజాత గారి ప్రసంగం, అనంతరం పాఠశాల విద్యలో యోగ విద్య ఈ అంశం గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం వింటారు. ఇక ఈ ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త సమాజం పెద్దపట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తన వింటారు 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం వింటారు. ఏడు గంటల 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన గనుల గురించిన వివరాలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే 9 గంటల 30 నిమిషాలకు గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు 10 గంటలకు హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే రాత్రి 11 గంటలకు హిందీలోనూ 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఒత్తిడిలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం, కోపంలో సమాధానం ఇవ్వటం ఇవన్నీ కూడా చేయకూడని పనులు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఈ మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్ ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues.

0: strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
1: విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లను మనం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజులు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతు బలి సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్ళు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు

0: రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో కితన్సార్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైయర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు కారణాలు నివారణ చికిత్సా విధానం ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మోటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: ఎనభై
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: का टेलीलॉके ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: अक्का जॉब दरकी थी।
2: अरे वाह, कंग्रेचुलेशंस। అయితే ఇప్పటికా బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్వాసకోశ వ్యాధులు కారణాలు నివారణ చికిత్సా విధానం, ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఒక వయసుతో పని లేకుండా అలాగే కొంచెం వయసు వచ్చిన వాళ్ళు గాలి పీల్చుకోవడానికి ఆయాసపడుతూ ఉంటారు. మరి కుటుంబంలో ఆస్తమా లేకపోతే ఇంకేదన్నా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాలు కూడా వారికి తెలియదు. ఎందుకు మీరు గాలి పీల్చుకోవడం కష్టపడుతున్నారంటే, మాకేదో కొంచెం ఆయాసంగా ఉంది అని సమాధానం చెప్తూ ఉంటారు. అయితే ఇలా ఆయాసంగా ఉండటానికి, ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడటానికి ఏమేమి కారణాలు ఉండుండొచ్చు, వాటికి ఏమేమి వ్యాధులు ఉండుండొచ్చు ఈ ఊపిరితిత్తుల గురించి అనే విషయాలు మనకు తెలియజేయడానికి మార్కాపురం ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం శివశంకర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శివశంకర్ గారు.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: డాక్టర్ గారు, మరి ప్రధానంగా చెప్పండి, అసలు ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి వ్యాధులు వస్తాయి, అందున ముఖ్యంగా ఈ మధ్య ఎక్కువగా COPD అని అంటూ ఉన్నారు, ఈ వ్యాధి గురించి మాకు తెలియజేయండి.
2: ఓకే సార్. ఊపిరితిత్తులకి ముఖ్యంగా మనం కామన్గా చూసే రోగాలలో టీవీ అంటాం, క్షయ, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, తర్వాత కొన్ని డిసీజ్ లైక్ COPD అనేది ఇప్పుడు మనం ముందు నుంచి చూస్తున్నాం, కానీ ఈ మధ్య దాని యొక్క ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. ఇంకా న్యూమోనియా, తర్వాత అలర్జీకి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలండి, ఇవి ముఖ్యంగా చూస్తాం. కానీ కామన్గా అందరికీ టీవీ గురించి తెలుస్తుంది, ఆస్తమా గురించి తెలుస్తుంది, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్, న్యూమోనియా తెలుస్తుంది, కానీ COPD అనే ఈ జబ్బు గురించి చాలా మందికి తెలియదు. దీని గురించి ప్రజల్లో చాలా అవేర్నెస్ కలగాల్సి ఉందండి. సో దాని ఆ ఉద్దేశం కోసమే మనం అనుకుంటున్నాం.
1: బాగుందండి. అయితే COPD అంటే ఏమిటంటారు అసలు?
2: ఇది సార్, ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ టర్మ్, తెలుగులో దీనికి ఎగ్జాక్ట్గా తెలుగు టర్మ్ లేదు. దాని పేరులో ఉంది, COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో క్రానిక్ అంటే దీర్ఘకాలికమైన జబ్బు, అబ్స్ట్రక్టివ్ అంటే శ్వాసను వాళ్ళు వదలడానికి ఇబ్బంది పడుతుంటారు, అబ్స్ట్రక్షన్. పల్మనరీ డిసీజ్ అంటే లంగ్స్ సంబంధించిన డిసీజ్, జబ్బు. సో పేరులోనే ఉన్నట్టుగా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్
1: అంటే దీర్ఘకాలిక వ్యాధి.
2: అవును సార్, దీర్ఘకాలికంగా వ్యాధి. ఒకసారి వచ్చిందంటే ఇది జీవితాంతము ఉంటుంది సార్. అది దీనికి పూర్తి క్యూర్ అనేది లేదు. సో ఒకసారి వచ్చిందంటే జీవితకాలం ఉంటుంది ఇది. ఈ COPD బర్డన్ గురించి మనకు ముఖ్యంగా తెలుసుకోవాలి సార్. ప్రపంచవ్యాప్తంగా ఈ COPD పేషెంట్స్ 25 కోట్ల మంది ఉన్నారు. అందులో ఇండియాలో 5.5 కోట్ల మంది పేషెంట్స్కి COPD జబ్బు ఉందని నిర్ధారణ అయింది. ఈ విధంగా చూస్తే ఇండియా ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ వ్యాధిగ్రస్తుల్ని ఐడెంటిఫై చేసిన కంట్రీగా. సో దీన్ని బట్టి చూడొచ్చు మనము దీని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో.
1: అయితే అవగాహన శాతం మాత్రం
2: చాలా తక్కువ ఉంది సార్. ఇంత 5.5 కోట్ల మందికి ఈ జబ్బు ఉండి కూడా చాలా మందికి ఈ జబ్బు అంటే అవగాహన లేదు.
1: మరి ఈ వ్యాధికి ఎటువంటి కారణాలు అంటారు?
2: ఇది మెయిన్గా కాలుష్యం సార్, వాతావరణ కాలుష్యము, సిగరెట్ స్మోకింగ్, సిగరెట్ ఆర్ బీడీ ఆర్ చుట్ట, ఏదైనా మూడిట్లో ఒకటి, ఏది పీల్చుకు ఎక్కువ కాలం అంటే దాదాపుగా 20 సంవత్సరాల కంటే ఎక్కువగా పీల్చుకున్న వాళ్ళు మనం ఈ జబ్బును చూస్తూ ఉంటాం. తర్వాత బయోమాస్ ఫ్యూయల్స్ అంటాం, ఇప్పుడు మన శిలాజ ఇంధనాలు మండించినప్పుడు వచ్చే కాలుష్యం వల్ల పొట్టు, తర్వాత ఇప్పుడు మనం ఢిల్లీ వైపు చూస్తున్న వాతావరణ కాలుష్యం ఎక్కువగా, అక్కడ పంజాబ్ హర్యానాలో వరి పంట పండి కాలుస్తారు వాళ్ళు, దానివల్ల వచ్చే పొగ ఇలాంటివి. తర్వాత కొందరు కొన్ని రకాల ఆక్యుపేషనల్ డిసీజెస్ ఉంటాయి, అంటే ఆక్యుపేషనల్ వాళ్ళ పనిచేసే ఫ్యాక్టరీస్లో వచ్చే ఉద్గారాల వల్ల ఈ జబ్బు పడతారు. కొన్ని జెనెటిక్ సంబంధాల జబ్బులు, జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. α1 యాంటీట్రిప్సిన్ అంటారు సార్, ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల COPD అనేది రావచ్చు.
1: అంటే ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటారు?
2: అది జెనెటిక్ సార్, అది జెనెటిక్గా. సో మనం ఎందుకు వస్తుందంటే చెప్పలేము, ఒకసారి వంశపరపరంగా వస్తుంది. కానీ ఈ జెనెటిక్ సంబంధ లోపం వల్ల వచ్చిన COPD అనేది మనం యంగ్స్టర్స్లో చూస్తాం. ముఖ్యంగా మనం కామన్గా COPD అనేది లేట్ వయసులో, అంటే 50, 60, 70 సంవత్సరాల వయసులో మనం చూస్తుంటాం. కానీ ఈ జెనెటిక్ సంబంధంగా వచ్చే COPD అనేది ఎర్లీ ఏజ్లో, అంటే 25, 30, 40 సంవత్సరాల లోపలనే మనం చూస్తుంటాం.
1: అంటే వీటి వల్ల పలానా దాని వల్ల ఇది రావచ్చు, ఇది మనం అవాయిడ్ చేస్తే మంచిది, అట్లని అట్లా రిస్క్
2: ఖచ్చితంగా సార్. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ అనేది చాలా ముఖ్యమైన కారణాల్లో, చాలా ప్రముఖమైనది. దాదాపుగా 20 సంవత్సరాలు గిన సిగరెట్ స్మోక్ చేస్తే, 20 సంవత్సరాలు ఆ పైన సిగరెట్ స్మోక్ చేసిన వాళ్ళలో 20% మందిలో మనం ఈ జబ్బును చూడవచ్చు, COPD అనే జబ్బుని. అందరి స్మోకర్స్లో రాదు, కానీ చాలా రిస్క్ ఎక్కువ ఉండింది. సో వాళ్ళు

0: ఎర్లీగా సిగరెట్ స్మోక్ చేయడం ఆపేస్తే మనం ఈ వ్యాధిని పూర్తిగా నివారించే వాళ్ళం అవుతాం.
1: ఓకే, అంటే మా మిగతా వాళ్ళకంటే ఇలా స్మోకింగ్ చేసే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ
0: ఎక్కువ
1: ఉంటాయి.
0: సార్, తర్వాత వాహన కాలుష్యం ఎక్కువగా ఉన్న సిటీస్లో ఉన్నప్పుడు, ఢిల్లీ అలాంటి సిటీస్లో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ స్మోక్కి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాహన కాలుష్యం వల్ల కూడా మనం ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది.
1: అవకాశం మరి అందులో ఇందులో వయోభేదం ఏమైనా ఉందంటారు? అంటే ఇంత ఒక 25 ఏళ్ళలోపు వాళ్ళకి రాదు, లేదా 25 పైన వాళ్ళకి వస్తుంది, లేదా 50 లోపే రాదు, 50 పైన వాళ్ళకి వస్తుంది, అట్లానే ఏమైనా
0: ఉంటుంది
1: ఉంటుంది?
0: సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం, ఈ జబ్బు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్, వాహన కాలుష్యం, ఇవన్నీ వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లాంగ్ స్టాండింగ్ చాలా సంవత్సరాలుగా ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఈ జబ్బు వస్తుంది. సో కనీసం మినిమం 20 నుంచి 30 సంవత్సరాలు ఎక్స్పోజ్ అయి ఉండాలి. సో మనిషి పుట్టినప్పటి నుంచి ఈ బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం తక్కువ. సో ఇన్ జనరల్గా మనిషి అనేవాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎక్స్పోజ్ అవుతారు. సో 30 సంవత్సరాల 35 సంవత్సరాల లోపల మనం ఈ వ్యాధిని చూడడం అరుదు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పైన మనం చూడగలం. ఒకవేళ స్మోకింగ్ యంగ్స్టర్స్ గిన స్టార్ట్ చేస్తే, 15 20 సంవత్సరాలను స్టార్ట్ చేస్తే వాళ్ళకు 40 సంవత్సరాలకే సిఓపిడి అనేది మనం చూడగలం.
1: అంటే స్మోకింగ్ అనేది యూనివర్సల్ ఫ్యాక్టర్,
0: యూనివర్సల్ ఫ్యాక్టర్ సార్. అండ్ కాలుష్యం కూడా చాలా.
1: కాలుష్యం కూడా.
0: ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు కట్టెలు పొయ్యి మండిస్తారు, ఆ పొగ ఇంట్లోనే అలుముకుంటుంది. దాన్ని ఎక్కువగా వాళ్ళు పీల్చడం వల్ల ముసలి వాళ్ళు, లేడీస్లో మనం చూస్తాం పల్లెటూరులో ఉన్న వాళ్ళలో, వాళ్ళు స్మోక్ చేయరు కానీ వాళ్ళకి సిఓపిడి ఎందుకు వచ్చిందంటే రీజన్ ఇది ఉంటుంది సార్.
1: ఓకే, కట్టెల పొయ్యి,
0: కట్టెల పొయ్యి,
1: బొగ్గుల పొయ్యి,
0: బొగ్గులు పొయ్యి, వాటితో వచ్చే పొగ వలన వాళ్ళు ఇన్హేల్ చేయడం వల్ల ఈ వ్యాధికి గురవుతారు.
1: అయితే మరి ఇలాంటివి సిఓపిడి జబ్బు ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు?
0: ముఖ్యంగా మనము లేట్ వయసులో, అంటే పెద్ద వయసులో చూస్తాం సార్, అదొకటి మెయిన్ వయసు. తర్వాత లక్షణాలు మనం సిమ్టమ్స్ సైన్స్గా చెప్తాం సార్, అంటే పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్, తర్వాత మనం వాళ్ళని చూసి ఎలిసిట్ చేసే లక్షణాలు. వాళ్ళు ఎక్కువగా చెప్తారు ఆయాసం చెప్తారు. మొదటగా వాళ్ళు ఏదైనా పని చేస్తేనే ఆయాసం వస్తుంది, లేదా మెట్లు ఎక్కితే అలాగా శ్రమ పడినప్పుడు ఆయాసం వస్తుంటుంది. కొన్ని సంవత్సరాలు పోయే కొద్దీ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎట్ రెస్ట్ ఆయాసము, ఊరికి కూర్చున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది, చిన్న చిన్న పనులకు కూడా ఆయాసం వస్తుంది, అది ఒకటి మెయిన్గా. తర్వాత దగ్గు వస్తుంటుంది, దగ్గు, కళ్ళె రావడము, కళ్ళు వివిధ రకాలుగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పచ్చగా మారచ్చు. తర్వాత వీజ్ అంటాము, పిల్లి కూతలు వస్తున్నాయి సార్ అంటారు.
1: ఓకే,
0: సో మనము కూడా వినొచ్చు సార్, అంత గట్టిగా కొందరికి ఎక్కువ ఆయాసం ఉన్నప్పుడు బయటికి మనం ఆడిబుల్ వీజ్ అంటాం, పిల్లి కూతలు లాంటివి అవి వింటాము. తర్వాత కళ్ళె పడటం, తర్వాత కొందరు ఎమాసియేషన్ అంటారు, అంటే వాళ్ళు చూడడానికి చాలా సన్నగా అయిపోయి ఉంటారు, వాళ్ళ బిఎంఏ అనేది, బాడీ మాస్ ఇండెక్స్ అనేది తగ్గిపోయి చాలా సన్నగా అయిపోతారు, మజిల్ ప్రోటీన్ లాస్ ఉంటుంది.
1: అంటే వాళ్ళకి ఆకలి ఎట్లా అంటే
0: ఆకలి బాగానే ఉంటుంది సార్. వాళ్ళకి లేట్ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళ ఆయాసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఊరిక కూర్చున్నప్పుడు కూడా ఆయాసంగా ఉంటుంది కాబట్టి, అలాంటి టైంలో వాళ్ళు కనీసం అన్నం తినడానికి కూడా ఆయాసపడతారు. అన్నం తినడం అనేది కూడా ఒక పని, దానికి శ్రమ శక్తి కావాలి. సో అన్నం తినడం అనేది కూడా కొంచెం శ్రమతో కూడిన పనే, అది కూడా నిదానంగా తగ్గించిపోతారు. పర్టికులర్గా ఈ జబ్బు వల్ల ఆకలి తగ్గడం అనేది ఉండదు, బట్ ఓవరాల్గా వాళ్ళు వీక్ అయిపోతారు, తినలేకపోతారు. అవును, అటువంటి లేట్ వయసులో.
1: అంటే ఇట్లాంటిది అసలు జనరల్గా మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ పట్టుకుని స్మోకింగ్, తర్వాత కాలుష్యంలో ఉన్న పట్టణాల్లో ఉంటాము, తర్వాత పొయ్యి దగ్గర పనిచేసే స్త్రీలు, ఇలాంటి వాళ్ళలో సాధారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదండి.
0: ఓకే సార్,
1: మరి అది ఎంతవరకు నిరోధిస్తుంది అంటారు?
0: అదే సార్, కొన్ని మనం చెప్పినట్టుగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజ్ అవుతాం మనం, ఈ చెప్పిన స్మోకింగ్, ఈ వాహన కాలుష్యం, వీటికి ఎక్స్పోజ్ అయిన తర్వాత జబ్బు మనం ఎప్పుడు పడుతున్నాం, దాదాపు 20-30 సంవత్సరాల తర్వాత మనం జబ్బు బారిన పడుతున్నాం. సో అంతవరకు మన వ్యాధి నిరోధక శక్తి ట్రై చేస్తూ ఉంటుంది వాటిని,
1: ఆల్రెడీ లోపలికి
0: వచ్చేసి ఉంటుంది, మనం ఎక్స్పోజ్ అయి ఉంటాం చాలా సంవత్సరాలుగా, మన బాడీ ఇమ్యూనిటీ అనేది దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది జబ్బు బారిన పడకుండా. ఒక నిర్ణీత సమయం దాటిన తర్వాత మన ఇమ్యూనిటీ కూడా ఏం చేయలేదు, అంటే కంటిన్యూస్ రిపీటెడ్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల అది కూడా కొంత చేతలెత్తిస్తుంది మన,
1: అప్పుడు ఇక జబ్బు బారిన
0: పడాల్సి వస్తుంది.
1: అదేంటి దీర్ఘకాలికంగా అంటే అది ఎప్పుడో
0: మొదలయ్యింది. అవును సార్.
1: అయితే మరి డాక్టర్ గారు, ఈ వ్యాధిని, ఇది పలానా సిఓపిడి అని ఎట్లా నిర్ధారిస్తారంటారు
0: సార్? నిర్ధారణ ఇందాక మనం చెప్పినట్టుగా లక్షణాలు, సిమ్టమ్స్ చూస్తాం, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్, తర్వాత మనం చూసి ఎలిసిట్ చేసే సైన్స్, తర్వాత కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఎక్స్రే, సిఓ, స్పైరోమెట్రీ అని. సిమ్టమ్స్ ఇందాక చెప్పాను, సైన్స్ అనేవి వాళ్ళని చూస్తే మనము, పేషెంట్స్ వాళ్ళ ఛాతీ చూస్తే బ్యారల్ షేప్డ్ చెస్ట్ లాగా ఉంటుంది, మామూలుగా మనము ఇలా ఎలిప్టికల్గా ఉంటాం మన చెస్ట్, వాళ్ళది బ్యారల్ అంటే ఒక సిలిండర్ లాగా పైనుంచి కిందికి పొడుగ్గా ఉంటుందన్నమాట, అది ఒకటి. తర్వాత వాళ్ళు పర్సల్లీ బ్రీతింగ్ అనేది అలవాటు పడి ఉంటారు, అంటే పెదాలు గట్టిగా కొంచెం మూసి ప్రెషర్గా గాలిని వదులుతారు అన్నమాట, అది ఒకటి మనం కామన్గా చూస్తాము. దానికి ఎందుకు అలా చేస్తారు

0: అనేది సైంటిఫిక్ రీజన్ ఉంది.
1: ఓకే
0: అది వీలైనప్పుడు నెక్స్ట్ సైంటిఫిక్ సెషన్లో నెక్స్ట్ టైం మనం మాట్లాడుకోవచ్చు.
1: అలాగే.
0: తర్వాత ఇందాక చెప్పినట్టుగా సన్నగా అయిపోతారు, వీజ్ మనం చూస్తాము. కొందరికి కాళ్ళ వాపులు వస్తాయి సార్, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఈ సిఓపిడి జబ్బున బారిన పడిన వాళ్ళకి ఏంటంటే గుండె కుడివైపు గుండె వీక్ అవుతుంది,
1: ఓకే
0: దానివల్ల మనం కాళ్ళ వాపులు అనే లక్షణం చూస్తాము. తర్వాత ఎక్స్రే చూస్తాం. ఎక్స్రేలో చూసినట్టుగా ఇందాక బ్యారల్ షేప్డ్ చెస్ట్ ఆకృతి ఉంటుంది, లంగ్స్ పూర్తిగా గాలితో నిండిపోయి ఉన్నట్లుగా అవి నల్లగా ఉంటాయి. గుండె కూడా ట్యూబులర్ హార్ట్ అంటాం, గుండె చూడడానికి ఎక్స్రేలో సన్నగా కనపడుతుంది, పొడుగ్గా ఉన్నట్టుగా కనపడుతుంది.
1: ఓకే
0: పోతే మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే స్పైరోమెట్రీ అని చెప్తాం సార్, అది పల్మరీ ఫంక్షన్ టెస్ట్లో ఇదొక ముఖ్యమైన టెస్ట్, స్పైరోమెట్రీ అని అంటాం. అందులో ఒక మెషిన్ ఉంటుంది, దానికి కంప్యూటర్ కనెక్ట్ చేసి ఉంటుంది. పేషెంట్ మనం ఆ మెషిన్లో నోట్లో పెట్టుకొని మౌత్ పీస్ని గట్టిగా ఊదమని చెప్తాం. ముందు గాలి గట్టిగా పీల్చుకొని గట్టిగా ఊది, అతను ఎంత గట్టిగా ఎంతసేపు గట్టిగా ఫాస్ట్గా ఎగ్జెల్ చేయగలగడు అంతవరకు చేయమంటాం. అది చేసినప్పుడు కంప్యూటర్లో కొన్ని రికార్డింగ్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం కొన్ని వాల్యూస్ ఉంటాయి సార్, అవి FEV1 FEC అని. ఆ రేషియోస్ వాల్యూస్ని బట్టి మనం ఖచ్చితంగా నిర్ధారణ చేస్తాం. సో ఒక మనిషి ఒక పేషెంట్కి COPD అని నిర్ధారణ చేయాలంటే ఖచ్చితమైన డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటంటే స్పైరోమెట్రీయే. స్పైరోమెట్రీ చేయకుండా ఆ పేషెంట్ మనం COPD అని పూర్తిగా నిర్ధారణ చేయకూడదు. మిగతావన్నీ ప్రాబబుల్ టెస్ట్లు, ఇది ఖచ్చితమైన టెస్ట్.
1: ఇదైతే ఇక ఇది దాని వాల్యూస్ ప్రకారం చూసుకుంటే ఇక ఖచ్చితంగా ఇది వ్యాధి ఉంది
0: ఉంది అని
1: లేదా
0: నిర్ధారణ
1: లేదు అని కానీ
0: లేదు అని చెప్పలేము సార్. ఈ టెస్ట్ అయితే ఖచ్చితంగా నిర్ధారణ, మిగతా చాలా వరకు మన ప్రాక్టీస్ లో ఈ టెస్ట్ ప్రిఫరెన్స్ లో ఉంటాం సార్. ప్రిఫరెన్స్ లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ దగ్గర స్పైరోమెట్రీ ఉండదు, ఓన్లీ సిటీస్ లోనే ఉంటుంది. ఆ టెస్ట్ యొక్క కాస్ట్ దాదాపు 2,000 వరకు చార్జ్ చేస్తారు, మిషన్ కూడా 40-50,000 ఉంటుంది. సో అందరూ పూర్ పీపుల్ దాన్ని అఫోర్డ్ చేయలేరు. సో అలాంటప్పుడు అనుభవం ఉన్న డాక్టర్లు దాని ఈ టెస్ట్ లేకుండానే చాలా వరకు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి, వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ ని బట్టి, వాళ్ళు ఎక్స్పోజ్ అయిన వాహన కాలుష్యానికి, సిగరెట్ స్మోకింగ్ అనే రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటే మాక్సిమం మనం COPD అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా డయాగ్నోసిస్ ఏంటి అని చెప్పాలంటే మాత్రం COPD టెస్ట్ కావాల్సింది,
1: కావాల్సింది
0: గ్యారంటీ అన్నట్టుగా. కానీ మన పెరిఫెరల్ ప్రాక్టీస్ లో ఈ టెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ని బట్టి పేషెంట్ యొక్క హిస్టరీని అడిగి మనం COPD అనుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తాం సార్.
1: మరి డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎంతో మంది పేషెంట్స్ చూసుంటారు, ఇప్పుడు మీ దగ్గరికి లేదా మీ అనుభవంలో ఇది ఫలానా అని డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటారు?
0: చాలా తక్కువ మంది సార్, చాలా మందికి ఈ జబ్బు యొక్క కరెక్ట్ డెఫినేషన్ తెలియదు, ఫుల్ నేమ్ తెలియదు. కానీ కొందరు వస్తారు సార్, అంటే ఇప్పుడు కొందరు ఆల్రెడీ సిటీలో చూపించుకున్న వాళ్ళు, వాళ్ళు ఫాలో అప్ కోసమని నా దగ్గరకు వస్తారు, సార్ నేను ఆల్రెడీ COPD పేషెంట్ని, అంత దూరం పోలేకపోతున్నాను, సో ఇక్కడ చూపించుకుంటాను వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఫస్ట్ టైం వచ్చే పేషెంట్కి ఎవరికి కూడా వాళ్ళకి ఈ జబ్బు ఉంటుందని ఎవరికి తెలియదు సార్. మాక్సిమం వాళ్ళు వాళ్ళు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలి వాళ్ళు వస్తారు, ఆయాసపడుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి నాకు ఆయాసం ఉంటుంది సార్ అంటారు. వాళ్ళకి ఏమి డౌట్ ఉండొచ్చు, మహా అయితే ఆస్తమానో గుండె జబ్బు లేకపోతే గ్యాస్ ట్రబుల్నో, ఆ యొక్క థింకింగ్తో వస్తారు. కానీ వాళ్ళకి COPD యొక్క జబ్బు ముందే ఉంటుంది అది అనేది వాళ్ళకి తెలియదు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పి మనం నిర్ధారణ చేసి చెప్తాం.
1: ముందు జనాల్లో
0: అవేర్నెస్ అనేది లేదు సార్, అవగాహన లేదు.
1: అదే మరి డాక్టర్ గారు ఇప్పుడు చెప్పారు, నిర్ధారించిన తర్వాత ఇప్పుడు చికిత్స ఏ రకంగా ఉంటుందండి
0: సార్? చికిత్స అనేది 2 రకాలు ఉంటుంది సార్, ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్, నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. ఫార్మకలాజికల్ అంటే మందులు ఇవ్వడం, నాన్ ఫార్మకలాజికల్ అంటే ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇవన్నీ. సో చికిత్స అనేది సార్ రెండు, ఇందులో COPD 2 గ్రూప్స్ ఉంటాయి సార్. ముందు పేషెంట్ స్టేబుల్గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేబుల్గా ఉన్న COPD పేషెంట్లని మనం ట్రీట్ చేయడం అదొకటి. రెండవది ఏంటంటే ఈ COPD పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి వాతావరణ మార్పులకు కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ ఆయాసం అనేది ఎక్కువ అవుతుంది, దాన్ని ఎగ్జాజర్బేషన్ అంటాం, COPD ఎగ్జాజర్బేషన్స్ అంటాం. ఆయాసం ఎక్కువ అవడం, కళ్ళే ఎక్కువ రావడం, పచ్చగా రావడం, కళ్ళే జ్వరం రావడం, అంటే వాళ్ళ యొక్క లంగ్స్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అది. సో ఎగ్జాజర్బేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టేబుల్ పేషెంట్స్ అంటే వాళ్ళు ఏంటంటే మామూలు వాళ్ళ రొటీన్ పనులన్నీ చేసుకోగలరు, వాళ్ళు శ్రమపడినప్పుడు మాత్రమే ఆయాసం వస్తుంది, దాని ట్రీట్మెంట్ వేరు. దీనికి COPD ట్రీట్మెంట్కి మెయిన్గా ట్రీట్మెంట్ అంటే సార్ పీల్చుకునే గొట్టాలు ఉంటాయి చూసా, ఇన్హేలర్స్ రోటా క్యాప్స్ అని అంటాం. అందులో ముఖ్యంగా స్టార్టింగ్లో మనము యాంటీ కొలనర్జిక్ మెడికేషన్ ఇస్తాం, అంటే మస్కరనిక్ ఏజెంట్స్ అంటాము. అవి మెయిన్ ఇప్రాట్రోపిన్ బ్రోమైడ్ అని, టైట్రోపిన్ బ్రోమైడ్ అని ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆయాసంగా ఉండాలంటే దాంతోపాటుగా బీటా 2 ఏజెంట్స్ అంటాం, షార్ట్ యాక్టింగ్ లాంగ్ యాక్టింగ్ బీటా 2 ఏజెంట్స్ అంటాం. లైక్ సాల్బుటమాల్ వింటుంటాము, సాల్బుటమాల్, ఫార్మట్రాల్ ఇలాంటివి మనం యాంటీ మస్కరనిక్ ఏజెంట్స్ కలిపి ఇస్తాము. ఇంకా ఎక్కువ ఆయాసంగా ఉంది వాళ్ళకి, కొన్ని రకాల ఆస్మా సింటమ్స్, వీజ్, తర్వాత అప్పుడప్పుడు ఇంతకుముందు ఎగ్జాజర్బేషన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకైతే, తర్వాత COPD కూడా స్పైరోమెట్రీ వాల్యూస్ కొంచెం ఎక్కువ సివియరిటీగా అనిపిస్తే కన్నా వాళ్ళకి మనము ఇన్హేల్డ్ స్టిరాయిడ్స్ ఇస్తాము, అంటే స్టిరాయిడ్స్ ఇన్హేల్ రూపంలోనే, రోటా క్యాప్స్ ఇన్హేల్ రూపంలో ఇస్తాము, అవి కూడా జత చేయొచ్చు ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి. ఇది ఫార్మకలాజిక్ ట్రీట్మెంట్ సార్. దీంతో

0: వాటికి పీల్చేవి కాకుండా కొన్ని టాబ్లెట్స్ ఉండే సార్, జాంతిన్ డెరివేటివ్స్ అంటాం మనం రొటీన్గా వింటుంటాం, డెరిఫిల్ను టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, సో అవి ఒకటి ఇస్తాము. నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటే సార్ పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం సార్, వాళ్ళ జబ్బు మీ జబ్బు ఇది సిఓపిడి అని వాళ్ళకి తెలియచెప్పడం, దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది జీవితాంతం వాళ్ళకి ఫస్ట్ అర్థమయ్యేలా చెప్పాలి సార్. ఇది జబ్బు అనేది వన్స్ ఒకసారి వచ్చింది అంటే జీవితాంతం ఉండేదే, పోయే కొద్దీ ఇంకా పెరిగేదే తప్ప ఆయాసం పూర్తిగా తగ్గదు, పూర్తిగా క్యూర్ అనేది లేదు అనేది వాళ్ళకి తెలియచెప్పాలి. అది ఒకటి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండమని చెప్పాలి, అంటే లైక్ వాహన కాలుష్యము, సిగరెట్ స్మోకింగ్ ఆపేయడము, తర్వాత వాతావరణం చేంజెస్ అంటే వర్షాలు వచ్చినప్పుడు బయటకు పోకుండా ఉండడం ఎక్కువగా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి. ఫిజికల్ యాక్టివిటీ యాక్టివ్గా ఉండేలా చేయాలి వాళ్ళకి, ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ఇవన్నీ చెప్పాలి. తర్వాత రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అంటాను, కొన్ని వాళ్ళు స్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆల్రెడీ సిఓపిడి పేషెంట్స్ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఎడ్యుకేషన్ అని చెప్తారు, పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ దాంట్లో తెలియచెప్పడము. తర్వాత పాలియోటి కేర్ అంటాం, అంటే ఇంకా లాస్ట్లో ఎక్కువ ఆయాసం ఉన్న వాళ్ళకి బెడ్ రిడెన్ అయి ఉంటారు, వాళ్ళకి ఏది అవసరమో అది పాలియేషన్ అంటాం, అదొకటి. తర్వాత ఆక్సిజన్ సపోర్ట్, లేట్ స్టేజ్లో ఏమవుతుంది సార్ ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవుతుంది వాళ్ళలో. మామూలుగా మనం మనకి 96 నుంచి 97 వరకు SpO2 ఉండాలి, 99 వరకు ఉంటుంది, 100 కూడా ఉండొచ్చు. ఈ సిఓపిడి ఉన్న వాళ్ళు ఏంటంటే ఆక్సిజన్ శాతం తగ్గుతుంది, SpO2 85, 87, 89 అలా ఉంటుంది లేట్ స్టేజెస్లో. అలాంటి వాళ్ళు మనం వాళ్ళకి ఆక్సిజన్ పెట్టుకోమని చెప్తాం, రోజుకి మినిమం 15 గంటల వరకు ఆక్సిజన్ పెట్టుకోమని, ముఖ్యంగా రాత్రిపూట ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తాము. అది మనం 90 కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి, 90 కంటే ఎక్కువ ఉండాలి, అలానే 95 కంటే పైకి పోకూడదు, 90 నుంచి 92, 93 SpO2 మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అది ఒకటి. తర్వాత ఈ సిఓపిడి పేషెంట్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి గురవుతారు, ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్కి, తర్వాత న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్కి గురవుతారు. సో అలాంటి వాళ్ళకి ఒక వయసు భయపడిన వాళ్ళకి, 55 నుంచి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అవి వేయించుకుంటూ ఉండాలి.
1: వీళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి సార్?
0: కోవిడ్ ఎవరికైనా వస్తుంది సార్, వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళ యొక్క లంగ్ ఫంక్షన్ అనేది తగ్గి ఉంటుంది కాబట్టి లంగ్స్ సమర్థవంతంగా పనిచేయలేవు కాబట్టి సిఓపిడి పేషెంట్స్కి కోవిడ్ వస్తే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది,
1: కాబట్టి అది కూడా జాగ్రత్త
0: జాగ్రత్తగా తీసుకోవాలి. ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా వేయించుకోవాలి.
1: అదే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది అనుకోండి,
0: ఓకే సార్,
1: అతని నుంచి లేదా ఆమె నుంచి ఇంట్లో వారికి మిగతా వారికి అంటుకునే అవకాశం ఉంటుంది?
0: అలా రా సార్, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు సార్, ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బు కాదు. ఒక మనిషి సిఓపిడి రావాలంటే ఆ పర్టికులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా దానికి ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి, లాంగ్ స్టాండింగ్గా స్మోకింగ్ కానీ వాహన కాలుష్యానికి కానీ. కానీ ఒకటి జరుగుతుంది సార్, ఇప్పుడు డైరెక్ట్గా ఆ మనిషి నుంచి రాదు కానీ ఒక మనిషి ఇంట్లోనే స్మోక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు కంటిన్యూస్గా ప్యాసివ్ స్మోకింగ్ అంటారు, అంటే మన వదిలిన స్మోక్ని వాళ్ళు పీలిస్తే, వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ అలా చేస్తే వాళ్ళు కూడా ఈ జబ్బు బారిన పడే అవకాశం ఉంటుంది, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ ఇన్వైరంటల్ టొబాకో స్మోక్ అంటారు.
1: కాబట్టి అలా చేస్తే తప్ప ఇది
0: డైరెక్ట్గా అంటువ్యాధి అయితే కాదు సార్.
1: అది మా భార్యాభర్తల్లో ఒక భార్యకి ఇలా ఉంది, భర్తకు వచ్చే అవకాశం కానీ భర్తకి ఉండి భార్యకి వచ్చే అవకాశం
0: అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు సార్.
1: ఈ కాలుష్యానికి ఎవరైతే ఎక్స్పోజ్
0: అవుతారో ఎవరైనా దానికి బారపడాలి
1: తప్ప. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మరి ఒక గదిలో ఉంచి అట్లా సెపరేట్గా ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందంటారు?
0: అలా ఏం లేదు సార్, అది బేసిక్గా ఇది డిసీజ్ సివియరిటీని బట్టి ఉంటుంది సార్. ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి జబ్బు సిఓపిడిని జబ్బు నిర్ధారణ అయినా కూడా వాళ్ళ రొటీన్ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు అనే చేసుకోవచ్చు. కానీ ఒక సీరియస్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోలేరు, వాళ్ళు ఈవెన్ కూర్చున్నప్పుడు కూడా ఆశపడతారు, జస్ట్ చొక్కా వేసుకోవడానికి లేదా అన్న వాళ్ళ అన్నం వాళ్ళు తినడానికి కూడా ఆశపడతారు. అలాంటి స్టేజెస్లో వాళ్ళు ఎక్కువ కదలిక ఉండకూడదు, వాళ్ళు చిన్న మూమెంట్ కూడా ఇబ్బంది అవుతుంది. కొందరు చాలామంది ఈ సిఓపిడి పేషెంట్స్ బాత్రూమ్ పోయి అక్కడ ఎగ్జర్షన్ గురై అక్కడే చాలామంది బాత్రూంలో చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హాస్పిటల్స్లో బాత్రూమ్స్లోనే చనిపోవడం మనం ఎక్కువ మంది చూస్తూ ఉంటాం. సో ఇంకా లేట్ స్టేజెస్లో ఏంటంటే వాళ్ళు బెడ్ దగ్గరే యూరిన్కి వీటికి మనం సదుపాయాలు కల్పించాలి.
1: ఓకే, ఆ స్టేజ్ కూడా వచ్చే అవకాశం
0: ఉంటుంది సార్. సో వీళ్ళన్నీ
1: జాగ్రత్తలు తీసుకోకపోతే
0: ఖచ్చితంగా సార్, అందుకని ఇటువంటి సీరియస్ పరిణామాలు ఉంటాయని మనం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ఉంది. సో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతారు అని ఇప్పుడున్న యువతకి చెప్పగలిగితే, వాళ్ళు స్మోకింగ్ ఆపగలిగితే ఇటువంటి జబ్బుల నుంచి బారపడకుండా మనం కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. సో అందుకని హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం సార్ ఈ జబ్బు గురించి.
1: అదే దీనికి ఆస్తమాకి ఏంటంటారు తేడా?
0: ఆస్తమా సిఓపిడి సార్, ఇవి చాలా మందికి ఆస్తమా తెలుసు కానీ సిఓపిడి అనే జబ్బే తెలియదు. కానీ మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఆస్తమా అనేది ఎవరైనా రావచ్చు, చిన్నపిల్ల వయసు నుంచి సంవత్సరం వయసు ఉన్న పిల్లల నుంచి 70 సంవత్సరాల ఉన్న ముసలి వాళ్ళకు కూడా ఎప్పుడు ఏ టైంలో అయినా రావచ్చు. కానీ సిఓపిడి అనేది మాత్రం లేట్ వయసులోనే ఇందులో చూస్తాము. తర్వాత ఆస్తమాలో ఎక్కువగా మనము

0: అది ఎపిసోడిక్గా ఉంటుంది సార్. అంటే ప్రతి సంవత్సరం కొందరికి చలికాలంలోనే రావడం, లేదా కొందరిలో ఏదైనా వాళ్ళకి అలర్జీకి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే రావడం, అలా ఉంటుంది. సో ఎపిసోడిక్గా ఉంటుంది, అది కంటిన్యూస్గా ఉండదు, జీవితాంతం ఉండదు. కానీ ఆస్తమా కూడా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లేట్ ఏజ్లో సీర్ కంటిన్యూస్గా ఉండే అవకాశం ఉంది. కానీ సీఓపీడీ అలా కాదు, వన్స్ వచ్చిందంటే అది జీవితాంతం ఉండే జబ్బు. సో ఆ విధంగా మనం చూసుకుంటాం. ఇంకోటి ఇప్పుడు ఒక 20 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు, ఓపీకి వచ్చాడు, 20 ఏళ్ళ మనిషి వచ్చినప్పుడు మనం అతని సీఓపీడీని ఎక్స్పెక్ట్ చేయలేం, ఆస్మాతోనే వస్తున్నాడు అనుకుంటాం, ఆయాసంతో వచ్చిన వాడిని. ఎందుకంటే 20 ఏళ్ళ పిల్లవాడికి సీఓపీడీ వచ్చే ఆస్కారం లేదు. సో ఏజ్ను కూడా ఒక ముఖ్య ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. మెయిన్గా ఇవే సార్.
1: అదే మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పారు ఈ సిగరెట్లు స్మోకింగ్ అలాగే వాహన కాలుష్యం, ఈ కాలుష్యాన్ని దూరంగా ఉంటే బాగుంటుందంట. ఇలా కాకుండా ఇంకా ప్రజలందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీఓపీడీ నుంచి బాగా నివారించుకోవచ్చు అంటారు?
0: ఇంకా మెయిన్గా ఇవే సార్, వాహన కాలుష్యము, సిగరెట్ స్మోకింగ్, తర్వాత కొన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఉద్గారాలు వాటికి ఆ చుట్టుపక్కల ఆ ఇళ్ళు దగ్గర ఉండకుండా ఉండడం మంచిది, అది ఒకటి. తర్వాత ఆల్రెడీ సీఓపీడీ ఉన్నవాళ్ళు కొన్ని రకాల ఇలాంటి ఉద్గారాలకు, లేదా ఇప్పుడు దీపావళి టపాసులు పిలిచినప్పుడు ఎక్కువ ఒక్కసారిగా ఎక్కువగా స్మోక్ వస్తుంది, అలాంటి వాటికి రిస్క్ ఫ్యాక్టర్స్కి ఫర్దర్గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం మంచిది. తర్వాత బయోమాస్ ఫ్యూయల్స్, ఎవరైనా టైర్లు కాలుస్తూ ఉంటారు, అలాంటి ఎటువంటి స్మోక్ మాక్సిమం వాటికి కూడా తగలబెడుతూ ఉంటారు, కొన్ని పంటలు తగలబెడుతూ ఉంటారు, వాటికి దూరంగా ఉండాలి. మెయిన్
1: ఇలాంటి ఏదైతే మరి అనవసరమైనటువంటి పొగ
0: పొగకు వాటికి దూరంగా ఉంటే మంచిది,
1: ఇలా ఇటువంటి జబ్బులు రాకుండా. ఎందుకంటే ఒకసారి వస్తే తగ్గదని
0: తగ్గదని
1: ఇంకా వాటికి
0: నివారణే ముఖ్యమైన,
1: నివారణ ముఖ్యం, చికిత్స కంటే
0: నివారణే ముఖ్యం.
1: మరి మీరు ఈ ఇప్పటి వరకు ఎంతోమందికి ఈ చికిత్స చేస్తుంటారు, పేషెంట్స్ చూస్తుంటారు, సమాజంలో అవగాహన శాతం పెంచడానికి మీరేం కార్యక్రమాలు చేస్తుంటారు?
0: ఎక్కువగా నేను వచ్చిన పేషెంట్స్కి ట్రీట్ చేయడం కంటే కూడా సార్ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాను, వాళ్ళకి వాళ్ళ యొక్క డిసీజ్ గురించి చెప్తాను. ఫస్ట్ మీకు జబ్బు ఇది, పూర్తిగా ఇది తగ్గే జబ్బు కాదు, అలా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫర్దర్గా స్మోకింగ్ ఆపాలి, తర్వాత ఈ వాహన కాలుష్యానికి ఎక్స్పోజ్ అవ్వద్దు, అలా అని వాళ్ళకి చెప్తాను సార్. నేను ట్రీట్మెంట్ కంటే ఎక్కువ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే టైం ఎక్కువ ఇస్తాను. సో దట్ వాళ్ళకి అది చేయకపోతే ఏంటంటే, వాళ్ళకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ సరిగ్గా ఒకసారి ఫాలో అవ్వకపోవచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేసి నాకు రిలీఫ్ లేదని చెప్పేసి డాక్టర్ మారుస్తూ ఉంటారు. సో ఆ డాక్టర్ ఒకవేళ సరిగ్గా చెప్పకపోతే ఇంకో డాక్టర్ మారుస్తారు, సో డాక్టర్ షాపింగ్ అయిపోతుంది. సో అల్టిమేట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది సరే ఇవ్వకపోతే అతను సాటిస్ఫై అవ్వడు, సరిగ్గా ట్రీట్మెంట్ జరగదు, డాక్టర్ మీద నమ్మకం కూడా పోతుంది. సో అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ కౌన్సిలింగ్ సార్, ట్రీట్మెంట్ కంటే కూడా పేషెంట్కి తన యొక్క జబ్బు చెప్పి దాని యొక్క పరిణామాలు, తీవ్రమైన పరిణామాలు ఎలా ఉంటాయో తనకు పేషెంట్కి తెలియచేయాలి. సో అవి మెయిన్గా
1: అంటే అతను భయపడకుండా
0: వాళ్ళకి ప్రాబ్లం గురించి చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే తనకి డాక్టర్ మీద నమ్మకం కలిగి ఆ ట్రీట్మెంట్ ఖచ్చితంగా జాగ్రత్తగా పాటిస్తారు,
1: పాటిస్తాడు. మళ్ళా ఫర్దర్గా
0: ఎగ్జాజరేషన్స్ అనేవి
1: రాకుండా
0: జాగ్రత్త పడతాయి
1: దానివల్ల. అలాగే అదే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా
0: జాగ్రత్త చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళు చీదరించుకోకూడదు, ఇతను చిన్న చిన్నగా ఆశపడుతుంటే పెద్దానికి చెప్తున్నారు పని అడుగుతారు అని చెప్పేసి అలా చెప్పకుండా వాళ్ళకి కూడా ఈ జబ్బు గురించి చెప్తే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు,
1: కుటుంబానికి సపోర్ట్ కూడా అవసరం
0: అవసరం ఖచ్చితంగా సార్.
1: బాగుంది మరి డాక్టర్ శివశంకర్ గారు, మరి మా స్టూడియోకి వచ్చి సిఓపిడి అంటే ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించి వచ్చే దీర్ఘకాలిక ఆయాసం అలాగే ఊపిరి తీసుకోవడానికి పడే ఇబ్బందుల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ప్రధానంగా మరి శ్రోతలు విన్నారు కదా, ఈ కార్యక్రమంలో మన డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ మీరు గమనించి ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుందామండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు సిఓపిడి, శ్వాసకోశ వ్యాధులు, కారణాలు, నివారణ, చికిత్సా విధానం ఈ అంశం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి భావలహరి కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి గారి గీత రచనలో వచ్చినటువంటి చక్కని సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒంటరి చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గారి గీతం స్వరకల్పన మణిశర్మ.

ప్రస్తుతం పిల్లలందరికీ కూడా వేసవి సెలవులు కదా. మరి ఈ వేసవి సెలవుల సమయంలో పిల్లల ఆరోగ్యం, ఆహారం, నిద్ర, ఆటల సమయం వీటన్నిటిని గురించి కూడా తల్లిదండ్రులు కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెలవులు వస్తున్నాయంటే పిల్లలకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. స్కూల్ లేని స్వేచ్ఛ, ఆడుకోవటానికి ఎక్కువ సమయం, కుటుంబంతో గడిపే మధుర క్షణాలు, ఇవన్నీ కూడా పిల్లలకే కాక తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత. సరైన ఆలోచన విధానం లేకుండా విడిచిపెడితే పిల్లలు టీవీ, మొబైల్స్తో కాలక్షేపం చేయటం, ఎండ సమయంలో బయటికి ఆటలకు వెళ్ళటం లాంటివి చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తోడ్పడే కొన్ని చిట్కాలు పాటించాలన్నమాట. సరే, కార్యక్రమంలో మరి రామజోగయ్య శాస్త్రి గారి గీత రచనలో వచ్చిన మరొక సూపర్ హిట్ సాంగ్ విందాం. కింగ్ చిత్రం నుంచి ప్రియా హేమేష్, నవీన్ మాధవ్ ఆలపించిన ఈ గీతం, స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్.

మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై. మరి వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తోడ్పడే కొన్ని చిట్కాలు ఏమిటి అంటే, ముందుగా పిల్లలకి క్రమశిక్షణ అలవాటు చేసేందుకు సులువైన టైం టేబుల్ రూపొందించుకోవాలి. ఉదయం లేచే సమయం, ఆహారం, ఆటల సమయం, చదువుకునేందుకు సమయం, నిద్ర, ఇలా అన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం ఉండేలా ప్లాన్ చేయాలి. ఇలా చేయటం వల్ల పిల్లల్లో సమయ పాలన మెరుగుపడుతుంది. వేసవి సెలవుల్లో పూర్తిగా చదువుపై ఒత్తిడి పెట్టకుండా అర్థవంతమైన రీతిలో నేర్చుకునే అవకాశం కల్పించాలి. కథలు చదివే అలవాటు, పజిల్స్, విద్యా సంబంధమైన గేమ్స్ నేర్పాలి. అలాగే పెయింటింగ్, డ్యాన్స్, సంగీతం, కోడింగ్ వంటి క్రియేటివ్ ఆసక్తులు పిల్లల్లో మెరుగుపడేలా ప్రోత్సాహం ఇవ్వాలి. ఇలాంటివి పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రామజోగయ్య శాస్త్రి గారి గీత రచనలో వచ్చిన గీతాలు వింటున్నాం కదా. శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి ఆలపించిన ఈ పాట విందాం. స్వరకల్పన మణిశర్మ.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెర్జెస్పై భావలహరి కార్యక్రమం వింటున్నారు. మరి వేసవి సెలవుల్లో పిల్లలు ఎలా సమయాన్ని ఉపయోగించుకోవాలని గురించి మాట్లాడుతున్నాం కదా. మరి కొన్నిసార్లు పిల్లలకి చిన్న చిన్న ఇంటి పనుల్లో వాళ్ళని భాగస్వాములు చేయాలి. గార్డెనింగ్, అలాగే మొక్కలకు నీళ్లు పోయటం, అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేయటం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి షాప్కి వెళ్ళి అవసరమైన ఏవైనా ఉంటే తీసుకురావటం, అలాగే ఇలా చేస్తూ ఉంటే పిల్లలు రోజు కూడా ఇంట బయట శారీరకంగా చురుగ్గా ఉండే ఆటలు ఆడుకుంటూ ఉండాలి. వేసవిలో అధిక వేడి ఉండేటువంటి సమయంలో కాకుండా ఉదయం సాయంత్రం సమయాల్లో ఆటలకు అవకాశం కల్పించాలి. క్యారం బోర్డ్, చెస్ ఇలాంటివి వారికి ఏర్పాటు చేయాలి ఇంట్లో. అలాగే సెలవుల్లో పిల్లలతో కలిసి భోజనం చేయటం, ప్రయాణాలు చేయటం, చిన్నపాటి ఆటలాడటం వంటివి చిన్న సంఘటనలే వారికి పెద్దయ్యాక మధురానుభూతులుగా మిగులుతాయి. మరి ఈ సెలవుల్లో మొబైల్ మరియు టీవీకి తక్కువ సమయం కేటాయించడం ఉత్తమమని పిల్లలకు నేర్పండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మిర్చి చిత్రం కోసం విజయప్రకాష్ అనిత ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. కలేజా చిత్రం కోసం రమేష్ వినాయకం కారుణ్య ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, స్వరకల్పన మణిశర్మ.

కార్యక్రమంలో చివరిగా విందాం. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర ఆలపించిన ఈ గీతం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, స్వరకల్పన దేవి శ్రీప్రసాద్.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

0: quarter of electricity production. Under the headline, "Time to Stop Slipping on Oil," the paper says how renewable energy can make India resilient to oil price shocks. The Indian Express states, live-in rules, polygamy ban as Assam introduces uniform civil code bill. With Trump administration's new policy, 7 lakh green card seekers left US in state of anxiety, writes Economic Times. City swelters, warmest May night in 14 years, says the Times of India. And finally, the Tribune cites Chhattisgarh government turns former Naxal hit areas into tourist hubs, with tribal culture helping the communities develop a sense of ownership while generating income. And with that, it's back to you, Anuja.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Quad foreign ministers meeting to be held in New Delhi today. President Draupadi Murmu to embark on a three-day visit to Sikkim beginning today. More than 300 tourists stranded in Gulmarg gondola in Jammu and Kashmir rescued after technical snag halted its operations. DGCA issues directives for airlines after Ebola outbreak declared health emergency by WHO. CNG price hiked by 2 rupees per kg in Delhi. India thrashed Maldives 11-0 in their opening Group B match of SAF Women's Football Championship. And in IPL cricket, defending champions Royal Challengers Bengaluru to take on Gujarat Titans this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ

వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ మ్యూటేషన్, పట్టాదారు పాస పుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596, 2233393 ఫోన్ నెంబర్, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: సీతామహాలక్ష్మి.
0: సీతామహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి? మార్కాపురే కదా?
1: అవును మేడం.
0: ఓకే సీతామహాలక్ష్మి గారు, చెప్పండి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: శ్రీ ఆంజనేయ సినిమా నుంచి రామ రామ రఘు రామానందుడు మేడం.
0: ఇదే పాట అడుగుతున్నారండి రోజు? అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నారు, బాగుంది, కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఇంకొకటి, పాటలు కూడా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి మనకి. అంటే
1: పాట మా బాబుకి ఇష్టమని అడిగాడు మేడం ఈరోజు.
0: మొన్న రీసెంట్గా కూడా చాలా మంది శ్రోతలు పాటలు కోరిన పాటలే కోరుతున్నారు. కొంచెం పాటలు మార్చుకోవచ్చు. శ్రీ ఆంజనేయంలో ఏ పాట అన్నారు? రామ రామ రఘు రామన.
1: అవును మేడం.
0: ఓకే సీతామలక్ష్మి గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అమ్మా.

0: హలో హలో
1: హలో
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, బాగున్నావా?
0: బాగున్నారండి. మీరెవరు? మీ పేరు?
1: సుబ్బులు మేడం.
0: సుబ్బుల్ గారు ఎక్కడి నుంచి అండి?
1: చాలా రోజులైంది మేడం నీతో మాట్లాడక.
0: చాలా రోజులైందా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి. ఓకే సుబ్బుల్ గారు, రేడియో వింటున్నారా?
1: కరూర్ పని వెళ్తున్నాం మేడం.
0: ఓకే, వెళ్తూ వెళ్తూ ట్రై చేశారు హలో
1: రేడియో
0: ఎఫ్ఎంకి.
1: వింటున్నాం.
0: రేడియో వింటున్నారా?
1: మహిళా భారతి కానీ, రైతులది కానీ, నైట్ కూడా
0: ఓకే.
1: మంచి
0: ఇవాళ ఏ పాట
1: మెసేజ్.
0: వినాలనుకుంటున్నారు మరి?
1: మాతృదేవ భవనం, రాగమోహన రాగం అనే పాట ఉంటుంది మేడం.
0: ఆ పాట బాగా ఇష్టమా మీకు?
1: బాగా మంచిది ఉంది మేడం. ఆ సినిమా
0: అవునండి, చాలా మంచి ఫేమస్ సినిమా. విందాం మరి, పాట విందామా సుబ్బుల్ గారు?
1: సరే
0: థ్యాంక్ యూ
1: మేడం.
0: అమ్మా, విందాం పాట.

0: బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ. ఏంటో చెప్పమ్మా.
1: పేలు పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏసఐ గారా?
1: మాట్లాడుతున్నాను.
0: ఓకే, ఏసఐ గారు చెప్పండి.
1: ఏమన్నారమ్మా?
0: బాగున్నామండి. ఏసఐ గారు చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఒకే కుటుంబం చిన్న పాటలు చూద్దాం.
0: ఒకే కుటుంబం,
1: ఒకే కుటుంబం అన్నగారు ఎన్టీ రామారావు.
0: అందులో ఏ పాట అండి?
1: ఒక పాటలు చూసాము, కంటసాల పాట.
0: అందులో ఏ పాట అయినా పర్లేదంటారా? అందులో ఏ పాట అయినా పర్లేదండి. ఓకే, అందరికీ ఒక్కడైన పాట వినిపిస్తున్నానండి. ఎస్ఐ గారు పాట వచ్చేస్తుంది.

0: హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: పాలెం పోలయ్య అలాగే జిల్లా నుంచి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. పోలయ్య గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నాం మేడం. మేడం
1: ఓకే.
0: ఈరోజు అవునన్నా కాదన్నా,
1: అవునన్నా కాదన్నా, అందులో ఏ పాట
0: నుంచి పాటే వింటే ఊపే రావాలిరా, కోనసీమ కోయిలమ్మే పాడాలిరా. ఆ పాట మేడం.
1: అవునన్నా కాదన్నాలో బిగినింగ్ అదేనా? మీరు చెప్పే పాట లేదండి. అనగనగా ఉంది, అనగనగా అనే ఒక పాట, ఒక ఊరు ఉంది. అవునన్నా కాదన్నా అనే టైటిల్ సాంగ్ ఉంది. గుడి గంటల అనే పాట ఉంది. మీరు చెప్పే పాట లేదండి. నేల తల్లి,
0: వింటే కోయిలమ్మ పాడాలి,
1: నేల తల్లి గుండెల్లో ఆ పాట అనుకుంటానండి.
0: చూడండి మేడం, అదే ఉంటది.
1: ఓకే పోలయ్య గారు, మరి పాట వచ్చేస్తుంది,
0: వింటున్నారు మేడం.
1: చెప్పండి.
0: అశోక్ గారి కోసం, సల్మాన్ రాజు గారి కోసం, నరేందర్ రెడ్డి గారి కోసం, అలాగే వెంకటేశ్వర్లు, నల్లబోతు వెంకటేశ్వర్లు, లక్ష్మీ ప్రియాంక, రామయ్య గారు, పూజారి ధనంజయ గారు, మా ఫ్రెండ్, ముఖ్యంగా చిన్నప్ప గారి కోసం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం.
1: థ్యాంక్ యూ.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడంత షాపింగ్?
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్కా
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది,
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: హలో మేడం.
5: హలో హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మంగమ్మ గారు. ఎక్కడి నుంచి అండి? బాగున్నామండి మంగమ్మ గారు. మీరు బాగున్నారా? ఓకే, చెప్పండి. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? కొత్తపల్లి శ్రోతలు కోరిన పాటలే కోరుతున్నారండి. ఇంకో పాట చెప్పచ్చు కదా? ముగ్గురు మనగాళ్ళలో ఏ పాట? ముగ్గురు మనగాళ్ళు చిరంజీవి గారిదా? ముగ్గురు మనగాళ్ళు రెండున్నాయి, అందులో ఏ పాట అయినా పర్వాలేదా? ఓకే, మరి పాట వచ్చేస్తుంది, విందాం మరి మంగమ్మ గారు. ఓకే.

0: హలో హలో
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారా?
1: అవును మేడం.
0: ఓకే అశోక్ గారు, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం మదర్స్ కు సంబంధించింది ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయండి మేడం.
0: మదర్స్ సంబంధించిందా?
1: అంటే కాల్ ట్రై చేస్తూ సాంగ్ ప్రిపేర్ అవ్వలేదు.
0: అవునా? ఓకే. వింటున్నారా అన్ని కార్యక్రమాలు?
1: లేదు మేడం గారు, ఇప్పుడే జస్ట్
0: ఇప్పుడే ట్యూన్ చేశారు. ఓకే ఓకే. మరి అమ్మ రాజీనామా నుంచి మంచి పాట వచ్చేస్తుందండి అశోక్ గారు, విందాం మరి పాట. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రాఘవేంద్ర మేడం.
0: రాఘవేంద్ర గారు ఎక్కడి నుంచి?
1: మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం.
0: ఓకే, చెప్పండి. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మంచి చెడు.
0: మంచి చెడు రేపంటి రూపం కంటేనా?
1: అవును మేడం.
0: అదే మంచి చెడులో అందరూ ఎక్కువగా కోరుకునే పాట అది.
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు సార్ మీరు?
1: మేడం కారు డ్రైవర్ మేడం.
0: ఓకే, వింటుంటారా మిగతా కార్యక్రమాలు కూడా?
1: వింటుంటాం మేడం.
0: ఓకే,
1: ఇప్పుడు మీ దొర్నాల దగ్గరనే ఉన్నా మేడం.
0: ఓకే ఓకే అండి. మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది రాఘవేంద్ర గారు, విందామా?
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా?
1: బాగున్నాం. రామయ్య గారేనా?
0: రామయ్య గారే మేడం, మీరు మళ్ళీ
1: ఓకే
0: గుర్తుపడతారు. ఒక్క మాట వినగానే ఎవ్వరు లేని పడుతున్నారు గుర్తు.
1: ఓకే, చెప్పండి రామయ్య గారు, ఎలా ఉన్నారు?
0: చాలా చాలా చాలా బాగున్నాను మేడం.
1: ఓకే, వింటున్నారా మార్కాపూర్ ఎఫ్ఎం?
0: మేడం
1: మార్కాపూర్ ఎఫ్ఎం వింటున్నారా?
0: వింటూ మళ్ళీ పని చేసుకుంటూ హాయిగా మీరు చెప్పే మాటలు వినుకుంటూ పొద్దున చిన్నపిల్లల గురించి బాగా చక్క విశేషం చెప్పారు. ఎండకు తిరగకుండా జాగ్రత్తలు తీసుకొని చాలా మందికి బాగా చెప్పారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ అండి. చెప్పండి.
0: మనం టీవీ చూస్తారు, సెల్ చూస్తారు, ఎక్కువ అవే చూస్తారు మేడం. ఆటలు తక్కువ ఆడతారు.
1: రెండు అవాయిడ్ చేయాలి
0: వీలైనంతవరకు. అవే ఎక్కువ తీసుకుంటారు మేడం.
1: అవును, చక్కగా ఇంట్లో కూర్చుని చెస్, క్యారమ్ బోర్డ్ ఇలాంటివి, పజిల్స్, బుక్స్, చిన్న చిన్న కథలు చదవటం ఇలాంటివన్నీ అలవాటు చేస్తే పిల్లలు మెచ్యూరిటీ బాగుంటుంది. ఓకే, చెప్పండి రామయ్య గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ఈ రోజు పండ్ల సీజన్, మామిడి పండ్ల సీజన్ ఎక్కువ ఉంది కాబట్టి కొండవీడి సింహ మేడం. వంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది, ఇలకే ముక్కని జామ పండు కోతకొచ్చింది. ఇది ఏదో ఏ తోట ఆ పాట మేడం.
1: మొత్తం మీద మామిడి పళ్ళు పాట కోరేస్తున్నారు.
0: ఈ సీజన్ లో కోరేస్తారు. మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, బాలకృష్ణ, సరస్వతి, చిన్నబాబు, దివాకర్ బాబు, మరియు పోలయ్య కోసం, సర్దార్ కోసం, మీ కోసం, వింటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ పాట.
1: ఓకే అండి, వచ్చేస్తుంది పాట. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో
2: హలో,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మొబైల్ డైరెక్షన్ కొంచెం సరి చూసుకుంటారా? హలో హలో హలో
3: హలో
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: శిరీష మేడం.
1: శిరీష గారు ఎక్కడి నుంచి?
3: కొత్తపల్లి.
1: ఓకే, కొత్తపల్లి నుంచి శిరీష గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
3: దేవుళ్ళ సినిమాలో నీ ప్రేమ కోరే చిన్నారుల మా పాట.
1: దేవుళ్ళ. ఓకే అండి, శిరీష గారు మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందామా?
3: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ஹலோ,
4: குட் மார்னிங் மேடம்.
3: குட் மார்னிங் అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మేడం, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇలందు నుండి రాజేష్ ఖన్నా నా పేరు.
3: రాజేష్ ఖన్నా గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
4: మేడం, ఈ తరం మనిషి మూవీ నుండి కూడా మిచ్చేసి ఆ హృదయం తీసుకునే సాంగ్ మేడం.
3: ఈ తరం మనిష?
4: అవును మేడం.
3: ఓకే, ఓల్డ్ సాంగ్స్ ఇష్టమా మీకు?
4: అవును మేడం.
3: ఓకే, చూసారా ఈ తరం మనిషి?
4: లేదు మేడం, చూడలేదు మేడం. అంత పాత సినిమా చూడలేదు, కానీ పాత పాటలు చాలా బాగుంటాయి మేడం. కొత్త పాటలలో అర్థం ఏమి ఉండదు. సరే, మన నేను పుట్టక ముందు ఆ సినిమా రావచ్చేమో గాని మేడం, ఆ పాట గురించి ఇంకా తెలుసు, కానీ ఈ మధ్య చూసిన సినిమాల పాటలు సినిమా థియేటర్లో చూసినంత సేపు బయటకు వచ్చిన తర్వాత ఆ పాట కూడా గుర్తుండదు.
3: ఈ తరం మనిషి ప్రెజెంట్ మనకు అవైలబుల్ గా కనిపించట్లేదండి, ఇంకోటి చెప్తారా?
4: మగాడు సినిమా మేడం, ఎన్టీఆర్ది. కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను అనే సాంగ్ మేడం.
3: ఎన్టీఆర్ గారి మగాడు. ఓకే, ఆ పాట అయితే వచ్చేస్తుందండి, మరి విందామా?
4: ఓకే మేడం, మా శ్రోతలు మేడం
3: చెప్పండి.
4: నందాలండి రామయ్య గారు, పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, మా మిస్సెస్ సునీత రాజ్ కోసం మేడం ఈ పాట.
3: ఓకే అండి, వచ్చేస్తుంది పాట. థ్యాంక్ యూ.

0: మేడం
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మేడం కళ్యాణ్ మేడం గారు, నేను
1: సాల్మన్ గారా?
0: అవును మేడం.
1: ఓకే సాల్మన్ గారు, చెప్పండి. ఇవాళ లాస్ట్ కాలర్ మీరే.
0: రౌడీఅల్లూరు నుంచి మేడం.
1: చెప్పండి, రౌడీఅల్లూరు నుంచి చిల్లుక క్షేమమ్మ పాట కావాలా?
0: కోతలు ఆర్లగడ్డ పోలయ్య, నూనెపల్లి రామయ్య, అన్నప్ప, రెడ్డి,
1: ఓకే,
0: అశోకు, మా ఊర్లో లక్ష్మీప్రియాంక, వెంకటేశ్వర్లు.
1: ఓకే అండి, వచ్చేస్తుంది పాట సల్మాన్ గారు. థ్యాంక్ యూ.
0: ఓకే మేడం.

హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మన ఆరోగ్యం మన చేతుల్లో శ్రీమతి సుజాత గారి ప్రసంగం, అనంతరం పాఠశాల విద్యలో యోగ విద్య ఈ అంశం గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ అంశం గురించి శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం.
1: ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మన ఆరోగ్యం మన చేతుల్లో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఇది అక్షర సత్యం. మనిషి శారీరకంగాను మానసికంగాను తాను ఉన్న పరిసరాల్లో హాయిగా జీవించడాన్నే ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం మనిషి యొక్క ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. మంచి ఆరోగ్య పరిసరాలను మనమే కల్పించుకోవాలి. ఆరోగ్యవంతమైన మనిషిని మించిన అదృష్టవంతులు లేరు. ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే వాటిని మనము అనుభవించలేము. ఆరోగ్యం లేని భాగ్యము వ్యర్థము. కానీ ప్రస్తుతం మనిషి తన సాధారణ జీవన విధానంలో, ఉరుకులు పరుగుల జీవితంలో తన ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేస్తూ తాను సంపాదించిన భాగ్యంలో ఎక్కువ భాగాన్ని తన జబ్బులను నయం చేసుకునే క్రమంలో ఆసుపత్రులకే వెచ్చిస్తున్నాడంటంలో అతిశయోక్తి లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది మనందరి ప్రథమ కర్తవ్యం అవ్వాలి. ఈ అలవాటును మనం చిన్నతనం నుంచే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహాయంతో అలవర్చుకొని తప్పనిసరిగా ఆచరణ పెట్టాలి. అప్పుడే సమాజానికి అవసరమయ్యే భావి భారత పౌరులు తయారు కాగలరు. అయితే ప్రస్తుత జీవన విధానంలో పిల్లలు జంక్ ఫుడ్, వీధి దుకాణాల్లో తయారయ్యే ఆహారం మీదనే ఆసక్తి చూపుతూ ప్రకృతి పరంగా లభించే ఆహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనివల్ల పిల్లలు పౌష్టికాహార లోపానికి గురై చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, దృష్టిలోపం, బాలనరపు మరియు తరచూ జలుబులు, జ్వరాలు మొదలగు సమస్యలతో బాధపడుతున్నారు. ఇది పిల్లలకు వారి చదువుపై ప్రభావాన్ని చూపుతూ వారు చదువులో వెనుకబడటానికి మరియు వారి చదువుపై సరైన శ్రద్ధ వహించకపోవడానికి కారణమవుతున్నాయి. మంచి ఆరోగ్యం ఉంటేనే పిల్లల భవిష్యత్తు, తద్వారా దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆరోగ్యకరమైన మంచి అలవాట్లను, జీవన విధానాలను చిన్నతనం నుండే అలవర్చుకునేలా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. పోషకాహారం యొక్క విలువను అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలి.

అసలు ఆరోగ్యం అంటే ఏంటి? దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ క్రింది విధంగా నిర్వచించింది. ఆరోగ్యం అంటే మనిషి యొక్క శారీరక, మానసిక, సాంఘిక మరియు ఆధ్యాత్మిక కుశలత. అంతేకాని కేవలం ఏదైనా ఒక వ్యాధి కానీ వైకల్యం కానీ లేకపోవటం మాత్రమే కాదు అని వివరించింది. అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అందరికీ తెలిసినా ఆచరణలోకి వచ్చేసరికి అశ్రద్ధ చేస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని జబ్బులు వచ్చాక చివరికి మానసికంగానూ శారీరకంగానూ ఆర్థికంగానూ కృంగిపోతున్నారు. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను పరిశీలిస్తే ఈ క్రింది విషయాలు మన ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అని చెప్పుకోవచ్చు. అవి ఆహారం, నీరు, శారీరక వ్యాయామం మరియు మానసిక వ్యాయామం మొదలైనవి. అవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఆహారం. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో సమతుల ఆహారం ఉండేలా చూడాలి. సమతుల ఆహారం అనగా మన శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలను తగు పాలలో అందించే ఆహారం. అవి ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు మరియు పిండి పదార్థాలతో కూడిన ఆహారాన్ని మన శరీరానికి అందేలా చూడడం. అవి లభించే పదార్థాలైన వివిధ రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు, పాల పదార్థాలు మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే మన శరీరం ఆరోగ్యంగా ఉండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఎన్నో రకాల వైరస్ను, రోగాలను మన శరీరం శక్తివంతంగా ఎదుర్కొంటుంది. ఈ పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పోషకాలతో కూడిన చక్కని మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి దీన్ని ప్రభుత్వ పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం. ఎందుకనగా పిల్లలు తీసుకునే ఆహారం మీదనే వారి ఆరోగ్యం, తద్వారా వారి చదువు ఆధారపడి ఉంటుందని మనం గమనించాలి. కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉంటేనే ఎలాంటి వైరస్లు మన శరీరాన్ని దాడి చేయవు అనే విషయాన్ని గ్రహించి ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ చూపుతున్నారు. ఈ మార్పు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకుంటూ సరైన పోషకాహారాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకోవాలి. ప్రకృతి సిద్ధమైన ఆహారానికి అనగా రసాయనిక ఎరువులతో పండించిన ఆహారం కాకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మన శరీరానికి సహజ సిద్ధంగా లభించే సూర్యరశ్మిని కూడా అందేలా చూడాలి. ఇవన్నీ పాటించడం వల్ల మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. తర్వాత నీరు. శరీర యంత్రాంగం తన పనులు తాను చక్కగా నిర్వర్తించడానికి నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ ప్రకృతిలో 3 వంతుల నీరు, 1 వంతు భూమి ఉన్నట్లుగానే మన శరీరంలో కూడా 3 వంతుల నీరు, 1 వంతు పదార్థం అనగా నీరు 70%, 30% కండరాలు, ఎముకలు, నరాలతో కూడిన పదార్థం ఉందని అర్థం. ఈ సత్యాన్ని గ్రహించి మనం నీటికి 3 వంతుల ప్రాధాన్యత, ఆహారానికి 1 వంతు ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి. కానీ ప్రస్తుతం మనం దీనిని తారుమారు చేస్తున్నాము. శరీర అవసరాలను, ధర్మాలను తారుమారు చేయటం వల్ల అనారోగ్యం పాలవుతూ వ్యాధుల బారిన పడుతున్నాము. మనిషి తన శరీర అవసరాలకి రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. మనం జీవించాలంటే ఆహారం ముఖ్యమే, కానీ నీరు అందకన్నా ముఖ్యమని మనందరం గ్రహించాలి. తర్వాత శారీరక వ్యాయామం. మనిషికి తిండి ఎంత అవసరమో శరీరానికి వ్యాయామం కూడా అంతే అవసరం. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఏదో ఒక శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణలు ఆటలు, వాకింగ్, శారీరక వ్యాయామాలు.

0: పదలేదు. కానీ ప్రస్తుత జీవనశైలిలో పిల్లలు పెద్దలు ఎక్కువగా తమ సమయాన్ని టీవీలు ఫోన్లకే వెచ్చిస్తున్నారు. తమ జీవనాన్ని యాంత్రికంగా గడుపుతున్నారు. తద్వారా మనుషుల్లో సామాజిక సంబంధాలు బలహీనపడుతున్నాయి. దీనివల్ల మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి వ్యాధులు పెరగడానికి కారణాలు అవుతున్నాయి. ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మాణానికి ఇది సరైనది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇరుగు పొరుగు వారితో స్నేహపూర్వకంగా జట్టుగా శారీరక వ్యాయామానికి ఆటలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. తన తోటి వారితో ఉల్లాసంగా గడుపుతూ సాంఘిక సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో అవసరం. తర్వాత అంశం మానసిక వ్యాయామం. మనిషి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా స్పందిస్తూ ఆందోళనకు భావావేశాలకి లోను కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మానసిక వ్యాయామం ఎంతో అవసరం. మానసిక ఆరోగ్యం అనేది వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది. కావున అందరూ తమ దినచర్యలో ధ్యానం, యోగాసనాలు, ప్రాణాయామం మొదలగు వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మనసు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం శరీరంపై తప్పనిసరిగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కావున ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. మనిషి శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటేనే తన విధులను బాధ్యతలను సమర్థవంతంగా ఉత్సాహంగా నిర్వర్తించగలుగుతాడు. ఇది సమాజ శ్రేయస్సుకు ఎంతో అవసరం. పై విషయాలన్నింటినీ పరిశీలించినట్లయితే మంచి జీవన శైలిని అలవర్చుకొని ఆచరణ పెట్టినట్లయితే మన ఆరోగ్యం తప్పకుండా మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మనం తప్పకుండా గ్రహిస్తాము. మంచి ఆరోగ్యానికి సరైన పోషకాహారం, శారీరక శ్రమ, సరైన విశ్రాంతి, నిద్ర, శుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, నీరు మొదలైనవి అవసరమని గుర్తిస్తూ సరైన క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటూ ప్రకృతి సిద్ధమైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉండి మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరచగలుగుతాం. సమాజంలో మన వంతు బాధ్యతలు విధులను నిర్వర్తించి ఉత్తమ పౌరులం కాగలుగుతాం. జై హింద్.
1: మీరు ఇంతవరకు మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ అంశం గురించి శ్రీమతి కె. సుజాత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: లలిత గీతం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పాఠశాల విద్యలో యోగ విద్య ఈ అంశం గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం.
1: ఆకాశవాణి మా కాపురం శ్రోతలకి నా నమస్కారాలు. ఈనాటి నా యొక్క అంశము పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత. ఆధునిక యుగంలో మానవుడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడని ఒకవైపు సంబరపడే లోపే మరోవైపు దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. కారణం, జీవితంలో పెరిగిన వేగము, పడిపోయిన విలువలు, దూరమవుతున్న బాంధవ్యాలు, హద్దులు మీరిన ఆశలు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితము, నిద్ర కోసం నిద్ర మాత్రలను, బలం కోసం టానిక్లు, చూపు కోసం కళ్ళజోడు తప్పనిసరి అయినాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవుడు ఆర్థికంగా ఎదుగుతున్నాడే కానీ ఆరోగ్యంగా జీవించలేకపోతున్నాడు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు నుండే తీవ్రమైన ఒత్తిడి ఆందోళనకు గురవుతున్నారు. కారణం, మార్కులు, ర్యాంకులు వంటి నిరంతరం పోటీ ప్రపంచంలో యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్థల ప్రవేశించాక ఈ పోటీ తత్వం విపరీతంగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏదో సాధించాలని తపన తప్ప తమ పిల్లల అభిరుచులకు అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్, గ్యాస్ జబ్బులు, తలనొప్పి, కంటి జబ్బులతో విలువెల్లాడుతున్నారు. తల్లిదండ్రులు దండించినారనో, ఉపాధ్యాయులు మందలించారనో, మార్కులు తక్కువగా వచ్చాయనో, ఫెయిల్ అయినారనో బలవన్ మన్నాలకు పాల్పడుతున్నారు. దీనికి కారణము విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా లేకపోవడము, సమస్యను తట్టుకునే మానసిక స్థైర్యం లేకపోవడమే. వీటన్నిటికీ సరైన పరిష్కారము పాఠశాల విద్యలో యోగ విద్యను మిళితం చేయడము, విద్యార్థిలోని నిద్రాణంగా దాగి ఉన్న శారీరక, మానసిక, సాంఘిక భావోద్వేగాలను మేల్కొల్పి చైతన్యపరచగల శక్తి అతి పురాతన భారతీయ విద్యైన యోగా విద్యలో కలదని ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక పరిశోధనలో రుజువైంది. దానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి 2015 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా సాంప్రదాయమునకు భారతీయ దేశం పుట్టినీళ్ళు. యోగా విద్య మన ప్రాచీనులు మనకు అందించిన గొప్ప వరం. అలాంటి గొప్ప వరమైన యోగా విద్యను పాఠశాల స్థాయి నుండి బాలబాలికలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం పాఠశాల విద్యలో యోగా విద్య ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది అనేది గ్రీకు సామెత. మానవ జీవిత లక్ష్యము ఆదర్శవంతమైన సుఖజీవనం. ఇందుకు మూలము విజ్ఞానం, విజ్ఞానానికి మూలం విద్య, విద్యకు మూలం ఆరోగ్యం, ఆరోగ్యానికి మూలము సమతుల ఆహారం, శ్రమ, విశ్రాంతి. నేటి సమాజము ఈ విజ్ఞానాన్ని విస్మరించింది. దైనందిన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అసలు లక్ష్యం మరచి అధిక శారీరక, మానసిక శ్రమకు లోనవుతుంది. జీవన శైలిలోని మార్పులు, కలుషిత ఆహారము మన శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. నిజమైన సంతృప్తి, ఆనందము శరీరం యొక్క బుద్ధి, మనస్సుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి, మనస్సుకు అవినాభావ సంబంధం కలదు. మనస్సు స్థిరంగా, చాంచల్యరహితంగా, దుష్ప్రవర్తులకు లోను కాకుండా ఉండడానికి పరమ ఔషధము యోగా సాధన. దీర్ఘాయుషును, వ్యాధిరహిత జీవనాన్ని, శారీరక, మానసిక, నైతిక అభివృద్ధిని యోగా సాధన ద్వారా పొందవచ్చు. ఇది ఒక పూర్వ విజ్ఞానం. యోగము యొక్క గొప్పతనము శాస్త్రీయంగా నిరూపణ కాబడినది. విద్యార్థి దశ నుండి యోగా సాధన వల్ల విద్యార్థులు మానసిక, శారీరక, నైతిక అభివృద్ధికి సహాయకారిణిగా ఉండడానికి, వ్యక్తిని మంచి పౌరునిగా తీర్చిదిద్దుకు ఆత్మవిశ్వాస సాధనకు తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాలలో వ్యాయామ అక్షరాస్యత కార్యక్రమాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానాన్ని 2017 నుంచి 2022 తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా నవ్యాంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా మలచాలని ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో భాగంగానే యోగా విద్య పేరుతో యోగాసనాలు, వాటి

చేయి పద్ధతుల గురించి సమగ్ర పాఠ్య గ్రంథంగా రూపొందించడం జరిగింది. యోగా అంటే అర్థము, భారతీయ దర్శనంలో యోగా అనున్నది ఒక మహత్వపూర్ణ శబ్దము. యోగా అనే పదానికి సంస్కృత మూలము యుజ్. దీనికి చేర్పు, కలుపు, ఐక్యము, సంలీనము, ఏకాగ్రత, అనుసంధానము అనే అర్థాలు ఉన్నాయి. యోగకి కొంతమంది మహానుభావులు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. మధురమైనట్టి మనసును నిలిపేడి విద్య యోగ విద్య అని వేమన భాషించారు. యోగ చిత్త వృత్తి నిరోధ అని అష్టాంగ యోగ సృష్టికర్త అయిన పతంజలి అభివర్ణించారు. అనగా మనసు యొక్క ఆలోచనలను నియంత్రించేది యోగ అని అర్థం. యోగ సమాధి అని వ్యాసుడు అభివర్ణించాడు. అనగా సమాధి స్థితిని పొందుటయే యోగ అని అర్థం. సిద్ధ సిద్ధుహో సమభూతహో సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత తెలుపుతుంది. అనగా మంచి చెడు, చలి వేడి, సంతోషము దుఃఖములకు అతీతంగా సమభావన కలిగి సమతత్వాన్ని పాటించుట యోగ అని అర్థం. యోగ క్రియల సాధన ద్వారా శరీరమును మనస్సును పరిశుద్ధపరచుకొని లక్ష్య స్థితి అయిన సమాధి స్థితిని చేరుకునుట యోగ అని హఠయోగ వివరిస్తుంది. యోగ సిద్ధి ప్రథములు ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, తత్వజ్ఞానము, నిరంతర అభ్యసన, సాత్విక స్వభావము. యోగ ప్రతిబంధకాలు అతి నిద్ర, అతిగా పూజించడము, అధిక శ్రమ, అధికంగా మాట్లాడటము, చంచలత్వము. యోగ లక్ష్యము సాధకుని యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక స్థితులను మెరుగుపరిచి సాధకుడిని దృఢకాయనిగా, ఆరోగ్యవంతుడిగాను, జ్ఞానవంతుడిగా చేసి అంతిమ లక్ష్య సాధన వైపు మరలించుటయే. యోగిక ఆహారము మనిషి ఆరోగ్య స్థితిగతులను నిర్ణయించేది ముఖ్యంగా ఆహారమే. శారీరక, మానసిక స్థితి కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. నేటి సమాజంలో వస్తున్న అనేక రోగాలకు ప్రధాన కారణము జీవన శైలి ఆహారము. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల్లో కనబడే తారతమ్యాలు సత్య, రజో, తమో గుణాలు ప్రభావమే. ఆహారాన్ని మూడు రకాలుగా విభజించారు, సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, దుంపలు, పండ్లతో కూడిన ఆహారము సాత్విక ఆహారము. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఓర్పు, ప్రేమ, సహనము అలవడి నిత్య నూతనంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. అతి వేడిగా, అతి చల్లగా, ఘాటు కలిగి సువాసనతో కూడి బాగా వేయించిన తీయటి ఆహారంను రాజసిక ఆహారంగా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి విరుద్ధమైనది. ఉడికి ఉడకని ఆహారము, ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఆహారము, అధిక మసాలాలు ఉన్న ఆహారము తామసిక ఆహారం. ఈ ఆహారం వల్ల శరీర మనస్సు నిస్తేజమవుతుంది. కావున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం భుజించుట ఉత్తమము. యోగ సాధన నియమాలు. సాధన చేయాలనే ఆసక్తి ఉండాలి. సుశిక్షితమైన గురువు సమక్షంలో చేయాలి. సూర్యోదయానికి ముందే లేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా, శుభ్రంగా సాధనకు అనువైన దుస్తులు ధరించాలి. యోగ సాధన కటిక నేలపై కాక చాప, దుప్పటి, కార్పెట్ వంటి వాటిపై చేయాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి. యోగ సాధన సమయంలో ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. మితంగా భుజించాలి. తగినంత నీటిని సేవించాలి. యోగ సాధనకు 30 నిమిషాల ముందు అంటే అరగంట ముందు, తర్వాత స్నానము, పానీయ సేవనము, ఆహారము మంచిది కాదు. రాత్రి సమయంలో త్వరగా నిద్రకు ఉపక్రమించి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తము అనగా 4 నుంచి 5 గంటల మధ్య లోపల నిద్ర లేవాలి. యోగ సాధన ఫలితాలు ఏమనగా, నిత్యము యోగ సాధన వలన సాధకుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది. యోగను కల్పవృక్షము లేదా కామధేనులతో పోలుస్తారు. ఎందుకనగా సాధన ఏ లక్ష్యంతో, ఎంత శ్రద్ధతో చేస్తే ఫలితము తదనుగుణంగా ఉంటుంది. యోగ సాధన చేయుటకు ముందు చిన్నపాటి వ్యాయామాలు చేయుటను యోగ సూక్ష్మ వ్యాయామాలుగా చెప్పవచ్చు. ఈ సూక్ష్మ వ్యాయామము అభ్యాసం వల్ల శరీరంలో ఏర్పడే శక్తి ప్రవాహంలో ఆటంకము నివారించుటే కాక శరీరం అంత శక్తి ప్రవాహములు సక్రమంగా జరిగినట్టు చేయును. శరీరము, మనస్సు, శ్వాసల మధ్య సమన్వయములకు

0: సూక్ష్మ వ్యాయామం చక్కగా ఉపయోగపడు. యోగాసనాలు, ప్రాణాయామాలు, సంయుక్త క్రియే, సూర్య నమస్కారములు యోగాసనకు కావలసిన శారీరక సంసిద్ధతను సూర్య నమస్కారాలు కలిగిస్తాయి. సూర్యోదయము, సూర్యాస్తమయ సమయాల్లో ఈ సూర్య నమస్కారాలు ఆచరించాలి. అరణ్య కిరణాలు జీవన శక్తికి ప్రదాయకాలు. ప్రతిరోజు భానునికి అభిముఖంగా నిల్చుని సంధ్యా సమయంలో సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఆస్వాదించవచ్చు. సూర్య నమస్కారాలు ప్రధానంగా మూడు రకాలు. అవి వైదిక సూర్య నమస్కారాలు 9 భంగిమలు, సూర్య నమస్కారాలు 12 భంగిమలు, యోగిక్ సూర్య నమస్కారాలు 17 భంగిమలు. పై మూడు విధానాల్లో రెండవది అయినటువంటి 12 భంగిముల సూర్య నమస్కారాలను అత్యుత్తమమైనవి. 6 నుండి 10వ తరగతులకు యోగాసన కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది. నిల్చొని చేసే ఆసనాలు తాడాసనము, వృక్షాసనము, ఉత్కాటాసనము, వీరభద్రాసనము, నటరాజాసనం మొదలైనవి. కూర్చొని చేసే ఆసనాల్లో బద్ధకోణాసనము, మండుకోసనము, యోగముద్ర, సింహాసనము, కుక్కుటాసనము, భూమాసనము, బకాసనము. బోర్లా పడుకొని చేసే ఆసనాలు మకరాసనము, పూర్ణ భుజంగాసనము, పూర్ణ శలభాసనము, దీపాసనము, హంసాసనము, మయూరాసనము. వెల్లికిలా పడుకొని చేసే ఆసనాలు హలాసనము, కర్ణపీడాసనము, సుప్త కోణాసనము, ఏకపాద చక్రాసనము, పద్మ సర్వాంగాసనము, ఏకపాద శిఖండాసనము, అనంతాసనము మొదలైనవి. ప్రాణాయామంలో రకాలు. సూర్యభై యోగ విద్య ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి క్రీడకు శరీర శక్తి, క్రీడా నైపుణ్యము, మనోస్థిరత్వము అవసరము. క్రీడా నైపుణ్యం సాధించడానికి విశ్లేషణాత్మకమైనటువంటి వివేక శక్తి చాలా అవసరము. శారీరక శ్రమ లేని చెస్, బిలియర్డ్స్, బ్రిడ్జ్, క్యారమ్స్ లాంటి ఆటలకు కూడా శారీరక శక్తి చాలా అవసరము. ప్రపంచ ప్రఖ్యాత చెస్ ఆటగాడు కాస్పరో ముఖ్య పోటీలకు ముందు ఒక ఒలింపియన్ చేసే సాధనకు సమానమైన సాధన చేసేవాడట. కనుక ఏ క్రీడల్లోనైనా విజయం సాధించాలంటే నైపుణ్యంతో పాటు మనో శారీరక శక్తులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యము యోగ సాధన ద్వారా శరీర తంతువులో నెమ్మదత్వము, పని సామర్థ్యము, మృదుత్వము, ఉద్వేగ నియంత్రణ, నిర్మలత్వము, శాంతి స్వభావము, సర్దుబాటు తత్వము మొదలైనవి వృద్ధి చెందుతాయి. అలాగే సాఫ్ట్ స్కిల్స్ అనగా భావ వ్యక్తీకరణ, సమయపాలన, చర్చా విధానము, సంభాషణ, సమస్యలను ఎదుర్కొనే తీరు, శ్రద్ధగా వినడము, నిరంతర శ్రమ మొదలైన నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. యోగాసనం ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఉదాహరణకు కీళ్ళ నొప్పులకు భుజంగాసనము, శలభాసనము, చక్రాసనము. ఊబకాయానికి సూర్య నమస్కారాలు, త్రికోణాసనము, తాడాసనము, నౌకాసనము. జ్వరములకు లోలాసనము, కుక్కుటాసనము, బకాసనము. ఎసిడిటీకి త్రికోణాసనము, అర్ధచంద్రాసనము, ధనురాసనము. మానసిక రుగ్మతలకు విపరీతకరణి, పశ్చిమోతాసనము, యోగముద్ర, వృక్షాసనము, శవాసనము. ఇంకా ఎన్నో రకాల వ్యాధులను యోగ సాధన ద్వారా నిర్మూలించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి భావి భారత పౌరుల్ని తయారు చేసే పాఠశాలలో యోగ విద్యను దైనందిన కార్యక్రమంగా ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
1: మీరు ఇంతవరకు పాఠశాల విద్యలో యోగ విద్య ఈ అంశం గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం విన్నారు.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: సంగీతంతో సేద తీర్చే

0: భాగాల సారం
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఈ మార్కపురం కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: ఏక భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరస్పరం పరిచయం చేస్తూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని చెప్పే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్ర సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, పరస్పర గౌరవం, ఐక్యతా భావాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా యువతలో భారత వైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్న గొప్ప కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశబలమని, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరినీ ఒకే భావంతో కలిపే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. యువత పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో యువత కీలక శక్తి అని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటు చెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: రాజ్యం కే సాత్ ఆర్ సహయోగ్ కే సాత్ హమ్ ఏక్ యోజనా బనానే లే కే లియే సోచ్ రహే హై. మైనే ఏక్ ఛోటీ కమిటీ బనాయి హై. వో కమిటీ ఉస్కా ప్రారూప్ తయార్ కర్ రహీ హై ఔర్ ఉస్ యోజనా కా నామ్ హై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల్పనా యే హై, హర్ వర్ష్ అప్నే రాజ్య కో కిసీ ఏక్ రాజ్య కే సాత్ హర్ రాజ్య జోడే. మాన్ లీజియే హర్యానా తయ్ కరే కే 2016 హమ్ తమిళనాడు సే జుడేంగే. 2016 में हरियाणा में स्कूलों में बच्चों को कम से कम 100 वाक्य तमिल भाषा के सिखाए जाए. हर बच्चे को तमिल का एक गीत सिखाया जाए. तमिल फिल्म फेस्टिवल हो, तमिल नाट्य प्रयोग हो, तमिल खाने का कार्यक्रम हो और हरियाणा के लोग यात्रा करने के लिए तमिल जाए, तमिलनाडु के लोग हरियाणा आए. एक साल भर హర్యానా మే తమిళనాడు చల్తా రహే ఆర్ తమిళనాడు మే హర్యానా చల్తా రహే దేశ్ కి ఏక్తా కో జోడ్నే కా, దేశ్ కే అన్య రాజ్యో కో పహచాన్నే కా, అన్య భాషాఓ కో జాన్నే కా ఏక్ సహజ ఉపక్రమ బనేగా. 2017 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే, 2018 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే. ఆనే వాలే దినో మే ప్రతి వర్ష ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ రాజ్య దూసరే రాజ్య సే తబ్ జాకర్ కే హమ్ హమారే భారత్ కి ఇస్ వివిధతా కో పహచాన్ భారత్ కి శక్తి కో పహచాన్ పాయేంగే.
1: ఈ కార్యక్రమంలో భాగంగానే యువ సంఘం ప్రారంభించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను ఒక వేదికపైకి తీసుకొచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, అభివృద్ధి, సాంకేతిక పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోంది. యువత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి జీవన విధానం, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్థానిక కళలను తెలుసుకుంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరుస్తున్నారు. దేశ సమగ్రతకు యువతే బలమనే సందేశాన్ని యువ సంఘం విజయవంతంగా ముందుకు తీసుకువెళుతోంది. దేశ యువతలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 5 దశల్లో విజయవంతంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన

0: పట్టిన ఈ యువ మార్పిడి యాత్రకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని ఈసారి 1.26 లక్షలకు పైగా యువత నమోదు చేసుకోవడం విశేషం. యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఒకరినొకరు సందర్శిస్తూ భారత వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులు, యువ నిపుణులు పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువత 5 నుంచి 10 రోజుల పాటు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, పర్యాటక ప్రదేశాలు, సాంకేతిక అభివృద్ది, స్థానిక జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. పర్యాటకం, సంప్రదాయం, ప్రగతి, సాంకేతికత, పరస్పర అనుసంధానం అనే 5 ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలు ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు యువతకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ IITలోనూ యువ సంఘం ఫేజ్ 6 కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శిస్తూ రాష్ట్ర విశిష్టతను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని IIT డైరెక్టర్ KN సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట్ర నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి IIT వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
1: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, IIT, ISER, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
0: ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన లోక్భవన్ దర్బార్ హాల్లో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహారాష్ట్రతో శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు 2 రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
2: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
0: యువ సంఘంలో పాల్గొంటున్న మహారాష్ట్ర విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యాసంస్థలు సాంకేతిక అభివృద్ది, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒకటేననే భావన యువ సంఘం ద్వారా మరింత బలపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య స్నేహబంధాలు పెరుగుతున్నాయని, భారత వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించే అరుదైన అవకాశం లభించిందని మహారాష్ట్ర విద్యార్థులు పేర్కొన్నారు.
3: నా పేరు ఈశ్వరి, నేను ఆంధ్రాలో ఉన్నాను. మాకు IIT తిరుపతి నచ్చింది, మోరీ నాకు నచ్చారు.
4: నా పేరు కావేరి, నాకు తెలుగు నచ్చింది. వన్నెగట్టి సమ్మె అల్లెడు.
0: కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువతలో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తోంది. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అరుదైన అవకాశం యువ సంఘం

అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు. గత దశలతో పోలిస్తే ఈసారి నమోదైన భారీ స్పందన యువతలో దేశ ఐక్యతపై పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత పరస్పరం కలుసుకోవడం ద్వారా ఏకభారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలపడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువసంఘం కార్యక్రమం కేవలం ఒక విద్యార్థుల పర్యటనగా కాకుండా భారతీయ ఐక్యతను బలపరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం

0: పరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం ద్వారా వైవిధ్యంలో ఐక్యత అనే భారతీయ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ సమైక్యత భావనను పెంపొందించడమే కాకుండా పరస్పర గౌరవం, సోదరభావం, సామాజిక అవగాహనలను మరింత బలోపేతం చేస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన యువత మరో రాష్ట్ర అభివృద్ధి, విద్యా వ్యవస్థ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో తమ పాత్రను మరింత విస్తృతంగా అర్థం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రత్యేకంగా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను యువ సంఘం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. యువత మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాలు భవిష్యత్తులో జాతీయ ఐక్యతకు బలమైన పునాది వేస్తున్నాయి. భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతీయతను చాటి చెప్పే వేదికగా యువ సంఘం నిలుస్తోంది. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా యువతలో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఒక్కటే కుటుంబమనే భావనను బలపరుస్తూ ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నూతన తరాలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోందని చెప్పవచ్చు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం రాబోయే అతిథి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరంతా కోరుతున్నారు యుద్ధం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

కార్యక్రమం తర్వాత సత్తుపల్లి శ్రోతలు లలిత మల్లిక్ వీరు కోరుతున్నారు అనుమానాస్పదం ఈ చిత్రానికి శ్రేయ ఘోషల్ ఉన్నికృష్ణన్ పాడిన పాట గీత రచన వంశీ సంగీతం ఇళయరాజా.

కార్యక్రమం తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రవీణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు ముక్కు పొడక. ఈ చిత్రానికి ఎస్పి శైలజ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

తరువాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి రాధిక, నవీన్చారి సౌమ్య, వీరంతా కోరుతున్నారు శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలు పెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

కార్యక్రమంలో తర్వాత చౌటుప్పల శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ వీరు కోరుతున్నారు ఒకే ఒక్కడు ఈ చిత్రానికి ఎస్ జానకి, శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా

0: నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమం తర్వాత తూర్పుగోదావరి జిల్లా విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి వీరు కోరుతున్నారు సీతాకోకు చిలుక. ఈ చిత్రానికి ఎస్పి శైలజ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: కార్యక్రమం తరువాత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరు కోరుతున్నారు వాన ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమం తర్వాత జీన్స్ ఈ చిత్రానికి శ్రీనివాస్ పాడిన పాట వినిపించమంటున్నారు. విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్, గీత రచన ఏఎం రత్నం, శివ గణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఈనాటి కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట ప్రేమాభిషేకం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. గీత రచన దాసరి నారాయణరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత బాపట్ల జిల్లా నుంచి జి రాజారాము.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధుడు వావిరాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం వింటారు.
1: అమరజీవి పుట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో 1952 అక్టోబర్ 1 నాడు ప్రారంభమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్ 1 తోటి విశాలాంధ్ర అయినటువంటి ఉత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. మనం ఆంధ్రులం, మన భాష తెలుగు. ఆంధ్రులు మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు. అయితే అటు తరువాత వచ్చినటువంటి వాటిలో ఆంధ్రులు ఒకసారి కాకతీయ సామ్రాజ్యంలో ఏకంగా ఉన్నారు. కానీ బ్రిటిష్ వారు రావడంతో అది ముక్కలైపోయింది. నైజాం పరిపాలనలో అటు ఇటు రావడంతో ఒకటి తెలంగాణ అయింది, ఒకటి బ్రిటిష్ ప్రాంతం అయింది. అయితే 1950లో మనం స్వతంత్రం సాధించిన రాష్ట్రం సాధించిన 1905వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రాన్ని కర్జను 2 ముక్కలుగా చేశాడు. భాషకు సంబంధించినటువంటి 2 ముక్కలు చేయడంతో బెంగాల్ సింహం విజృంభించింది. చివరకు బలవంతంగా ప్రజల యొక్క బలంతో వాళ్ళు రాష్ట్రం సాధించారు. అదే సమయంలో ఆంధ్రులు కూడాను తమకు కూడా భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం ఉండాలి అనేటువంటి అభిప్రాయం వచ్చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసమని ప్రథమంగా పెద్ద ఉద్యమం నడిపిన వాళ్ళు ఆంధ్రులు. అయితే ఆ ఉద్యమంలో కొండా వెంకటపతి పంతులు ఒక మాట చెప్పారు. ఏమంటే పసిపిల్లకు తల్లిపాలుకు డబ్బా పాలకు ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో పరిపాలన చదువులు జరుగుతుంటే పరభాషలో జరిగితే అంత తేడా ఉంటుంది అని చెప్పేశారు. అందులో మాతృభాష మాతృస్థాన్యం చాలా గొప్పదన్న అభిప్రాయంతో మాతృభాషలోనే ఉండాలి. అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ప్రజానీకం ప్రజాస్వామ్యం కోరుతూ ఉంటే ఆ పరిపాలన కూడా తెలుగులోనే రావాలి. భాషలోనే ఉన్న విజ్ఞానం ప్రవర్తించాలంటే చదువులు కూడా దాంట్లోనే రావాలి. ఈ 2 సమన్వయమైనప్పుడే ముందుకు వెళ్తుంది. అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ఆంధ్ర ఉద్యమం ఆంధ్రులను చైతన్యవంతం చేసింది, భాషను ఏమైనా వృద్ధిపరిచింది. చిక్కింది వాడు ఎవరు కూడా నా భాషలో నేర్చుకోవాలనేటువంటి అభిప్రాయం వచ్చింది. ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఇవ్వటం వల్ల జనం ఏమైనా ఉద్యోగులు గారు అందులో తెలుగు ఏమైనా బాగా ప్రభావం అయిపోయింది. ఆ ఉద్యమం తర్వాత 1913వ సంవత్సరం బాపట్లో మొట్టమొదటిగా ఆంధ్ర మహాసభ జరిగింది. నరసింహేశ్వరరావు గారు అధ్యక్షులు, కొండా వెంకటపతి పోతులైన ఆహ్వాన సంఘ అధ్యక్షులు, గోలపూడి సీతారామశాస్త్రి గారు, అతను మనోలక్ష్మణ గారు వారంతా కూడా దాన్ని ఏర్పాటు చేశారు. జొన్నవిత్తుల గురునాథం గారు అని చెప్పేసి ఆయన చాలా పెద్ద ప్రయత్నం చేశాడు. శనగపల్లి రామస్వామి గుప్తా గారు అని చెప్పేసి వారేమన్నా ప్రయత్నం చేశారు. వీరంతా కూడా ఆ మొదటి నుంచి కూడా వచ్చినటువంటి వారు. అయితే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆంధ్ర ఉద్యమం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక మహాసభ జరపడం ఉద్దేశించింది. రాష్ట్రం కావాలని నెల్లూరులో 5వ మహాసభలో మాకు రాష్ట్రం కావాలి అని చెప్పేసి అన్నారు. ఇది 1918వ సంవత్సరానికి వచ్చేటప్పటిగా యుద్ధ సమయం కూడా వచ్చింది. కనుక మాంటేగు చెలంసిపాడు సంస్కరణలు వచ్చే సమయంలో మన వాళ్ళంతా వెళ్ళి మాకేమైనా రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పేసి కోరారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఆంధ్రదేశంలో చైతన్యం ఎక్కువగా వస్తున్నది, రాజకీయ చైతన్యం. కనుక ఈ చైతన్యం యొక్క ఫలితం ఏమవుతుంది? ఇది 1920వ ఉద్యమం జరిగేటప్పటికల్లా ఒక చిన్న సంఘటన జరిగింది. నేను ఇందాక మనవి చేశాను కదా, నైజాం ప్రభుత్వం ఏరియాలో తెలంగాణ ప్రాంతం మిగిలిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్ర చైతన్యం వచ్చింది. అక్కడంతా భాష సాహిత్యం అవన్నీ ఉన్నాయి. వారు ఆంధ్ర సంఘం అని పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ట్రెంచ్ అని చెప్పేసి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మీరు ఆంధ్ర అని పేరు పెట్టద్దు, తెలుగు అని పేరు పెట్టుకోమన్నాడు. ఇక్కడ జాతీయోద్యమంలో పల్నాడు తాలూకా పనుల నిరాకరణ జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వంలోని చేతుల నుంచి పోతుంది రాష్ట్రం అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వర్ణనని కలెక్టర్ రికమెండ్ చేశాడు. ఏమనంటే మీరు వెంటనే రైలు వేయకబెడితే అక్కడే ఆంధ్రులు ఇక్కడ ఆంధ్రులు కలిస్తే ఇటు ఇంగ్లీష్ సామ్రాజ్యం అటు నైజాం ప్రభుత్వం 2

కూలిపోతావేం చెప్పేసి చెప్పాడు. అయినా కూడా ఆంధ్ర అనే శబ్దానికి రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఉందనేది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భాష తెలుగు, తెలుగు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం. అందువల్ల ఆ రోజుల్లో తెలుగు అంటే ఎంతైనా ఉత్సాహంగా పనిచేయగలిగినటువంటి మనుషులంతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం. పొట్టి శ్రీరాములు గారు ఆఖరి దశలో రావాల్సి వచ్చింది. ఇందువల్ల ఆంధ్రలో వచ్చినటువంటి విభిన్న ఉత్సాహాల వల్ల కొన్ని వచ్చింది. తెలుగులో రావాలంటే అభివృద్ధి కావాలి, ప్రాజెక్టులు కావాలి. ప్రాజెక్టులు మనం వెనకబడిపోయినా, మనకు ప్రాజెక్టులు లేవు అసలు. మనకు వచ్చిందల్లా కాటన్ ధర వల్ల తయారు చేసినటువంటి కృష్ణ ప్రాజెక్టు, రెండో ఏమైనా పెద్దదిగా ఉన్నటువంటి గోదావరి ప్రాజెక్టు, అట్లాగే కడప కర్నూలు కెనాల్ కూడా వచ్చింది. కానీ కడప కర్నూలు కెనాల్లో ఉన్నటువంటి జనం బీదమైన అయినందువల్ల అది ఏమైనా ఎక్కువ అభివృద్ధి రావడానికి వీలేకపోయింది. ఇక్కడ బాగా పంటలు అభివృద్ధి వీళ్ళు ఏమైనా అభివృద్ధి. అందువల్ల ఈ మహాసభలు జరిగినప్పుడు ముందుగా ఏమైనా రాష్ట్రం కావాలని కోరితే శాసనసభలో తీర్మానాలు చేశారు. కానీ ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరినటువంటి తీర్మానం 1923 శాసనసభలో పాస్ అయింది. కానీ తెలుగులోనే పరిపాలన జరగాలనేటువంటి హరిశరత్వ తీర్మానం మాత్రం ఓడిపోయింది మర్చిపోవాలి. అంటే అప్పటి అభిప్రాయం రాజకీయమైన రాష్ట్రమే కానీ తెలుగు పరిపాలన, తెలుగు రావాల్సినటువంటి రాష్ట్రంగా ఎవరు కోరలేదు. అయినప్పటికీ మనం కోరుతున్నామని ఆ కోరిన దాంట్లో చివరికి మన ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రకాశం గారి రాజ్యంలో అప్పుడు ఏం చేశారంటే తెలుగును 2 జిల్లాల్లో పెట్టాలన్నారు. ఒక జిల్లా ఏదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ ఏమైనా తెన్నేవెల్లి జిల్లాలో తెలుగు మాతృభాషలు అమలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం రావడానికి కోసం ప్రయత్నం 1937 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దానికోసం ఏం చేశారంటే శ్రీబాగులో నాగేశ్వరరావు పంతులు గారు ఇల్లైనటువంటి శ్రీబాగులో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఏమని రాయలసీమ కొన్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని మళ్ళీ దాంతో ఏమైనా సమైక్యంగా ప్రారంభించారు. అయితే దీంట్లో వచ్చింది ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు రాష్ట్రం కోసం అని చెప్పేసి అడగటానికి సైమన్ ఏం చేశాడు, ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అండగా ఉన్నారో అట్లాంటి సింధుకును అట్లాంటి ఒరిస్సాకును రెండింటికి రాష్ట్రం ఇవ్వడానికి తయారైనాడు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వడానికి తయారు కాలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం జాతీయ ఉద్యమంలో ముందుండేసి స్వతంత్ర ఉద్యమంలో ముందుంది. మేము యువకులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతుండేవాడు ఏమని స్వరాజ్యం ఉందా స్వరాష్ట్రం ఉందా అని. మాకు స్వరాష్ట్రంలో స్వరాజ్యం కాదు, స్వరాజ్యంలో స్వరాష్ట్రం అని చెప్పేసి మేము చెప్తుండేవాడు. అందులో స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే ఎక్కువ ఉంటుంది లేకపోతే వెనక. ఆ విధంగా జరిగినట్టు నాయంత సేన గారి అధ్యక్షత మీద 1939 గుంటూరులో జరిగినటువంటి మహాసభలో ఒక తీర్మానం చేశారు. ఏమనంటే మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఆ తెలుగు గారి ఒక అండతోటి ఇందాక మనవి చేసినట్టుగా 1919 ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంఘంలో ఏర్పడింది. అందువల్ల తెలుగు గారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోరడం చాలా ప్రాముఖ్యంగా. గాంధీ గారికి ఏమైనా మాతృభాషలో రాజ్యం నడపాలనేటువంటి అభిప్రాయం ఆయనకు పూర్తిగా ఉంది. భారతదేశానికి మొత్తానికి కూడా హిందీ కావాలనేటువంటిది కూడా ఆయనకి ఏమైనా ఉంది. అందులో ఈ రెండింటి సమన్వయంలో మనం ముందుకు పోతున్నప్పుడు రాష్ట్రం యొక్క పెద్దలంతా ఒక్కొక్కరే లెక్క వేసి పట్టాభితరగారు, కానీ ఏమైనా లెక్క వేసి కొండానంద మంత్రులు, గురు సామూర్తి గారు, వీరంతా జాతీయ నాయకులు ఉన్నారు. వీరితో పాటుగా పానగల్ రాజాగారు మంత్రి అయినాడు, మంత్రి బంధువు సంస్కరణ ఇప్పుడు ప్రధానమంత్రి అయినవాడు. ఆయన గారు వచ్చిన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రంలో కోరుతున్నటువంటి కోరిక యొక్క ప్రధానమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1924 దగ్గవాడలో ఏమైనా ఆఫీస్గా ప్రారంభమైంది. దాంతో తెలుగుతోటే గడపాలనేటువంటి అభిప్రాయం మొట్టమొదటి నుంచి కూడా వచ్చింది. అయితే అది ఆచరణకు వచ్చేటప్పటికీ అది జరగలేదు. ఎందువల్ల అంటే రాజకీయంగా రాష్ట్రం కావాలని కోరిన ఆలోచన భాషా ప్రయుక్తంగా భాషను అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో లేదు. ఎందుకంటే ఇంగ్లీషు అవతల ప్రభుత్వం అయినా ఇంగ్లీష్ ప్రభుత్వం పైన ఉంది. అయితే దాని తర్వాత మళ్ళీ స్వతంత్రం కోసం అని చెప్పేసి మనం స్వతంత్ర పోరాటం సాగించాం. ఈ మధ్యలో సైమన్ కమిషన్ మంత్రివర్గం వచ్చింది. మంత్రివర్గం వచ్చినప్పుడు అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళ ఏంటంటే భాషా ప్రయుక్తంగా కాదు భారతదేశాన్ని చేర్చాల్సింది, మత ప్రయుక్తంగా మేము చేరుస్తున్నాం. కనుక హిందూ ముస్లింలు ఎవరైతే ఉన్నారో మహమ్మదీయ ఎక్కువ ఉన్నటువంటి భాగాలను ఏమైనా ఓ ప్రత్యేకంగా, హిందువులు ఉన్నటువంటి భాగాలను ఓ ప్రత్యేకంగా తీసుకురావాలని చెప్పారు. కానీ ఈ సందర్భంలో ఒకటి జరిగింది. సూర్యవర్జీని తర్వాత సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా ఒక మాట అన్నారు. ఏమంటే మీరు ఏదైనా చేసుకోండి కానీ బెంగాల్లో భాష మాది, మాకు మతంలో తేడా లేదు, ఇక్కడ మతం ఉంటే మా మతంగా చూసుకుంటాం కానీ భాష మాత్రం మేము చీలిపోము, మాకు అక్కర్లేదన్నారు. సాధ్యం చెప్పడానికి ముందు ఒక ప్రయత్నం జరిగింది. ఏంటంటే ధార కమిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నిర్ణయం చేయాల్సి వచ్చేది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పేసి మనం అనుకోలేదు. అట్లాగే నెహ్రూ కమిటీలో ఏమైనా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అతని కమిటీ వేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ చేస్తే దేశం చీలిపోతుంది ఇంకా అక్కర్లేదన్నాడు. దాంతో ఆంధ్రులే కాకుండా మహారాష్ట్రులు, కర్ణాటకలు వీళ్ళ ముగ్గురు కూడా ఏమైనా భాషా రాష్ట్రంలో మొట్టమొదటి ఉన్నటువంటి పెద్దలు ఈ ఉద్యమాలు బాగా ఉన్నాయి, వీరు మళ్ళీ ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడేప్పుడు అప్పుడు జేవీపీ రిపోర్ట్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్

పటేల్ పట్టాధికారి తో కమిటీ చేశారు. వారు ఏమన్నారంటే మద్రాసును మీరు ఏమైనా వదులుకున్నట్టయితే రాష్ట్రాన్ని ఏర్పరుస్తామన్నారు. ఆ సందర్భంలో అభిప్రాయ భేదాలు కొందరికి వచ్చేసి రాష్ట్రం అసలు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. బరహంపురం అంతా మన చేతిలో ఉంది, ఉరిస్సాలో పోయింది బరహంపురం కూడా. ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటికి ఏం చేయటం అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక రాయబారం ఏమైనా ఢిల్లీ వెళ్ళటం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ వెళ్ళటం జరిగింది. అయితే మేము రాష్ట్రం మేము ఒప్పుకున్నాం కనుక మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చేయండి, మాకేమైనా ఆంధ్ర రాష్ట్రం మీరు అడిగిన ప్రకారంగా ముందు ఇవ్వండి. నేను ఒక మాట చెప్పాడు ఏమనంటే, నాకు 4 భూములు కనుక మీరు ఇచ్చేటైతే

0: పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రరాష్ట్రం కావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే అప్పుడు పెద్ద నాయకుల్లో త్యాగాలు చేసి అది ఏమైనా విఫలమైపోయింది. రాజ్యాంగ పరిషత్తు ఏమైనా రాలేదు. మద్రాస్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇక ఏమి చేయటం అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేస్తే తప్పితే అప్పుడు అన్నారు, ప్రజాస్వామికం కింది వాడికి కూడా కావాలంటున్నాం, వాడు కూడా పరిపాలన జరగాలంటే ఇది కావాలి, కనుక రాష్ట్రం కావాలని అన్నారు. దానికి ఏమైనా ఆయన ఏమైనా 56 రోజులు ఉపవాసం చేశారు, చనిపోయినారు. జన అంత అప్పుడు జనం ఆంధ్ర జనసేన అంతా కూడా ఒక్కసారి ఉరుగుతులుగా ఉత్తుంగ తరంగాలుగా లేచి రాష్ట్రం ఆనయించారు. అది మద్రాసులో మొట్టమొదట ఉండటమా సగభాగం, లేకపోతే విడిగా ఉండటమా అనేదంటే వివాదంలో చివరికి మనం కర్నూలుకి వచ్చాము. 1952 మనం మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించాం. ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించిన తర్వాత అవతల తెలంగాణలో మహత్తరమైన ఉద్యమాలు జరిగింది. రాజకీయ ఉద్యమాలు, వాటిలో కమ్యూనిస్ట్ పార్టీ, రాజకీయ సంఘాలు, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి అక్కడ మెల్జాంకు వ్యతిరేకమైనటువంటి పోరాటం చేయడంలో భాషా పురోహిత రాష్ట్రాలుగా చీలిపోవటం అవసరమైనటువంటి అభిప్రాయం మనకు భాషా సన్నిహితత్వం వచ్చింది. కర్ణాటకులకు, మహారాష్ట్రులకు, తెలుగు వాళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు కలుద్దామని చెప్పేసి ఉండటంలో ఒక విశాలాంధ్ర కోసం అని చెప్పేసి ప్రయత్నం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ చివరకు నాగార్జున సార్ తీసుకొచ్చి నాగార్జున సార్ ప్రారంభించిన రోజు విశాలాంధ్రని నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి చెప్పాడు. ఆ విశాలాంధ్ర ఒప్పుకున్న దాని యొక్క ఫలితంగా అంటే 55 డిసెంబర్లో 8వ తారీఖు అనుకుంటాను నాగార్జున సార్కి ఏమైనా పునాది వేశారు. 1956 ఆ నవంబర్ 1వ తారీఖు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడాను భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయి. అందువల్ల మనం ఏమైనా నాగార్జున సార్ కట్టుకోగలిగాం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కట్టుకోగలిగాం, అట్లాగే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కూడా చేసుకోగలిగాం, ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం, పరిశ్రమలు నిర్మించుకుంటున్నాం. ఇవి అంతకుముందు మనకు లేవు. ఇక మన అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు ఏమిటి? పంచవర్ష ప్రణాళికలు, ఆంధ్రదేశంలో నీళ్ల వనరులు చాలా ఉన్నాయి, ఖనిజ వనరులు చాలా ఉంది, జనం చాలా ఉన్నారు, చైతన్యవంతమైన జనం ఉంది, దేశభక్తి కలిగినటువంటి జనం ఉంది. వీళ్ళందరినీ ఉపయోగపరుచుకొని ముందుకు పోవాలని ప్రయత్నం చేశాం. అయితే దీనికి ఏమిటంటే అనేక విశ్వవిద్యాలయాలు ఇవాళ వచ్చినాయి, కానీ మొట్టమొదటిది మర్చిపోతున్నాను మనం. ఇందువల్ల ఇవాళ చాలా మందికి ఏమంటారంటే భాషా ప్రయుక్తం వల్లనే ఇంత దేశం పాడైపోయిందని కాదు. ఒక తండ్రి కొడుకు పుట్టడం వల్ల నష్టమా? కాదు, తండ్రికి కొడుకు కావాలి, కానీ కొడుకు చేసినటువంటి ప్రయోజకత్వం అప్రయోజకత్వం వల్ల ఉంటుందే కానీ తండ్రి కొడుకు పుట్టడం తప్పు మాత్రం కాదు. అట్లాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం మాత్రం తప్పు కాదు. అందరూ ఇప్పుడేమైనా భాషా ప్రయుక్తం కావాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో శాసనం చేశారు, తెలుగు భాషను అమలు జరపండి అని చెప్పేసి 1965 చేశారు. అయితే తెలుగు ఒక్కటే సరిపోతుంది అనే సమస్య చాలా మందికి వస్తుంది. మాతృభాషలో నేర్చకపోతే అతనికి తెలియదు. కనుక మాతృభాషతో పాటు అవసరమైతే మనకు భాషా ప్రయుక్తంగా వచ్చినప్పటికీ భారతదేశానికి హిందీ కావాలంటున్నాం కదా, దాన్ని కావాలంటే లింక్ లాంగ్వేజ్గా ఉపయోగపరచుకోవాలని ప్రయత్నించవచ్చు. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఎల్లకాలం కనుక మన దగ్గర ఉండేటైతే లాభం లేదు. అందువల్ల ఇంగ్లీష్ ఎప్పుడైతే ఉంటుందో దాని స్థానంలో తెలుగు కనుక వచ్చేటైతే, మాతృభాషలు వచ్చేటైతే మాతృభాష పుష్టికరం అవుతుంది. భారతదేశానికి హిందీ ఏదో ఒకటి ఉండాలనే కోరిక వస్తుంది. దాంతో పాటుగా పరదేశాలకు, ఇతర దేశాలకు విజ్ఞానంలో ఉపయోగపడేటువంటి ఇంగ్లీషు వస్తుంది. తెలుగు భాషను అమలు జరపాలి. పైగా ఎప్పుడైతే తెలుగు భాషను అమలు జరపడానికి మీరు ప్రయత్నిస్తారో, విజ్ఞానవంతులా కూడా వాళ్ళ పుస్తకాలన్నీ కూడా తెలుగు రాయటం మొదలు పెడితే ఒకసారి సమస్య వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయా రావడానికి అని చెప్పేసి లేవు. లేకపోయినప్పటికీ రాగలిగింది అంటే ఇంగ్లీష్లో పాఠం చెప్తున్నవాడు తెలుగులోనే చెప్తున్నాడు. అందులో తెలుగులో చెప్పినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టును తెలుగులో చెప్పేసి ఆ నోట్స్ కనుక పుస్తకంగా తయారు చేసి అవే కనుక ఇవ్వడం మొదలు పెట్టేటితే రెండో వరుసలోకి వచ్చేటప్పుడు కావాల్సిన పుస్తకాలు వస్తాయి. కనుక కృషిలో లోపం కానీ భాషలో లోపం కాదు. అది దానికోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాటిలో మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది దీనికి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయాం. స్వామి సీతారామన 15 రోజులు ఉపవాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రామ సీమల్లో ఉన్నది. కనుక గ్రామ సీమల్లో నుంచి జనం అంతా కూడా బస్తీలకు వెళ్తుంటే గ్రామాలంతా ఎందుకు కొనగాకుండా పోతున్నాయి? కనుక గ్రామాలను నిలువ ఉంచాలంటే మనకి వ్యవసాయ దేశం, వ్యవసాయంలో అభివృద్ధి కావాలి. వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలను పెంచేసి అవసరమైనటువంటి వాటిని తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఏమైనా సమైక్యంగా చేరినటువంటి విశాలాంధ్ర ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. విశాలాంధ్ర ఉత్సవానికి కావాల్సినటువంటి మనం పూర్తి కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలంటే మనం కింది నుంచి పై వరకు కూడా పరిపాలన అంతా కూడా తెలుగులో జరిగేట్టు చూడాలి. ఆఫీసుల నుంచి వచ్చే కాగితాలన్నీ కూడా తెలుగులో వచ్చేట్టు చూడాలి. ఎందుకంటే సామాన్యుడికి అర్థం కావాలన్నట్టయితే నీ పరిపాలన ఎవరి కోసం వస్తున్నదో వారికి కావాలి. ఇవాళతో ఒకటి ఉంది, ఎప్పుడైతే డెమోక్రసీ వచ్చిందో, పంచాయతీరాజ్ వచ్చిందో, సామాన్యుడు కూడా ఏమైనా ఇవాళ ప్రెసిడెంట్ కాగలుగుతున్నాడు, మెంబర్ కాగలుగుతున్నాడు, అవసరమైతే రాష్ట్రపతి కూడా కాగలిగినట్టు.
1: మరింతవరకు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం వింటారు.

0: నమస్కారం తాతయ్య గారు.
1: చెప్పమ్మా.
0: తాతయ్య గారు, మీ చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారండి?
1: మనం సత్యనపల్లి చదువుకున్నాం. నేను పుట్టినది సత్యనపల్లి. సత్యనపల్లి ఉన్నప్పుడు పాఠశాలలో ఎవరో టీచర్ గారు ఉండేటట్టు ఆయన 10 మంది పిల్లల్ని పూజ చేసి పాఠాలు చెప్తుండేవారు. దాంట్లో నాన్న అక్షరాలు రాసుకోవాలంటే అక్షరాలకు మా మాదిరి ఇప్పుడు మీకు పలకలు, నోటు పుస్తకాలు ఇవన్నీ వచ్చిన బలపాలు కాక పెన్సిల్ కానీ మాకు అప్పుడు ఏమైనా పలపాలు పెన్సిల్లు నేల మీద ఏమైనా రాస్తే అక్షరాలు దిద్దుకునేవాడు. ఆ దిద్దుకున్న తర్వాత కొన్నాళ్ళకి వచ్చేటప్పుడు పలకలు వచ్చినాయి, బలపాలు వచ్చినాయి, తర్వాత పెన్సిల్ వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి. అవన్నీ కూడా అవి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాయి అన్నమాట. మొట్టమొదట మాకు టీచర్ గారు ఏమైనా కూర్చోబెట్టి పాఠం నేర్పేవాడు, పద్యాలు చదివించేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు. కోపం వస్తేమైనా మళ్ళీ ఏమైనా ఇంకో మాట చదివమనేవాడు, తప్పు చేస్తేమైనా గుంజలు తీసేవాడు కింద నుంచి పైకి అని చెప్పేసి ఆ విధంగా మాకు చదువు చెప్పడంలో టీచర్లు చాలా ఆప్యాయత. ఒకవేళ మేము భోజనం చేయకపోతే వాళ్ళ ఇంటినే భోజనం పెట్టేవాడు, ఒకవేళ మేమేమైనా జబ్బుగా ఉంటేనేమో వాళ్ళే మందిచ్చేవాడు, మేము చదువుకోకపోతే అప్పుడు పాఠం చెప్పి సాయంత్రం కూడా ఇంటికి రమ్మనేవాడు. ఆ విధంగా తల్లిదండ్రుల కన్నా ప్రేమగా ఏమైనా చూసేవాళ్ళు టీచర్స్. ఆ తర్వాత జీతాలు అంటారా, జీతాలు ఏమి ఉండేవి కదా, వీరికి నామకాయ జీతం ఉంటే ఉంది. దసరా పండుగ నాకు పాటలు పాడుకుంటూ వెళ్తే ఆ రోజున మా తల్లిదండ్రులు టీచర్లకు ఏదైనా గింజలు కానీ లేకపోతే రూపాయలు కానీ ఏదైనా ఇస్తే అప్పుడు పిల్లలు చెబుతుంటారు, పిల్లలకు చాలు పప్పు బలాలు, తర్వాత ఉపాధ్యాయులకు చాలు వరహాలు అని చెప్పేసి పాటలు పాడితే దసరా పండుగ నాడు అందరం కలిసేసి జెండాలు పెట్టుకుని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి పోయి బళ్ళు పిల్లలు ఎవరున్నారో వాళ్ళ నాయనతోటి వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఏమైనా ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళకి ఇచ్చే జీతాలు, అంతకన్నా జీతాలు లేవు. మాకు డ్రెస్ అప్పుడు మొట్టమొదటి పిల్లలు ఏమైనా గోచులు తోటి పోయేవాళ్ళు. ఆ గోచులు రోజులు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేటప్పుడు గోచులు పిల్లలు కాస్త లాగు పెట్టుకునేవాడు. ఆ లాగు అయిన తర్వాత 4వ తరగతికి వచ్చేటప్పుడు టోపీలు పెట్టుకునేవాడు. ఆ టోపీలు చిన్న టోపీలు ఉండేవి, లాగులు ఏమైనా కిల్లు జారిపోతుంటాయి, పైకి లాక్కుంటుండేవాడు, పాఠం చెబుతుండేవాడు. నిలబడి అంటే నిలబడటం, కూర్చుంటే కూర్చోటం జారిపోతూ ఉండేది వరుస. ఈరోజు పక్క వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ వైపు చూస్తే కోపడేవాడు. మేము పక్క వాళ్ళు రాగానే వాళ్ళతో ఆడుకుంటానికి ప్రయత్నించేవాడు. బడి మధ్యలో వెళ్ళాం అయితే ఉంటుంది, బడి మధ్యలో అప్పుడప్పుడు కాసేపు ఆటలు, కాసేపు పాటలు, సుమస్ శతకం, నీతి శతకాలు, దాస శతకం, ఇట్లాంటి నీతి విరమణ శతకం, ఇవన్నీ కూడా పాఠాలు చెప్పి చదివించి బాగా కంఠోపాఠం చేసేవాళ్ళు. మాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ పద్యాలన్నీ కూడా మేము కంఠోపాఠం పెడితే మా జీవితాంతం వరకు ఆ పాఠాలు జ్ఞాపకం ఉండేది. అంతేకాకుండా ఏ పద్యమైనా సరే బాగా జ్ఞాపకం వచ్చేది. లెక్కలకు వచ్చేటప్పుడు కూడా చాలా కష్టం అనేది. ఆ లెక్కలు కూడా ఒక్కొక్కటే స్థాయిలో చేతలు, తీసివేతలు, భాగారాలు, కూడికలు ఇవేమైనా చెప్పడం తోటి మొట్టమొదటి ప్రారంభించేవాళ్ళు. మా ఊళ్ళో ఏమైనా బస్సు వచ్చింది, ఆ బస్సు వచ్చేటప్పుడు మా వాళ్ళంతా కూడా బలం పిల్లవాళ్ళంతా కూడా పరిగెత్తి ఏదో దయ్యం వచ్చిందండి, మెదపడుతుంది, పరిగెత్తండి పరిగెత్తండి చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి కాగా చేసుకున్నాం. ఏమిటంటే అదే దయ్యం మమ్మల్ని మింగుతుంది, ఇప్పుడు మీరంతా ఏమైనా బస్సు వస్తే అటు పోవాలి పోవాలి అంటున్నారు, మాకంత తేడా ఉండదు. అందులో అప్పటికి మాకున్న పరిజ్ఞానం కన్నా మీకు సామాన్య పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి అయింది, అదంతా కూడా మీకు ఉపయోగపడింది. బస్సులు లేవు మాకు అప్పుడు, బస్సులు ఎక్కడ ఉన్నాయి, కార్లు ఎక్కడ ఉన్నాయి. నేను ఒక ఊళ్ళో చదవడానికి వెళ్తే పొద్దునే నాన్న సజ్జనందిని ఆ రుమైలు నడిచి వెళ్ళి ఆ ఊళ్ళో చదువుకొని మళ్ళీ సాయంత్రానికి నేను ఇంటికి వచ్చేవాళ్ళం. అందులో ఇప్పుడు మాకేమైంది తెలుసా, మేము ఎంత దూరం నడిచినా బాధ లేదు. మీరంతా అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారు, అప్పుడు దిగుతుంటారు, నడిచేది లేదు. 4 రోజులు పోయేటప్పుడు అయ్యో నీరసంగా ఉంది అని చెప్పేసి అంటారు. మొన్న డాక్టర్ కూడా అన్నాడు, ఏమిటండి మీకేమైనా 86 సంవత్సరాలు అయితే ఇంత గట్టిగా ఉన్నారు ఏంటి కారణం అంటే మా చిన్నతనంలో బస్సులు లేవండి, అందులో మేము నడిచామండి అని చెప్పాము. అందులో నడక వల్ల వచ్చినటువంటిది బళ్ళలోనే ఎంత కష్టం. తాలూకాలో మొత్తంగా ఒక్కటే హై స్కూల్ ఉండేది. ఇది చదువుకున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చెప్తే లేదు, ఆ ఎలిమెంటరీ స్కూల్ చదువుతుండగా మాకేమైనా మహాత్మా గాంధీ గారి బోధలు కానీ వచ్చి మాకు అద్దరికి ఎక్కినారని చెప్పేసి ఒక టీచర్ ఉండేవాడు. ఆయన గాంధీ, నెహ్రూ ఇట్లాంటి పెద్దవాళ్ళ చరిత్రలు అని చెప్పేవాడు. పట్టాభిరామయ్యారు అని చెప్పేసి ఆయన వనమాలన్నీ చెప్పేవాడు, నేల మీద రాసి వేసి నాన్న వాళ్ళు చెప్పేవాడు. అందులో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. మీరు కూడాను మీ టీచర్ని ఏమైనా గౌరవించాలి, వాళ్ళు చెప్పే పాఠం వినాలి, పద్యాలు చదవటం ఉంటుంది. కంఠస్థం చేయించడం మాత్రం ఇవాళ కంఠస్థం చేయించడం లేదు, ఏదో వాటిని చేసిన కంఠస్థం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్ని పద్యాలు అయినా సరే పైగా ఇంకోటి మాకు పద్యం అందుకుంటే ఆ పద్యం ఆఖరి మాట ఏది ఉందో అక్కడి నుంచి పద్యం ఇంకోటి అందుకోవాలి, ఆ పద్యం నుంచి ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకో అటుగా పోటీలు పడేసి ఏమైనా పాఠాలు పద్యాలు చదువుకున్నాం. అంటే అంతేమన్నమాట, ఎన్ని పద్యాలు జ్ఞాపకం ఉంటే ఆ మళ్ళీ చేయగలరు, అప్పుడు అవి చేసేవాళ్ళు. అందులో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటానికి కారణం ఆ రోజు ఇవాళ వచ్చినటువంటి కంప్యూటర్స్ ఉన్నాయో వీటికి మించినటువంటి జ్ఞాపక శక్తి ఏమైనా ఆ రోజు పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి యువకుల్లో వచ్చిందంటే శ్రద్ధ లేకుండా ఎక్కడెక్కడ భారిస్తున్నారు. అది వస్తువు మీద శ్రద్ధ, పుస్తకం మీద శ్రద్ధ, పాఠం మీద శ్రద్ధ, టీచర్ మీద గౌరవం. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే మాకన్నా ఇప్పటి వాళ్ళకి ఏమైనా ప్రపంచం జ్ఞానం, కామన్ సెన్స్ అంటారే చాలా గొప్పది అనమాట. ఎందుకంటే ఆ రోజు మోటార్ ఎరగం, ఇప్పుడు మోటార్ ఎరుగురు, ఆ రోజు విమానం చూడలేదు మీరు చూస్తారు, ఇవాళ రైలు వచ్చి రైలు చూస్తున్నారు, బాగా పక్కన పోవాలంటున్నారు మీరంతా కూడా. ఇందువల్ల జ్ఞానంలో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే కామన్ నాలెడ్జ్ పెరిగింది కానీ నాలెడ్జ్ మాత్రం తగ్గిపోయింది. ఎందుకంటే సమగ్రమైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాడు అనుకోండి, బాయ్ అంటే ఇంపోజిషన్ రాయమన్నాడు, బీఓఈ కాదు రాస్తే బీబీబీబీ రాస్తే అక్షరాలు ఎట్లా వస్తాయి, అందులో అక్షరాలు రాకుండా పోతుంది. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానాన్ని పేస అంటే చాలా స్టాండర్డ్ తక్కువ. మాకు సైన్స్ లేదు అప్పటికి, ఇప్పుడు వచ్చిన సైన్స్ అంతా

0: టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అంతా చేస్తుంది. విమానం మీద పోతుంటే విమానం ఎట్టా ఉందో చెప్పగలరు, అప్పుడు విమానం అంటే ఎట్టా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది, గురువు మీద గౌరవం ఉండాల్సినటువంటి. ఆ రోజు గురువు మీద గౌరవం ఉంది, మమ్మల్ని గుంజలు తీసేవాళ్ళు, చెవి పట్టుకొని కింది కూర్చో పైన కూర్చో పైన కూర్చోనేవాళ్ళు, అదే శిక్ష మాకు. కానీ ఆ గుంజలు తరతన గోడ కూర్చో వేసి పైగా ఇంకోటి ఉంది, ఇప్పుడు తల్లి మీద గౌరవం లేదు. ప్రతివాడు అమ్మ అనడే మమ్మీ మమ్మీ అంటాడు. ఈ మమ్మీ అంటే మా అమ్మను గుర్తు పంపించిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ మోస మీద తోటి ఇంగ్లీష్ వద్దని చెప్పాం, ఇంగ్లీష్ చదువుకోవాలి. కానీ తల్లి భాష తెలియకుండా ఇంగ్లీష్ భాష తెలియకుండా అది ఇది రెండు రాకుండా పోతుంది. ఆ రోజు మొట్టమొదటి మనం మాతృభాషలో చెప్పేవాళ్ళు, మాతృభాష క్షుణ్ణంగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చదివేవాళ్ళు. మాకు మీరు ఆశ్చర్యపోతారు, నాలుగో తరగతిలో మాకు డంకన్ జాగ్రత్త పెట్టారు, ఇంగ్లీష్ డంకన్ జాగ్రత్త పెట్టారు, ఆశ్చర్యపోతారు. ఇప్పుడు డంకన్ జాగ్రత్త అంటే చాలా కష్టమైందండి, రేపు వస్తాను కొంచెం. కానీ ఎందుకు ఆ రోజు పరిజ్ఞానం సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా తేలిక చేస్తున్నట్టు అనుకుంటున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే కంప్యూటర్ వాటికి కాల్సినప్పుడు చాలా సిలబస్ పెడుతున్నారు. ఆ సిలబస్ పెట్టడానికి టీచర్కి ఏమైనా తెలియట్లేదు, స్టూడెంట్స్ కానీ ఓపిక లేదు. కానీ నెత్తినేస్తున్నారు జరుగుతుంది. మా రోజులకున్న ఈ రోజుకు తేడా అంటే మీరు అదృష్టం ఉంటుంది, మర్చిపోదు. మేము బానిసలుగా పుట్టాము, మీరు ఏమైనా స్వతంత్రులుగా పుట్టారు, మర్చిపోదు. ఆ బానిసత్వం నుంచి మేము స్వతంత్రం సంపాదించాం. కానీ ఈ స్వతంత్రం నిలుపుకుంటారా లేదా అని సంగతి చదువు బాగా చదువుకోవాలి, ప్రజ్ఞ కలగాలి, నలుగురితోటి కలగాలి, మానవ హృదయం కలగాలి, ఎదటి వాడిని చూసి ఈర్ష్య లేకుండా ఉండాలి. తన దగ్గర ఉన్నటువంటి బలపం రెండో వాడికి కావాలంటే ఇచ్చేటువంటి, కానీ వాడి బలపం కాల్చేటట్టు మాత్రం ఉండకూడదు. వాడి పుస్తకం కాదు దొంగతనం చేసి ఏడవారు అని చెప్పేసి చెప్పదు. పరీక్షల సమయం వచ్చేప్పుడు వాడి నోటు పుస్తకం ఎత్తుకుపోయేసి వాడు ఏడవమంటాం, అది పద్ధతి కాదు. అందువల్ల నీ పుస్తకం కావాలంటే వాడికి ఇచ్చి వాడి దగ్గర ఉన్నట్టు తీసుకుని చిన్నతనంలో కలిసి పెద్దతనం వచ్చినప్పుడు వాడి జ్ఞానం ఎంత ఉందో నువ్వు కూడా నేర్చుకోవాల్సినట్టు. ఆ విధంగా వాడికి చేస్తే పిల్లలు చూసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు కానీ వెళ్తారు, పిల్లలు పరీక్ష లెక్క కానీ వాళ్ళకి ప్యాస్ అయినా లెక్క కానీ చదువుకున్నాడా లేదని కాదు, తల్లిదండ్రులు కూడా చదువు చెప్పాల్సినటువంటి. అందువల్ల ఆ రోజుకి ఉన్న తేడా ఏంటంటే జ్ఞాపక శక్తి కోసం ప్రయత్నించింది ఆ రోజు ఎక్కువ, ఈ రోజు జ్ఞాపక శక్తి లేదు. అందువల్ల నేను మనం చేస్తామంటే ఎంతైతే మీరు జ్ఞాపకంగా ఉంటారో, ఎన్ని పద్యాలు చదువుతారు, ఎన్ని పాటలు జ్ఞాపకం ఉంచుకుంటారో, ఎన్ని లెక్కలు జ్ఞాపకం ఉంచుకుంటారో, ఎన్ని ఎక్కాలు జ్ఞాపకం ఉంచుకుంటారో, అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఏమైనా ఎక్కాలు దుంపదించాడు చెప్పేసేవాడు. చరిత్ర మహానుభావుల చరిత్ర రాకపోతే మీరు ఎవరు పనికిరారు. మాకు క్లాసు రాగానే కథలన్నీ చెప్పేవాడు, పెద్ద పెద్ద నాయకుల యొక్క కథలన్నీ చెప్పేవాడు.
1: మీరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు కదా, మరి గాంధీ తాత నెహ్రూ తాతను చూసారా?
0: చూసాను. ఆయనతో మాట్లాడాం, ఆయనతో తిరిగాం, నెహ్రూ గారితో అనేక సందర్భాల్లో తిరిగాం. మహాత్మా గాంధీ గారిని ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన రఘుపతి రాఘవరాజం పాటలు పాడించినప్పుడు కానీ, లేకపోతే నడిచిపోయినప్పుడు కానీ, లేకపోతే మనం అందరితో మాట్లాడుతున్నాం కానీ, పసిపిల్లల మీద నా చేతులు వేసి నడిచినప్పుడు కానీ, పసిపిల్లలతో ఎగచాట్లాడి ఆటలాడినప్పుడు కానీ, నవ్వుతూ మాట్లాడినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మేము చూసి ఆ బోసి నవ్వుతో మేము కూడా కాసేపు నవ్వుకోవడం కూడా జరిగింది. బాగా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేటప్పుడు ఆయన రాజకీయాలు చాలా పెద్దవాడు. అందులోనూ ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమి ఉన్నాయో ఎలక్షన్స్ లో అప్పుడు కలిసాం, తర్వాత పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాం, తర్వాత గుంటూరు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన తోటి కలిసాం, ఆయన తోటి ఎన్నో మాట్లాడి కూడా. ఆయన చాలా ఉత్సాహపోయాడు. ఆయన ఎంత ఉత్సాహపోయాడు అంటే, ఆవేశపోయాడు అంటే, ఆయన ఒకసారి వాళ్ళ పిల్లలందరూ కూడాను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి ఇంక్లాబ్ జిందాబాద్ అని క్యాకేశారు. క్యాకేస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. వెంటనే జవహర్లాల్ బయలుదేరేసి మా కురవాన్ జైల్లో పెడతారని వచ్చాడు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆయన ఇంక్లాబ్ జిందాబాద్ అని పెద్దగారు అని మొదలుపెట్టాడు. పోలీసు వాళ్ళు వచ్చి, బాబుజీ ఇదేంటంటే మీరు వచ్చారన్నారు, నన్ను కూడా జైల్లో పెట్టాం, నిన్ను జైల్లో పెట్టాం, వాళ్ళు ఎందుకు పెట్టావు, అందరూ వాళ్ళని విడుదల చేయాలి, జైల్లో పెట్టాం. అంత ఉద్రేకంగా ఉత్సాహంగా కుర్రవాళ్ళంతే ఉత్సాహంగా. తర్వాత పసిపిల్లలు ఆయన పిల్లలందరినీ కూడా మనవాళ్ళు వీపులు పెట్టుకుని ఊరవుతుండేవాడు, ఎక్కించుకొని గుర్రమ్మది నడుస్తూ ఉండేవాడు. ఆ విధంగా పిల్లలతో ఉంటాం చాచా కావడం అంత సంతోషం. రాజకీయాల్లో ఉండడం ప్రపంచంలో అగ్రస్థానంలో అడిగిన విధానంలో ప్రపంచానికన్నా ఉన్నతమైనటువంటి మాట్లాడాడు అంటే, ఉన్నతమైనటువంటి ప్రపంచంలో మాట్లాడాడు, చిన్నపిల్లల దగ్గర మాట్లాడాడు. ఆయన అంత గొప్పలో ఉన్నది అంటే ఉచ్చస్థితి ఆశస్థితి అనేది ఆయనకు సామాన్యం. పిల్లలంటే అతి సంతోషం. మీరందరూ కూడా పిల్లలు నిజంగా. ఆ రోజు ఉన్నట్టయితే మీరు ఆయన మీద వీపీకి తిరిగే వాళ్ళే మా బహుశా ఎగురుతూను. నేను మూడో తరగతి చదివి నాలుగో తరగతి అంటే అప్పుడు రోజున నాలుగో తరగతి అంటే ఇప్పుడు ఐదో తరగతి అంతతోటి నేను బడి విడిపెట్టేశాను. అంటే 1920 సంవత్సరాల్లో తిలక్ గారు చచ్చిపోయిన రోజున గాంధీ గారు రాజకీయ ఉద్యమం వచ్చిన రోజు రాజధాని అభివృద్ధి చేయడం అంతే బడి.
1: మన ప్రభుత్వం వారు మీకు ఏఎం బిరుదులు ఇచ్చారు?
0: నాకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ కళాపరిపూర్ణ ఇచ్చారు.
1: అప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: సరదాగా ఉంది, అంతకన్నా ఏంటంటే పెద్ద ఆవేశం కాలేదు, పెద్ద ఆనందం కాలేదు, నిరుత్సాహం కాలేదు. సరే బాగానే ఉంది, వాళ్ళు కూడా ఇచ్చారు కనుక
1: సంతోషంగా.
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయ కార్యక్రమం

మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతం విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు NCERT వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమాలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రామ్ లక్ష్మణ్ సంగీతం, వెన్నెల కంటి సాహిత్యం.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు రాజశ్రీ గీతానికి ప్రేమ పావురాలు చిత్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి

0: తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ నాలుగు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
1: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చట్టుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.

0: సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళటి మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి వింటారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు. ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. వినండి 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు, జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయం.
2: ఆకాశవాణితో నాటి అనుభవాలు. ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్గా, వృత్తిపరంగా ఒక ఉపాధ్యాయునిగా, సుమారు 93 ఏళ్ల వయసున్న ఆకాశవాణి అభిమాని, శ్రోత, ఇంకా ఆకాశవాణితో పరోక్షంగా ఎన్నో అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకోవడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ఆకాశవాణి

0: అని మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్జీ జక్కుల. నమస్కారం సార్.
1: నమస్కారం.
0: ప్రేమ్జీ గారు, ఆకాశవాణి అంటే మనకి 1936లో ఆకాశవాణి ప్రారంభించినప్పుడు మీకు సుమారుగా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజుల్లో ఆకాశవాణి ఏ విధంగా ఉండేదో ఒకసారి మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మొట్టమొదటిగా మనకి రేడియో స్టేషన్ మద్రాసులో స్టార్ట్ అయిందంటే, తర్వాత ఇక్కడికి వచ్చింది మనకి. ఈ స్టేషను చాలా కళకళలాడుతూ మంచి మంచి కళా ప్రపూర్ణులు, తెలుగు కవులు, గాయకులు ఇక్కడ పాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా సంగీతాభిమానిని, సంగీతంతో నాకు అప్పుడే పరిచయం ఏర్పడతా ఉంది. మరి ఓలేటిల్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ గాయకులు, ఆయన పాడుతుంటే బడే గులాం అలీ ఖాన్ గుర్తొచ్చేటటువంటి సంఘటనలు ఉన్నాయి. పైగా ఆయన బడే గులాం అలీ ఖాన్కి ఈయన అభిమాని కూడా. మరి దేవులపల్లి జాషువా లాంటి కవులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా నాకు మిగిలిన వాళ్ళు గుర్తులేదు నాకు. బాలాంతవు రజనీకాంతరావు గారు, ఆయన కూడా మంచి లిరిక్ మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి మేమందరి స్టేషన్కి వస్తే ఒక రైల్వే స్టేషన్లో ఎంత కిచకిచలాడుతూ ఉంటారు జనం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఏ రూమ్ చూసినా ఆగడం, మమ్మల్ని ఆపేవాళ్ళు. నేను శ్రోతగా వచ్చేవాడిని అప్పుడు. ఆ పాత బిల్డింగ్లో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు దగ్గర మీకు తెలియకపోవచ్చు, ఆ చెట్టు మీద కూర్చుని ఈ పెద్దవాళ్ళంతా ముచ్చట్లాడుకునేవాళ్ళు. నేను ఎంజాయ్ చేసేవాడిని సార్. ప్రజా జీవనంలోకి, ప్రజా నాడిలోకి ప్రవేశించడానికి ఆకాశవాణి మనకు తోడ్పడింది.
0: ప్రేమ్జీ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ప్రముఖ కవులు, కళాప్రపూణులు అన్నారు, వాళ్లతో మీకు సాంగత్యం కలవటానికి లేదంటే వాళ్లతో మీకు మాట్లాడటానికి అవకాశం ఆకాశవాణి ద్వారా మీకు ఎలా కలిగింది?
1: నేను శ్రోతని, అభిమానిని. మరి అంచేత నేను చూసేటటువంటి అదృష్టం, వాళ్ళతో కొద్దిగా మాట్లాడడానికి అదృష్టం ఒక స్నేహితుల ద్వారా కలిగిందండి. అంత మటుకు నేను చెప్పగలుగుతాను.
0: ప్రేమ్జీ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుండేవారు?
1: ఉపాధ్యాయుడి అండి, బిఏ బిఈడి.
0: ఏ సబ్జెక్ట్లో మీరు ఉపాధ్యాయ?
1: సోషల్ స్టడీస్, ఇంగ్లీషు.
0: అయితే వృత్తిరీత్యా మీరు సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్లో ఉపాధ్యాయులుగా ఉండి ఆకాశవాణితో మీకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది?
1: ప్రతి ఇంట్లో ఆకాశవాణి ఉండేదండి ఆ రోజుల్లో. నాకు ఒక రేడియో ఉండేది. వార్తలు వినడం, సాహిత్య కార్యక్రమాలు వినడం, సంగీత కార్యక్రమాలు వినడం. మరి బాలమురళి గారు లాంటి పెద్ద వ్యక్తి కూడా అప్పుడు ఆ రోజుల్లో ఉన్నారు. మరి అన్నవరపు రామస్వామి గారు కానీ వీళ్ళంతా, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు నేను. వాళ్ళ కచేరీ అంటే ఊళ్ళో ఎక్కడైనా ఉంటే పరిగెత్తుకు వెళ్ళేవాడిని. ఆ విధంగా నాకు రేడియో కూడా వినడం బాగా తటస్థించింది. కంపల్సరిగా ఉండు వినేవాళ్ళం. మరి మా రోజుల్లో బినాకా గీతమాలనే వచ్చేది శ్రీలంక నుంచి. ఆ ఎంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళమో. ఇక్కడ వర్షశ్రీ అనే ఆయన మరి రామాయణం చెప్తూ ఉంటే సార్, ఆయనకు నమస్కారం. అంత బాగా చెప్పేవాడు ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల జీవనాడిలో ప్రవేశించిందండి. చెప్పాలంటే మంచి సాహిత్యాన్ని ప్రజెంట్ చేయడం, కవిత్వాలను ప్రజెంట్ చేయడం, కవిత గోష్ఠీలను ప్రజెంట్ చేయడం. ఓబీలకు తెలుగు అంటే అవుట్ బ్రాడ్కాస్టింగ్, వేరే చోట్లకి వెళ్ళి ప్రోగ్రాములు చేయడం, కళాకారులను అక్కడికి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళతో పాడించడం. మరి ఇలాంటివన్నీ మరి ఆల్ ఇండియా రేడియో పుణ్యం ఉండేది. ఆల్ ఇండియా రేడియో ద్వారానే మాకు మరి ఈ సాహిత్యం కానీ, ఈ సంగీతాభిలాష కానీ మరి ఏర్పడడానికి ఆకాశవాణి రుణపడి ఉండానేమో అని నేను ఫీల్ అవుతా.
0: వృత్తిరీత్యా మీరు ఉపాధ్యాయ వృత్తిలో చాలా బిజీగా ఉన్నా కానీ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, దీని నేపథ్యం ఏమిటి?
1: ఏముందో, నాకు మ్యూజిక్లో ఉన్నటువంటి అభిరుచి, నేను బాగా పాడేవాడిని, హార్మోనియం బాగా వాయించేవాడిని, కీబోర్డు బాగా వాయించేవాడిని, ఎదుటి వాడికి చెప్పగలిగిన నా స్థాయిలో ఫ్లూట్ వాయించేవాడిని. అన్నిటికంటే ముందు ఓకల్. మా గురువు గారు పండిట్ జేవీఎస్ రావు, వినాయక్ పట్టవర్ధన్ శిష్యుడు ఆయన, పోనా మంచి ఏ గ్రేడ్ గాయకుడు, అద్భుతంగా పాడేవాళ్ళు ఆయన. ఆయన దగ్గర శుశ్రూష చేశాను, నేను నేర్చుకున్నాను చాలా వరకు. మరి మామూలుగా అందరితో పాటు నేను కూడా పాడాలి. ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలు పాడటం సాధారణమైనటువంటి విషయం కాదు అది. మరి నేను కూడా ఆడిషన్కి అప్లై చేసి అన్నీ చేశాను. కాన్ఫిడెన్స్ ఉంటుంది, డెఫినెట్గా వస్తానండి. ఆ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత

0: పైగా నన్ను పిలవడం ప్రారంభం చేశారు. మన ప్రోగ్రాంలు అన్నింటికీ నన్ను
1: ఆకాశవాణిలో మీరు సభ్యులు అయిపోయారు.
0: సభ్యులైనండి
1: ఆకాశవాణి శ్రోతగా ఉన్న మీరు మ్యూజిక్ కంపోజింగ్ లో సెలెక్ట్ అవటం వల్ల ఆకాశవాణి సభ్యులుగా మారిపోయారు.
0: అవునండి,
1: చాలా సంతోషం.
0: ఇక్కడ ఉన్నటువంటి అడవతే డిపార్ట్మెంట్స్ కానీ, అనౌన్సర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ మంచి పరిచయం నాకు.
1: చాలా సంతోషం సార్. అంటే మీరు 1985 ఆ సంవత్సరంలో మీరు మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యి ఉంటారు. అయితే అప్పుడు ఆకాశవాణిలో కార్యక్రమాలు, మరీ చెప్పాలి అంటే సంగీత కార్యక్రమాలను రూపొందించేటప్పుడు ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందో మా శ్రోతలకు తెలియజేస్తారు.
0: వాతావరణం అంటేనండి, మీ ధర్మంతో మీరు నిర్వసిస్తున్నారు, మీరు పాడుతున్నారు, ప్రజల్లో ఎక్కువ మంది సంగీతం అంటే నిర్లక్ష్య స్వభావం కూడా కొంత ఉంది. ఇది సినిమా సంగీతం కాదుగా, బాలమురళి గారు పాడుతున్నాడు లేకపోతే ఓలేటి పాడుతున్నాడు, ఎవరికి కావాలా రాగాలు అన్నట్టు నిర్లక్ష్య స్వభావం అనేది ఉండేది ఇది వరకు. మరి నాకు తెలిసినంత మటుకు చాలా కచేరీలు చేశారు బాలమురళి కానీ, ఓలేటి వారు కానీ, ఇంకా ఇతరులు గాయకులు, మళ్ళా సూరిబాబు కానీ, ఇప్పుడు వాళ్ళ పిల్లల కచేరీలు చేస్తున్నారు, అద్భుతమైనటువంటి గాయకులు. అవునండి, వాళ్ళు పాడుతుంటే జనరంజకంగా ఉండడం శ్రోతల చెవులకి కాస్త మెలోడియస్, మెలోడీ అంటే ఇదిరా, సంగీతం అంటే ఇదిరా అని కాస్త ఎక్కి మరి జనాన్ని పాగడానికి, జనాన్ని మరి ఉద్ధృతం చేయడానికి ఉపయోగపడింది సార్ సంగీతం.
1: ఇప్పుడు మీరు లలిత గేయాలు కంపోజ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఈ మాసపు పాటలు చాలా వరకు మీరు కంపోజ్ చేశారని చెప్పేసి మేము వినడం జరిగింది. సో అవి జరిగేటప్పుడు ఆ వాతావరణం, పాటను కంపోజ్ చేయాలి అంటే దగ్గర దగ్గర ఒక 10 మంది సంగీత కళాకారులతో సమన్వయం ఏర్పరచుకుంటూ
0: వెళ్ళాలి.
1: సో ఆ అనుభూతి మీకు ఎలా ఉండేది, ఆ విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తాను.
0: నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్టిస్టులు ఎవరిని ఉంచేవాడిని కాదు సార్, ఎవరిని ఉంచేవాడిని కాదు, ఒక రిధమ్ ఆర్టిస్ట్ని పెట్టుకునేవాడిని నేను పాడుకుంటూ సాహిత్యాన్ని అనుసరించి ఉండాలి కదండి మనసు, ఏ రాగమో ఏమిటో అది నేను రాగ ప్రస్తారాన్ని నేను నిర్ణయించుకుని, దేవుడు నాకు మంచి గళం ఇచ్చాడు కాబట్టి నేను పాడుకుంటూ నోట్స్ రాసుకుంటూ నోటేషన్ కంపోజింగ్ అయిన తర్వాత ఒక పావు గంట అరగంటలో అప్పుడు నేను ఆర్టిస్టులని పిలిచి వాళ్ళకి నోట్స్ చెప్పి, ఫ్లూట్ అయినా వయలిన్ అయినా, అప్పుడు హార్మోనియం కూడా ఉండేది, అప్పటికింకా కీబోర్డ్ సరిగ్గా రాలా, రిహార్సల్ చేయడం, కండక్ట్ చేసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత గాయకుడు అతను గాయాలు చేయకుండా, అతనికి సంగీతం తెలుసు కాబట్టి అతనికి కూడా మరి బాబు ఇదే మాడ్యులేషన్ అయితే, ఇది రిషభం, ఇది గంధారం, ఇది రామాయణ అని చెప్పి పాడేసి 1-2 సార్లు రిహార్సల్ చేసి, వైలెన్స్ బాగా ఉండే, బాగా వాడుకునేవాడిని ఒక ఫ్లూటిస్ట్ కన్నన్న ఉండేవాడు ఆయన, ఈజ్ ఫ్రమ్ చెన్నై, వెళ్ళిపోయాడు ఆయన, ఆయన కొడుకు చేశాడు ఇక్కడ, అవన్నీ నేను బాగా వాడుకున్నాను సార్. ఏది ఎక్కడ ఎక్కడ విషాదం, ఎక్కడ మెర్రీ మేకింగ్, హుషారుగా ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ నాకు బాగా ద్యోతకమైన ఇది చేయడంలో నా భవిష్యత్తుకి పునాది పడింది నాకు. నేను పగలు వేరే చోట్ల కచేరీలు, మ్యూజిక్ కాన్సర్ట్స్ చేయటం అలవాటైంది, సినిమా పాటలు పాడటం, చెందడం, మరి వాయించడం, కచేరీలు చేయించడం, ఇదంతా నాకు సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ అవడానికి తోడ్పడింది. మరి ఆకాశవాణి పుణ్యం అంటారు, నేను ఎలాంటి భయాన్ని లేకుండా నేను మద్రాసులో ఆర్కెస్ట్రా అన్ని వాద్యాలతో నేను రికార్డ్ చేయటం అనేది వాళ్ళు ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు, నేను కూడా గర్వంగా చెప్తాను నేను.
1: అవును, నిజంగా అంటే
0: హైదరాబాద్లో కూడా చేశాను.
1: అంటే ఒక సాధారణ ఉపాధ్యాయునిగా మీరు ఉంటూ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యి మీకు ఇదివరకే ఉండే అభిరుచిని మీరు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని ఆ వరల్డ్ క్లాస్ అంటే సినిమాల వరకు మీరు వెళ్ళారు అంటే అది నిజంగా చాలా సంతోషదాయకం సార్. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మీరు విభిన్న సంగీత ఇన్స్ట్రుమెంట్స్తో మీకు అనుబంధం ఏర్పడింది అని, దానికి మీకు తొలి అడుగులు ఎలా పడ్డాయి?
0: ఫ్లూట్ నేను ఇదివరకు పల్లెటూరులో ఉన్నప్పుడు ఫ్లూట్ నేనే తయారు చేసుకునేవాడిని, ఆ కాల్చి చేయడం చెందడం అంటాను, పల్లెటూరులో పద్యాలు పాడటం, చలియో చలకో ఎచ్చట నుండి వచ్చి పద్యాలు ఉన్నాయి, అది ఏ రాగమో తెలియదు నాకు, కానీ ఐ కెన్ ఏబుల్ టు ప్లే ఆన్ ద ఫ్లూట్, వాడితో పాటు నేను
1: లయబద్ధ

0: యుక్తంగా మీరు
1: మెలోడు వేసుకో, రాగయుక్తంగా చేయడం అలవాటైంది నాకు ఫ్లూట్. తర్వాత క్లాసికల్ స్టడీస్కి వచ్చిన తర్వాత దాన్ని నేను కన్వర్ట్ చేసుకుని అది తోడ్పడింది ముందు నాకు. తర్వాత హార్మోనియం నేను మామూలుగానే సరిగమలు నేర్చుకున్నాను. మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడు, మరి ఆయన కూడా బాగా పాడేవాడు. ఆయన గైడెన్స్లో కూడా కొంత నేను గ్రహించాను. మరి అది కూడా నేను తండ్రిగా నాకు ఆయన నేర్పినటువంటి సాహిత్యాన్ని కూడా మంచి ప్రజెంటేట్ చేయించాడు ఆయన నాకు, మంచి మంచి పుస్తకాలు చదవడం.
0: ప్రేమ్జీ గారు, మారుతున్న కాలాన్ని బట్టి, జీవన శైలి బట్టి మీ వయసు వరకు ఉండాలి అని అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంది అని అనొచ్చు. కానీ మిమ్మల్ని చూస్తున్నా, మీ మాట వింటున్నా, మీరు చాలా దృఢ సంకల్పంతో అదే కాన్ఫిడెంట్తోని, అంటే సామాన్యంగా మనకి 70-60 ఏళ్ళు వచ్చేసరికే మనిషి నిలకడన్నది కొంత డిమారలైజ్ అవుతుంది, కానీ మీలో అవేవీ కనిపించట్లేదు.
1: థ్యాంక్ యూ.
0: ఇది ఎలా మీకు సాధ్యపడింది అదొకసారి మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఎలా సాధ్యపడింది అని అంటే, నేను ఎక్కువగా చదువుతాను సార్. ఐఎమ్ ఏ వరోషియస్ రీడర్, ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు బాగా చదువుతాను. స్టిల్ నా ఇంట్లో పుస్తకాలు తప్ప రూపాయలు లేవు, ఉండవు. అవి వచ్చే పెన్షన్ తప్ప నా దగ్గర ఏమి ఉండవు. నా కాలక్షేపం అది. సాహిత్యంతో పాటు మరి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి కోసం అన్నా కాదు, కానీ నేను పెళ్ళైన కొత్తలో కూడా ఆ కొత్త రాత్రులు వదిలేసి సంగీతం కోసం పరిగెత్తిన రోజులు ఉన్నాయి నాకు. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆ సంగీతం నన్ను ఆకర్షించేటటువంటి పరిస్థితి అయితే నాకు. అంచేత నా నేపథ్యం అంతా, నేను పండితుడిని కాకపోవచ్చు, మరి బాగా చదవడంతో నాకు ఆ ఒరేషస్ రీడింగ్ అనేటటువంటిది అబ్బింది. నేనే వాయించుకుంటూ పాడుకోవటం, ఎవరన్నా వచ్చేవాళ్తే ఎప్పుడన్నా నాకు స్నేహం ఎక్కువ ఉండే. మంచి ఉపన్యాసాలు కూడా చెప్తాను నేను, అక్కడక్కడికే మీటింగ్స్ పిలిచేవాళ్ళు నన్ను. ఆహారం కూడా ఐ నెవర్ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్ వాట్ ఐ సే, దాని జోలికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఆహారం కూడా నేను లిమిటెడ్గా తింటాను, టైం ప్రపంచల్గా తింటాను. నేను అబద్ధం చెప్పను అంట, ఇంతవరకు నాకు అది లేదు. మా నాన్నగారు నేర్పిన ప్రిన్సిపల్స్ అది. ఒక బుక్ తీసుకున్నప్పుడు పలానా అప్పుడు ఇస్తానని చెప్పరా, ఒక రూపాయి అప్పు తీసుకున్నప్పుడు పలానా అప్పుడు ఇస్తానని చెప్పు, లేదా అప్పాలుగా చెప్పి పలానా ఆ డేట్ చెప్పి ఇచ్చాను నాన్న. అట్లా ఆ ప్రిన్సిపల్స్తో ఇప్పటికే నేను నడవడంతో నేను అనుకుంటున్నాను నాకు ఈ గట్స్ రావడం. మరి ఎంత 93 సంవత్సరాల వయసులో కూడా నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అంటే, బాక్స్ తీసుకుని పాడగలుగుతున్నాను అంటే, మరి ఇంత ప్రిన్సిపల్స్తో జీవించగలుగుతున్నాను అంటే పెద్దవాళ్ళ పుణ్యమే. నేను ఐ లైక్ రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, వీళ్ళందరిని ఇష్టపడతా, వీళ్ళందరినీ చదువుతా నేను. ఇది సార్ నా పరిస్థితి.
0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు 93 ఏళ్ళున్న మీరు మా ఆకాశవాణి స్టూడియోస్కి ఎంతో శ్రమ తీసుకొని వచ్చి ఆకాశవాణితో మీకున్న అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రేమ్జీ గారు.
1: ధన్యవాదాలు.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు అంటూ ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఆహా చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల గీతం.

కార్యక్రమంలో తర్వాత ఆహ్వానం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఆకాశ వీధిలో చిత్రం నుంచి పాట వింటారు. గానం దేవిశ్రీ ప్రసాద్.

జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దోచయ్ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు. సన్నీ ఎంఆర్ సంగీతం, కృష్ణ చైతన్య సాహిత్యం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట నెక్స్ట్ నువ్వే చిత్రం నుంచి. ఆసి నిజార్ బృందం పాడారు. సాయి కార్తిక్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 1:20 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి

0: కలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్లచానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావలసినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమవర్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం seats.apshe.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండి ఫరూక్ వివరిస్తూ,
2: బోర్డ్ తరపు నుంచి చేపట్టినటువంటి ఉచిత విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 మంది నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు వచ్చిన వారికి 250 సెట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం

0: కార్యాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరుకానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 తేదీ వరకు సిబ్బందికి శిక్షణ ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజన వివరిస్తూ,
1: ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 మంత్లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: నాన్న కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
2: అమలు,

0: అవుతుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
2: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
0: ఎక్కడికి?
2: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
0: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు బి వెంకటేశ్వర్లు. వినండి పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం.
5: డాక్టర్ దుర్గా నాగరాజు గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, మీరు విజయవాడలో ప్రముఖ చిన్నపిల్లల ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, అంటే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అని పిలుస్తారు మిమ్మల్ని. చాలా కాలం నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ఏమిటి డాక్టర్ గారు అసలు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఏమిటి? అసలు ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు అని అంటుంటాం, ఈ స్పెషాలిటీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు?
6: పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది అండి, ఆర్థోపెడిక్స్లో ఒక సపరేట్ బ్రాంచ్ అండి. సో మేము ఏంటంటే దీంట్లో రొటీన్ ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా చిన్నపిల్లల పుట్టుకతో వచ్చే సమస్యలు ఎక్కువగా, అంగవైకల్యము అంటే మెయిన్ కాళ్ళు చేయి వంకర ఉంటా ఉంటాయి పుట్టుకతో, ఒకసారి కొంతమంది పిల్లలకి వేళ్ళు కానీ బోన్ కానీ వంకరగా ఉండటం కానీ ఎక్కువ వేళ్ళు ఫామ్ అవ్వటము, కొన్ని అవయవాలు సరిగ్గా లేకపోవటం ఇట్లాంటివి ఉంటుంది. సో వాటిని ఏంటంటే ఎర్లీగా గుర్తించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇది కాకుండా కొంతమంది పిల్లల డెవలప్మెంట్ పెరిగే వయసులో నాక్నీస్ కానీ బౌలెగ్స్ కానీ నచ్చేపు కాళ్ళు లోపలేసి పడిపోవటం కానీ ఇట్లాంటివి కూడా ఉంటా ఉంటాయి. ప్లస్ కొంతమంది పిల్లలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బుద్ధిమాంచ లోపం, సెరిబ్రల్ పాలసీ అంటారు, మైలోమెంజోసిస్, వీటి వల్ల నడవతో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నింటిని అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ ఏజ్లో చేసుకోవాలండి. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వంకరిని కానీ లేకపోతే ఆ బోన్ ప్రాబ్లం కానీ మనం తొందరగా కరెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఎదుగుదలలో కరెక్ట్గా నార్మల్ పీపుల్ లాగా చేసుకోవచ్చండి. అది లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి ఆ సమస్య కొంచెం తీవ్రత అయిపోయి కొంచెం స్టిఫ్నెస్, సక్సెస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎర్లీగా చేసేది మేము పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో కరెక్ట్గా ఖచ్చితమైన వయసులో ఏదేచ్చేలా చేయడమే మా స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత అండి.
5: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎర్లీగా చేస్తే అనే పదం వాడారు కదా, పెద్దలు అంటుంటారు మరీ లేతగా ఉన్నప్పుడు చేస్తే మంచిది కాదు, ఎముక ముదిరాక చేస్తే తట్టుకోగలరు అని ఇలా అంటుంటారు, మరి మీరు మీ స్టడీస్ ఏం చెప్తున్నాయి?
6: అది కొంచెం అపోహ అండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో కొంతమంది కామన్గా మన పిల్లలు చేసేది వంకర పాదాలు, క్లబ్ ఫుట్ అంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు నవడేస్ టిఫా స్కాన్లో 22 weeks ఆఫ్ టిఫా స్కాన్లో తెలుస్తుంది పిల్లలు వంకర పాదాలు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే అది భయపడతూ ఉంటారు, మా వంకర పాదాలు అన్నీ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి లేదా సాధారణంగా వచ్చే క్వశ్చన్, కానీ ఈ వంకర పాదాలను అసలు భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రతి 1000 ప్రెగ్నెన్సీలో ఒక 10 మందికి ఇంత కామన్గా ఉంటుంది. ఒకసారి ఒమనే తక్కువ అవడం కానీ లేకపోతే స్పేస్ తక్కువ అవడం కానీ గర్భాశయంలో లేకపోతే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వంకర పాదాలు వస్తాయి. పుట్టిన వెంటనే ఆబ్వియస్గా కళ్ళకి కనబడదు కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు, దానికి ఏమి టెస్ట్లు అలాంటివి ఏమి అక్కర్లేదు. ఎందుకంటే మన కళ్ళకి బాగు పుట్టంగానే చెయ్యి వంక కాలు వంకర అట్లా ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఎర్లీ ఫస్ట్ 15-20 డేస్ ఏంటంటే బేబీస్ చాలా మెటర్నల్ హార్మోన్స్ ఉంటాయి, అందుకని బేబీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఎర్లీగా ఏంటంటే వాళ్ళ కోఆపరేషన్ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. సో ఈ వంకర పాదాలకి ఏంటంటే పాత రోజుల్లో 1 ఇయర్ దాకా వెయిట్ చేసి ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పుట్టిన వెంటనే మనం 15th డే నుంచి మనం పిండికట్టులా చేస్తాం. సో ఈ పిండికట్టు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2-3 నెలలు వచ్చేపు కాలు స్ట్రైట్గా అయిపోతుంది. సో పిల్లల పాదాలు అలా వంకరగా ఉండి అవి స్టిఫ్నెస్ పెరిగిపోవడం దానికంటే ఫస్ట్ ఈ 2 మంత్స్ అయిన బేబీ ఎక్కువ టైం రెస్ట్లో ఉంటారు, కొంచెం కంఫర్ట్గా ఉంటారు. ఈ టైంలో మనం వాటిని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకునేది క్లబ్ ఫుట్ అనేది. ఈ క్లబ్ ఫుట్ దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే 3 నెలలు వచ్చాక అసలు ఆబ్వియస్గా మిగతా పిల్లల కాళ్ళు ఎలా ఉన్నాయి అట్లా ఉంటాయి. సో వాళ్ళు చేసుకోవటం వల్ల నడవడానికి, పరిగెత్తడానికి, ఫ్యూచర్లో కార్ డ్రైవింగ్, జంపింగ్లకి అలాంటివి ఉండేది. సో దీనికైనా చాలామంది మీరు అన్నట్టు చిన్నప్పుడు ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అంటారు, కానీ అప్పుడు చేసుకుని 100% సక్సెస్ ఇస్తాం. సో క్లబ్ ఫుడ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు 9 డేస్ పుట్టిన వెంటనే 12th డే కానీ ఒకసారి వాళ్ళు వెయిట్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు. 15 డేస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల 3rd మంత్ 4th మంత్ వచ్చి కంప్లీట్గా నార్మల్ ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీ హ్యాపీగా మన కళ్ళ ముందు నార్మల్ నడుస్తున్నారు అనుకో, అనవసరమైన ఈ అపోహలు అలాంటివి ఉండవు, రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి.
5: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, అసలు పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు ఏమేంటంటే, ఇప్పుడు ఒక క్లబ్ ఫుట్ అన్నారా అంటే వంకర పాదం కాకుండా కాళ్ళు వంకరగా ఉంటాయి, మోకాలు నుంచి కింద గిలక దాకా వంకరగా పుట్టేవాళ్ళు దొడ్డి కాళ్ళని నడ్డి కాళ్ళని ఇలా రకరకాలుగా డిఫార్మిటీస్ అంటారు మీరు వైద్యపరంగా.

0: పుట్టుకతో అసలు ఏ ఏ రకాల ఇబ్బందులు వస్తుంటాయండి? అసలు
1: ఒకటి పాదం క్లబ్ ఫుట్ ఆల్రెడీ డిస్కస్ అది ఉంటుందండి. అది కావాలంటే కొంతమంది మోకాలు వెనక్కి వెళ్ళిపోతుంది, కన్యట్ల నీ సబ్లక్సేషన్ అంటే అది కూడా పుట్టిన కొంతమంది ఎదురుకాలతో పుడుతూ ఉంటారు. ఆ ఎదురుకాలతో పుట్టినప్పుడు ఇలా నీ సబ్లక్సేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా ఇడ్లీగా 15 డేస్ నుంచి చిన్న పిండి కట్టులాగా వేస్తాం. వేయటం వల్ల అది కూడా తొందరగా కరెక్ట్ అయిపోతుంది. అలా ఉంచేసాం అనుకో, పోను పోను అది ఎక్కువ టైట్నెస్ అయిపోయి ఇంకా మేజర్ ఆపరేషన్ దాకా వెళ్ళాల్సింది. ఈ రెండు కాకుండా కామన్ ఇంకొక ప్రాబ్లం తొంటి జాయింట్ తొలగిపోతూ ఉండేది పిల్లలు, కన్యంటల్ డిస్లొకేషన్ హిప్ జాయింట్ అంటే సిడిహెచ్ అంటే. సో అదేంటంటే పుట్టుకతో తొండి జాయింట్ తొలగిపోతుంది అని చాలామందికి ఇప్పుడు ఈ టిఫా స్కాన్లో తెలుస్తుంది. లేదు కొంతమంది ఎదురుకాలతో పుట్టిన పిల్లలకి పుట్టంగానే పీడియాట్రిషియన్ చెక్ చేసినప్పుడు కూడా మనకి తొండి జాయింట్ కొంచెం కళ్ళు ఇలా తేడాగా బయటకు వెళ్ళిపోతుంది అట్లా ఉందని తెలుసుకుంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. అంటే అది సింపుల్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో అది ఎర్లీగా గమనిస్తే మనం చిన్నప్పుడే పౌలిక్ హార్నెస్ అని చిన్న బెల్ట్ వేస్తాము, చాలామందికి ఆ బెల్ట్లో కొంత రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అదే మనం లేట్గా 1 ఇయర్ తర్వాత గమనించాం ఇంకా అప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ తొండి జాయింట్ తొలగిపోవటం అది కామన్గా వచ్చేది. పుట్టిన ప్రతి పిల్లలకి కొంచెం దొడ్డికాళ్ళు ఉంటాయి, అందుకని ఎవరు చాలామంది పుట్టంగానే అమ్మ వారు దొడ్డికాళ్ళు అట్లా ఉన్నాయి కంగారు పడకలేదు, దట్ ఈజ్ నార్మల్ అనమాట. ఇప్పుడు అదే సాధారణంగా పిల్లలందరికీ దొడ్డికాళ్ళు ఉంటాయండి, 2 సంవత్సరాల దాకా అదే దొడ్డికాళ్ళు అని బౌలెక్స్ అంటారు. అది ఉంటుంది సీ షేప్ లాగా ఉంటుంది అనమాట, రెండు మోకాల మధ్య దూరం ఎక్కువ ఉండి కింద పాదాలను టచ్ అవుతూ ఉంటాయి. ఆ 2 సంవత్సరాల వయసు కామన్ పిల్లలకి, 2.5 ఇయర్స్ నుంచి మెల్లగా నాక్నెస్ కాలు మెల్లగా బయటకు వెళ్ళిపోయి 6 ఇయర్స్ వచ్చేప్పుడు స్ట్రైట్ అయిపోతాయి. అది అందరూ 80% పిల్లలు ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. సో మనకి ఇప్పుడు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పిల్లలు మామూలు దొడ్డికాళ్ళు ఉన్నాయి హడావిడిగా ఆపరేషన్ చేయాలంటే అక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళలో 95% ఇంప్రూవ్ అయిపోతాయి. 1-5% పిల్లలకంటే ఒకసారి కాల్షియం లోపం వల్ల కానీ లేదు వేరే రకమైన జన్యు ప్రాబ్లమ్స్ వల్ల కానీ కూడా మనకి ఈ రకమైన దొడ్డికాళ్ళు వస్తాయి. సో ఎప్పుడైనా మన పేరెంట్స్ మామూలు కాలు వంకలను తీసుకొస్తే బేసిక్గా ఫస్ట్ మేము ఎక్స్రే తీసి చూస్తాము. ఆ ఎక్స్రే ఎందుకంటే ఈ తొండి జాయింట్ తొలగిపోయిందా లేదా కాల్షియం లోపం కానీ జన్యు ప్రాబ్లం కానీ అట్లా వస్తుందా అని చూసుకుంటాం. అలా ఏమి లేవు ఎక్స్రేగా మన కాల్షియం లేదు జన్యు ప్రాబ్లం ఏమి లేదంటే జస్ట్ వెయిట్ చేస్తాం, 6 ఇయర్స్ కల్లా ఇంప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడు ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు మనం ఏంటంటే వేరే రకమైన ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చాలా వరకు బోన్ కట్ చేసే మేజర్ కాకుండా మినిమల్ ఇన్వేజ్ అని గ్రోత్ మాడ్యులేషన్ పద్ధతి ద్వారా వంకరని సరి చేసుకోవచ్చు. అంటే పాత రోజులు అలా ఉండేసి ఒకేసారి బోన్ కట్ చేసి మేజర్ ఆపరేషన్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి 2 నెలలు అలా ఉండేది. కానీ ఇప్పుడు యూజువల్గా 14 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లల దాకా కూడా గ్రోత్ మాడ్యులేషన్ చిన్న ప్రక్రియ ద్వారా అంటే పెరిగే బోన్ని ఇప్పుడు చాలామంది చెట్లకు అంటుకడుతూ ఉంటారు. ఆ టైప్లో మేము ఏంటంటే బోన్ పెరిగే దగ్గర ఒకవైపు బోన్ పెరుగుదల నియంత్రణ చేస్తాం, చేయడం వల్ల 2వ సైడ్ బాగా పెరిగిపోయి స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ రకమైన ప్రక్రియ వల్ల మనం చేసుకోవచ్చు, బట్ ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్ అని. ఈ 3-4 ఇయర్స్ అప్పుడే దొడ్డికాళ్ళు ఉంటే కంగారు పడక్కర్ల పేరెంట్స్ అనేది, అదొకటి అవేర్నెస్ అందరూ చెప్తుంది కారణం.
0: డాక్టర్ దుర్గా నాగరాజు గారు మీరు చెప్పారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు డాక్టర్ గారు నడిచేటప్పుడు అంటే 1 సంవత్సరం బేబీ 2 ఏళ్ల బేబీ 3 ఏళ్ల బేబీ ఇలా పాదం ఎగిరెగిరి వేస్తుంటారు నడిచేటప్పుడు, ఒక కాలు ఎత్తెత్తి వేస్తూ ఉంటారు, అమ్మో ఏదో తేడా ఉంది అని. లేదు లేదు ఏమి కాదు, అది క్రమేపీ సరైపోతుంది పెద్ద అయ్యే కొద్దీ అని పెద్దలు అంటుంటారు. అది కూడా ఏమైనా చూపించాలంటారా?
1: డెఫినెట్లీ ఈ రోజుల్లో ఒకటి ఏంటంటే డెవలప్మెంట్లో మైల్ స్టోన్స్ అని పిల్లల్లో చూసుకోవాలని కంపల్సరీ ఆల్ పేరెంట్స్ చెప్పేది. యూజువల్గా చాలామంది పిల్లలు 3వ నెలకి మెడ నెల పెడతారండి, 6 నుంచి 8 మంత్స్ వచ్చేప్పటికి సపోర్ట్తో కూర్చోగలుగుతారు, 6 మంత్స్ సపోర్ట్తో కూర్చుంటారు, 8 మంత్స్ వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు, 1 ఇయర్కి లెగిసి 4-5 అడుగులేసి పడిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు మన ఏంటంటే మన న్యూ ట్రెండ్లో పిల్లలు ఇప్పుడు 8 నెలలకే వాకర్లు వేసేస్తున్నారు. యాక్చువల్గా వాడికి ఆ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ లైక్ 3వ క్లాస్ కుర్రని తీసుకెళ్ళి 10వ తరగతి కూర్చోబెట్టినట్టు అడిగి బలం లేకుండా 8 మంత్ ముందే వాకర్లు వేస్తున్నాయి. ఈ వాకర్లు వేసినప్పుడు వాళ్ళు ఏంటి చాలామంది పిల్లలు ఈ నడుముతో పుష్ చేసేసుకుంటారు, అంటే కాళ్ళకు బలం ఉంటుంది, నడుము బలం, నడుముతో పుష్ చేసుకొని బ్యాలెన్స్ కోసం కాళ్ళు ఎత్తెత్తి నడుస్తూ ఉంటారు. సో దానివల్ల క్రమేపీ అలా అలా అలా ఎత్తెత్తి నడవడం అలవాటు అయిపోతుంది. సో మనం ఏమీ సపోర్ట్ లేకపోయినా 1 ఇయర్కి నడుస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే 1 ఇయర్ 14 మంత్స్ 15 మంత్స్ దాకా మనం వెయిట్ చేయొచ్చు, అప్పటికీ నడవలేకపోతూ ఉంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని చాలామంది మా క్లినిక్ కూడా 6 నెలల ప్లస్ మా వారు ఖాళీలో వంకర పెడుతున్నా నడవలేకపోతున్నాడని అంటే భయపడతూ ఉంటారు. సో యాజ్ ఏ అందరికీ ఎడ్యుకేషన్, 1 ఇయర్ దాకా ఏ పిల్లలన్నా 10 మంత్స్ నుంచి 14 మంత్స్ దాకా నడవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది పిల్లలు ఎర్లీగెస్ట్ నడవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఫస్ట్ పిల్లడు కొంచెం స్లోగా నడుస్తారు, జాగ్రత్తగా చూస్తారు. సెకండ్ థర్డ్ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటి ఆల్రెడీ అన్వాల్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తొందర తొందరగా నడిచేస్తూ ఉంటారు. రెండోది చాలామంది డబ్ల్యూ సిట్టింగ్ అంటారండి, అంటే నుంచిన్నప్పుడు వజ్రాసనం లాంటి అలా ఆ పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా పాదాలు లోపలికి వెళ్ళిపోయి నడిచేటప్పుడు ఇంటోయింగ్ అంటారు, అంటే కాళ్ళు లోపలే పడిపోతూ ఉంటారు. సో పేరెంట్స్ గమనించాల్సింది ఇంటోయింగ్ కూడా కాలు వెనకబెట్టి కూర్చుంటున్నారా అని గమనించి, ఒకవేళ అలా ఏమైనా ఉంటే అలా కాకుండా బాసాపడలేసుకొని కూర్చోవడం మాట్లాడి అలవాటు చేసుకుంటే మనం ఇంటోయింగ్ కూడా నివారించవచ్చు అండి.
0: డాక్టర్ దుర్గా నాగరాజు గారు

0: పుట్టుకతో కొన్ని నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయని కూడా అంటుంటారు. అంటే ఈ బుద్ధిమాంద్యంతో పుట్టుకతోనే కొందరు పిల్లలు అరుదుగా చూస్తుంటాం డాక్టర్ గారు, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని కూడా ఏమైనా నయం చేసేటువంటి అవకాశాలు సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయా, మీరు చేస్తున్నారా?
1: అంటే యాక్చువల్ బుద్ధిమాంద్య లోపం అనేది కామన్గా తెలుగులో వాడతాను, యూజ్ చేసే టర్మ్ ఇంగ్లీష్ సెరెబ్రల్ ప్యాలసీ.
0: సెరెబ్రల్ ప్యాలసీ
1: ఇది రావడానికి మెయిన్ కారణాలు చాలా కారణాలు. అంటే మెయిన్ కారణం ప్రీమెచ్యూరిటీ, అంటే చాలామంది పిల్లలు 9th మంత్ కాకుండా వాళ్ళకి వివిధ కారణాల వల్ల 7వ నెల 8వ నెలలో పుట్టడం వల్ల, బరువు తక్కువ అంటే 1.5 కేజీ తక్కువ పుట్టడం వల్ల వాళ్ళకేంటి మామూలు బ్రెయిన్ అది డెవలప్ అవ్వాలి 34 వీక్స్ దాకా అవుతుందని, అలా కాకుండా ముందే పుట్టడం వల్ల బ్రెయిన్లో కొన్ని కణాలు దెబ్బతిని, సో దానివల్ల బ్రెయిన్ నుంచి కాలుకి చేతికి వచ్చే సాంకేతిక వ్యవస్థ దెబ్బతిని ఈ కొన్ని నరాలు టైట్గా ఉండటం ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. ఒకసారి అంటే స్పాస్టిక్స్ టైప్ అంటారు, అంటే బాగా నరాలు టైట్గా ఉండటం, కొన్ని ఏంటి నరాలు కొంచెం వీక్ అయిపోయి వీక్గా అసలు బేబీకి అసలు బలం ఉండదు, ఇలా కూర్చోబెడితే తప్పని పడిపోతూ ఉంటారు, ఫ్లాసిడ్ టైప్ అంటారు. సో మెయిన్ అంటే ప్రీమెచ్యూరిటీ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఇది గుర్తించడం ఎలా అంటే ఇందాక మైల్ స్టోన్స్ అని చూసుకోవటం అండి, అంటే 3 నెలలు మెడనెలు పెట్టడం, 6 నెలలు కూర్చోవటం, 1 ఇయర్కి నడవటం. ఎప్పుడైతే మనకు 3 నెలలు మెడనెలు పెట్టాల్సిన, 6 నెలలు అయ్యి, 6 నెలలు కూర్చోవాల్సిన, 1 ఇయర్ అయ్యి, ఈ 1 ఇయర్ అయిన 2 ఇయర్స్ అయితే మనం ఈ సస్పెక్ట్ చేసుకోవాలి. ఈ సెరిబ్రల్ సస్పెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని గుర్తించడం ఎలా అంటే మిగతా దానికన్నా బ్లడ్ టెస్ట్ అలా చేస్తే దీనికి ఓన్లీ థింగ్ అయితే మనం బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే బట్ చాలామంది పేరెంట్స్ కూడా మన బ్రెయిన్లో స్కాన్ చేసేమన్నా అయితే రేడియేషన్ అంటే, కానీ తెలుసుకోవడానికి ఒకటే మార్గం బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవటం. రెండోది కొంతమంది పిల్లలు ఫిట్స్ వల్ల ఆ బ్రెయిన్లో కణాలు దెబ్బతింటా ఉంటాయి. సో ఫిట్స్ అనేది మనకి అది ఎలా న్యూరాలజిస్ట్ వాళ్ళు చూసి ఈజీ అని చూసుకోవటం వల్ల మనకి ఆ ఫిట్స్ వస్తున్నాయని చూసుకోవటం. సో మెయిన్ ఆ ఫిట్స్ ఏమైనా వస్తుంది, ఫిట్స్ మనం కంట్రోల్ చేసుకొని ఈ డెవలప్మెంట్లో మెన్స్ట్రన్స్ ఎలా ఉన్నాయి, ఒక కండరాలన్నీ ఎక్కడ టైట్ అనేది చూసుకొని ఎర్లీగా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇనిషియల్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ కూడా మనం ఏంటి మెయిన్ బాల్ మీద పడుకోబెట్టి ఎక్సర్సైజ్ అయితే చేస్తాం, సో నడుము గట్టి పడిపోయి కాల్ దగ్గర స్ట్రెచ్చింగ్స్ కానీ అలా ఉంటుంది. నెక్స్ట్ ప్యారల్ బార్ని పట్టుకొని నడిపిస్తాం, అట్లాంటివి చేసుకుంటాం. 1 ఆర్ 2 ఇయర్స్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పుడు కండరాలు కొన్ని టైట్గా ఉంటే అప్పుడు బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తామండి. సో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల టైట్నెస్ తగ్గుతుంది, అప్పటికి ఇంప్రూవ్ అవ్వకుండా పడిపోయి ఉంటే కొంతమంది ఏంటి మెయిన్ ఎలా నడిచేరు ఎలా నడుస్తుంది, కత్తిరిలా నడుస్తుంది, సిజరింగ్ అయిటండి, నడిచేటప్పుడు గజ్జల్లో కండరాలు టైట్ వల్ల ఒక్కాల మీద ఒక పడిపోయి పడిపోతూ ఉంటారు, లేదు మోకాల దగ్గర టైట్నెస్ వల్ల ఇలా ముందుకొంగి నడుస్తూ ఉంటారు. సో వీటిలో మనం ఎర్లీగా తెలిసింది కాబట్టి ఫిజియోథెరపీ బోటాక్స్ లేకపోతే ఎర్లీగా సర్జరీ చేసుకుంటా ఉంటారు. ఆ సర్జరీ చాలామంది పేరెంట్స్ మీరు అంటే అనుమానం అని చిన్న వయసులో సర్జరీ తట్టుకుంటాడా బాబు ఎలా ఉంటాడు, కానీ ఎర్లీగా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది భయపడి ఇప్పుడు 4-5 ఇయర్స్ అనుకోండి ఎత్తుకొని తీసుకొస్తారు, ఇప్పుడు అదే సేమ్ కిడ్నీ మనం 12 ఇయర్స్ 13 ఇయర్స్ దగ్గర ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎత్తుకొని వస్తూ ఉంటారు, ఆ వయసులో ఎత్తుకున్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎర్లీగా చేసుకోవటం వల్ల ఆ టైట్నెస్ తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. సో యాజ్ అ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ మేం చేసేదంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా న్యూరలాజికల్ థింగ్స్ ఎర్లీగా ఏ వయసులో చేయాలో మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించి చేసుకోవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు.
0: అది అంటే మొత్తానికి నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుందేమో.
1: అవునండి,
0: ఎవరైనా సరే కొంచెం నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని చిన్నపిల్లల ఎముకల స్పెషలిస్టు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపిస్తే మంచిదే అంటారా?
1: డెఫినెట్గా మనసులో ఎందువల్ల వచ్చిందని చూసుకొని ఇప్పుడు మనం ఏం చేయగలం చూస్తాం. నేను డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో పీడియాట్రిషియన్స్ వాళ్ళు 7th మంత్ పుట్టినప్పుడు, ఇప్పుడు మనం విజయవాడలో మెడికల్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా హాస్పిటల్స్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు 9 మంత్స్ వాళ్ళు బయట వచ్చేదాకా వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈ ఎర్లీ కావటం వల్ల మన బ్రెయిన్ డెవలప్ అవ్వడం ఈ నెక్స్ట్ అనేది మేము చూసుకుంటామండి. బట్ ఎర్లీ మాత్రం పీడియాట్రిషియన్స్ వాళ్ళు చూసుకొని బాబు కానీ పాప కానీ వెయిట్ పెరిగి ఫిట్స్ లేకుండా అంతా చూసుకున్న తర్వాత ఆ డెవలప్మెంట్లో మనకు లేట్ అవుతూ ఉంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మేము ట్యాకిల్ చేయాలి.
0: సెరెబ్రల్ ప్యాలసీ లాంటి సమస్యలు లాంటివి రాకుండా కానీ అదే ఆ సమస్య ఏమైనా ఉందా లేదా అనేటువంటి నిర్ధారించుకుంటారు. డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారండి, ఆ ఎముక ఏదన్నా అంటే ఇప్పుడు కాలుకు సంబంధించి కానీ తొడకు సంబంధించి కానీ ఏదైనా నొప్పి ఉంటా ఉంటుంది, నాకు ఎక్కడా దెబ్బ తగలలేదు, నేను ఎక్కడా కింద పడలేదు, నాకు ఏ యాక్సిడెంట్ జరగలేదు, అయినా ఎందుకో నొప్పి వస్తుంది అని చెబుతూ ఉన్నప్పుడు ఎముకల డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత బాబు నీ బోన్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారు డాక్టర్ గారు, పిల్లలకు కూడా ఈ ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనే సమస్య ఉంటుందా, ఎలా గుర్తిస్తారు?
1: పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళతో పోల్సి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఒక్కోసారి మిగతా అదర్ ప్రాబ్లమ్స్, కొంతమంది పిల్లలు బరువు తక్కువ దీనివల్ల కానీ ఐసీయూలు ఎక్కువ ఉంచుతారు, నుమోనియా పిల్లల్లో సాధారణ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ గుండె ప్రాబ్లమ్స్ కానీ వేరే బరువు తక్కువ ఇలాంటప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇమ్యూన్ కాంప్రమైజ్, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఆ ఇన్ఫెక్షన్ మాకు ఎముకలకు సంబంధించి కామన్గా ఎక్కడ వచ్చింది అంటే ఈ తొంట్లో కానీ మోకాల్లో కానీ ఈ గూడ్లో కానీ ఈ చీమ్లాగా అట్లా ఉంటా ఉంటుంది.

0: ఉంటుంది. ఎలా గుర్తించాలంటే జ్వరం ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఆ చేయి కానీ కాలు కానీ కదిలినప్పుడు ఏంటంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు గమనిస్తే మనం ఎర్లీగా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉందని బ్లడ్ పారామీటర్స్ తెలుస్తుంది. తక్కువ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అలా ఇస్తాం, ఎక్కువైతే మనం ఆ చీమ్ తీసేయడంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు వైద్యం చాలా వరకు అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆధునికత వైద్యం విజయవాడ లాంటి సిటీల్లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు శస్త్రచికిత్సతో అక్కడ సమస్యను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి సరిచేస్తున్నారు. ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఏమన్నా అంటే లేజర్తో ఆ వంకరలను సరిచేయడం అలా ఏమైనా వచ్చాయా, రావచ్చా?
0: అంటే మాకు లేజర్ ఉండదండి. ఇప్పుడు మాకు కాలు వంకర ఎక్కువ ఉన్నప్పుడు పాత రోజులు అంటే చిన్న రింగ్స్లా ఫిక్స్ చేయట్లు వేసుకుని ఫిక్స్ చేయడం ఒక సైడే కరెక్ట్ చేయాలి, అంటే ముందు వెనక సైడ్ టు సైడ్. ఇప్పుడు ఏంటి మాకు మల్టీ డైరెక్షనల్ ఎక్కువ వంకర్లు ఉన్నా కూడా వేరే స్పెషల్ ఫ్రేమ్ అని ఉంటుంది, అది వేసుకొని దాని ద్వారా కంప్యూటరైజ్ మేము ఆ వంకర్లు సరి చేసుకుంటాం. వంకర్ సరి చేయడమే కాదు, ఆ కంప్యూటరైజ్డ్ ఆ ఫ్రేమ్ వల్ల మనం కాలు పొడుగు చేసుకోవటం అది కూడా ఈజీగా ఉంది, ఖచ్చితంగా పొడుగు చేసుకోవడానికి అట్లా ఉంటుంది. అంటే పిల్లల్లో ఒక కాలు పొట్టి పొడుగు అని, కాస్మెటిక్ కాదు మామూలుగా. ఇప్పుడు కాస్మెటిక్ లెంత్ వేరే, ఇప్పుడు కాస్మెటిక్గా కాకుండా పుట్టుకతోనే కొంతమంది పిల్లలు ఒక కాలు సైజ్ తక్కువ పుడుతూ ఉంటారు.
1: అవునండి.
0: అలాంటి వాళ్ళకేంటే ఆ కాలు తక్కువ ఎగురు దిగులు నడుస్తూ ఉంటారు, లేక ఒక్కొక్కసారి అని ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కానీ కొంత బోన్ పోయి ఈ ఎగురు దిగులు నడు, అలాంటి వాళ్ళకేంటే రెండు కాలు ఈక్వల్ ఎంత చేసుకోవడానికి మనం ఈ కొత్త స్పెషల్ ఫ్రేమ్ వల్ల కంప్యూటరైజ్ అది పెట్టుకొని దాన్ని మనం సరి చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో పటిష్టత బాగా తక్కువైంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి ఎక్కువ వాడండి ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు పెద్దవాళ్లలో సర్వసాధారణంగా గమనించేది. పిల్లల్లో కూడా ఎముకల పటిష్టతకు ఇవేమైనా కారణాలు అవుతాయా? మరి ఎముకల పటిష్టత లోపం ఉంది అని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమేనా, ఏం చెప్తారు?
0: అంటే చాలామంది పిల్లలకి అంటే ఒక 10 రోజుల్లో కాకుండా 5% పిల్లలకే కొంచెం కాల్షియం లోపం వస్తూ ఉంటాయి. ఆ కాల్షియం లోపం రికెట్స్ అనే ఒక వ్యాధి ఉంటుంది, ఎక్కువ ఇలా కాలు వంకర్లు అలాంటివి ఉంటాయి. సో వీళ్ళకేంటి ఎప్పుడైతే ఈ రికెట్స్ వల్ల ఏంటి వంకలతో పాటు బేబీ పిల్లలు కొంచెం డల్గా ఉంటాం, ఏం తినకపోవటము, ఊరిని టైర్డ్ అయిపోతూ ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఒకసారి ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేసుకోవటం వల్ల అంటే కాల్షియం విటమిన్ డి లెవెల్స్ చూసుకోవటం వల్ల మనకు ఖచ్చితంగా ఎంత లోపం తెలుస్తుంది. ఇప్పుడు అంతేకాని బ్లైండ్గా వాడేద్దండి, అంటే ఎక్కడో దగ్గర తీసుకొని అలా మన షాప్లో కానీ వాళ్ళు చెప్పి చెప్పి వాయకుండా మన కాల్షియం లోపం ఎంత లోపం ఉంది, విటమిన్ డి లోపం ఎంత ఉంది అని ఖచ్చితంగా వాడుకోవటం వల్ల మనకి ఆ ఇంప్రూవ్మెంట్ చూసుకొని కంటిన్యూ, అంటే బ్లైండ్గా వాడటం వల్ల విటమిన్ డి కాల్షియం ఎక్కువైనా మళ్ళీ దాని తరకు దుష్పరిణామాలు ఉంటాయి. సో అందుకని అనుమానం వచ్చినప్పుడు దగ్గరలో డాక్టర్ గారిని సంప్రదించి ఎంత లోపం ఉంది అని చెక్ చేసుకొని వాడుకోవటం అనేది చాలా బెటర్ అండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ దుర్గా నాగరాజు గారు, నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
3: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: లలిత గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించి విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేనుకొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్తనాళాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు

0: వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా

ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆనంద్ బక్షి గీతానికి కవిత కృష్ణమూర్తి పాడిన పాట వింటారు, పరివార్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత పుకార్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి పాడిన పాట వింటారు. గీత రచన మజ్రూ సుల్తాన్పురి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రేయ ఘోషాల్, అభిజిత్ పాడిన పాట వింటారు. ఓం శాంతి ఓం చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నీలేష్ మిశ్రా గీతానికి కేకే సాహితీ పాడిన పాట వింటారు, మక్కీ చిత్రం నుంచి.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మీరు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మొదలు పెట్టేసుకుందాం.

మొదటి ప్రశ్న. 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు గెలుచుకున్నారు. అయితే ఆయన ఏ విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారో తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి. 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

26వ జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి. ఇంకా పద్మశ్రీ అవార్డు అని నేనే చెప్పేశాను, ఆయన పేరు కూడా చెప్పేశాను. ఆయన ఏ విభాగంలో గెలుచుకున్నారో చెప్పాలి మీరు. ఓకే, ఆయన ఏ పని చేశారో చెప్పారు కానీ శ్యామ్ నెల్లూరు నుంచి ఆయన పొందిన పద్మశ్రీ ఏ విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారు అది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. గుడ్ ఈవినింగ్ అంటూ ఓకే, మ్యాక్సిమం నేను డివోషనల్ మ్యూజిక్ ఓకే, కాకపోతే ఆయన ఏ రంగంలో ఏ విభాగంలో తీసుకున్నారు అని అడిగాను. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్తో మహేంద్ర తినాల్ నుంచి. అశోక్ రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్

జట్టో రేణుకా గోపరాజు కడప నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ పద్మశ్రీ అవార్డని నేనే చెప్పేశాను, ఏ విభాగంలో ఆయనకి పద్మశ్రీ లభించిందో మెసేజ్ చేయండి. ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్, ఆయన ఏం చేస్తారు అని కూడా అడగలేదండి, ఏ విభాగంలో ఆయనకి పద్మశ్రీ వచ్చింది అది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్వీఎన్ మూర్తి దగ్గర దగ్గరగా ఉన్నవన్నీ కరెక్ట్ ఆన్సరే తీసుకుంటున్నాను. రావులపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీల మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి, పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, రావూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి ససిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయ పల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదెన లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ స్వాగతం యువలయకు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామ్ల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఇంకా సుష్మ, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఐ రామకృష్ణ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ శిరీష గూడూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఏనండి, కాకపోతే ఏ విభాగంలో అని అడిగాను. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రపుకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్ ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతి కిషోర్ అనంతపురం నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తానరావు, పెదమస్తానరావు నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్గూడ్ నుండి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాన్, నిహాన్, రావీంద్రచారి, రాధిక, త్రిలోక్చారి, నవీన్చారి, సౌమ్య, ఇంకా శ్రీరామదాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత, సాయి రిక్విత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్తో యాడికి నుండి రంగా వెంకటస్వామి, సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజోలి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ విజయవాడ నుంచి, రాధా ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. కరీంనగర్ నుంచి సులోచన కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకా కరెక్ట్ ఆన్సర్ తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. ఓకే కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి. అసలు యాక్చువల్గా కరెక్ట్ ఆన్సరే కాదు, ఏ విభాగంలో గెలుచుకున్నారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్తో భువనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమని.

ఇంకా సాగి, మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, తనుజ నజ్మల్ హిందూపూర్, నాకైతే మీ ఆన్సర్ అర్థం కాలేదు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం, కంకిమాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి, అక్షర కృప, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వనం వెంకటేశ్వర్లు, దాగర్ దర్తి మండలం, కరెక్టేనండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఇవి ఇప్పటి వరకు మీ నుంచి నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. నేనేమడిగానంటే 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు? కళలు, సాహిత్యం, ఇదన్నమాట ఆన్సరు. తమిళ శైవ సంగీత సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు స్వామినాథన్ గారికి పద్మశ్రీని ఇచ్చారు. స్వామినాథన్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, గాన ఉపాసన అంటే భక్తిని సంగీతం ద్వారా ప్రదర్శించే సంప్రదాయాన్ని కొనసాగించడం. ఓదువారుగా తన సేవల్ని ఆలయంలో సమర్పించే వృత్తి అన్నమాట. ఓదువారు అంటే పాడడం అని అర్థం. శివాలయంలో దేవుని ముందు తిరువాచకం పాడే సంప్రదాయ గాయకులు స్వామినాథన్ గారు. దీన్ని కేవలం సంగీతంలా కాకుండా పూజలో ఒక భాగంగా భావిస్తారు. అయితే స్వామినాథన్ గారి గొప్పతనం ఏంటంటే, 60 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని వదలకుండా తిరుత్తణి కొండపై ప్రతిరోజు మురుగన్ సన్నిధిలో తేవారం వినిపిస్తూనే ఉన్నారు. అందుకే భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. తమిళనాడు నుండి 13 మంది అవార్డు గ్రహీతల్లో స్వామినాథన్ గారు ఒకరు. చాలామంది మెసేజ్ ఓరియంటెడ్గా చాలా చాలా ఆన్సర్లు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమంలో నేను అడగబోతున్న రెండవ ప్రశ్న, ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? నెమలిని పీకాక్ అని పిలుస్తాం, అయితే ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇది ప్రశ్న.

ఆడిన నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఆర్ట్స్ అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరి, విశాల నెల్లూరు నుంచి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీవిద్య అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో శిరీష గూడూరు నుంచి. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్తో రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సుమతి, పవన్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణపవరపు నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదన్ లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదన్ లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. ఓకే, చదివేసినవే ఒకటి రిపీట్ అవుతున్నట్టుంది. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత కరెక్ట్ ఆన్సర్. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి. కాసుల పద్మ గుంటూరు నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. శృతి కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. గుడిమెట్ల బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయిశంకర్, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, రవిపాటి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఆర్ఎన్ విఎన్ మూర్తి, శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గణేష్.

నెల్లూరు. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకీ తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కోట మన్మధరావు, శుభరాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన, కరీంనగర్ నుంచి. భర్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదిర్ వీరేష్, రాజోల మండలం జోగులమ్మ, గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత, గుంటూరు నుంచి. ఇంకా చిలుక నారాయణ, యమున, అనసూయ, జాంకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్, ఫైజా, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్లర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచల్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్ గూడ్ నుంచి మధుసూదనాచారి, శ్రీవాణి, నెహాన్, రవీంద్రచారి, రాధిక, త్రిలోక్చారి, నవీన్చారి, సౌమ్య, శ్రీరామ్దాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ పంపించారు. ఇంకా భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష, సుమలత నేను అడిగింది ఆంగ్లంలో, ఇంగ్లీష్లో. సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని మీరందరూ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, దైద, త్రివేణి, చిన్మయ్, ప్రీతం, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జునాభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి నేను అడిగాను ఆంగ్లంలో. సంతోష్ కుమార్ సుప్రియ, తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి నేను ఆంగ్లంలో అడిగానండి. వరంగల్ నుంచి ఊర్మిళ, ఒక్కసారి చెక్ చేసుకోండి. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఈనమాడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, చందలూరు విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి, అనంత టౌన్షిప్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేఖ్ మహబూబ్, సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణ, సుభాషిని, విష్ణు, కైలాస్ ఇన్నమడుగు నుంచి. వేటపాలెం రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, సింధు, ఒడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. వనం వెంకటేశ్వర్లు, చెన్నూరి, దస్తగిరి వనమండలం, ఓకే ఒకసారి చెక్ చేసుకోండి మీ అడ్రస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వైష్ణవి వావిలాల నుంచి ఆన్సర్ ఏది? పాపిన్నపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, ఆడనెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇది నా ప్రశ్న. రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. విజయవాడ నుంచి సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి టైప్ చేస్తున్నారు. ఆడనెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అని అడిగాను. ఆడనెమలిని ఆంగ్లంలో పిహెన్ అని పిలుస్తారు. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత శ్రీసాయి. వినండి పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్, బైఠో, కైసే హో?
2: ఠీక్ హూం అధ్యాపికా జీ.
3: అచ్చా భాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
2: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
3: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు
2: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
3: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
2: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
3: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
2: జీ అధ్యాపికాజీ,
3: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం, అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రం సే సూచనాయే మిల్తే హై, ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టీ పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీ పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీ పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖ్నా హై, దాని తర్వాత లైను ఎడమ వైపున టు అడ్రస్ అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే

0: ఆయనకు కామ అని రాసి చివర్న పులిస్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో బాష్వంత్ కైసే లిఖనా హే.
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్స్టాప్ ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక్ పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హే. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హే. అడ్రస్ రాలి ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖనా హే ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖనా హే అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మనం ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖనా చాతే హే ఉస్కే బారేమే లిఖనా హే అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాకా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర. ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే. బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము. నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగా ఇస్ కారణ సే మై పాఠశాల ఆ నహి సక్తాహు. జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే. ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖనా హే అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్ మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ మే దో దిన్
0: ముజే
1: దో దిన్ సే బుఖార్ హే మే ఆస్పతాల్ జానా చాహతా హూ ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ 2021 తక్ 3 దిన్కి చుట్టీ దేనేకి కృపా కరే ధన్యవాద్.
0: అచ్చా ధన్యవాద్ లిఖనే కే బాద్ నీచే దాయే ఓర్ ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ సురేష్ క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది నైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్మే ఆగయా బాస్వన్
1: జీ అధ్యాపికా జీ
0: తో బతావ్ పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే మహోదయ్ దినాంక్ స్థాన్ ధన్యవాద్ ఆజ్ఞాకారి ఛాత్ర్ రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హే. పత్ర లిఖితే సమయ్ ధ్యాన్మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి సరేనా.
1: జీ అధ్యాపిక జీ
0: అచ్చా ఆప్ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం వింటారు. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమంలో సాకూర్తి కాశీ విశ్వనాథం గారి ఢోలు వాయిద్యం వింటారు ఆది తాళంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్న ఈ పాట ఉదిత్ నారాయణ్, ఉషా పాడారు. వందే మాతరం శ్రీనివాస్ సంగీతం, సాహితీ సాహిత్యం, మిస్సమ్మ చిత్రం నుంచి.

0: నవపదులు నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: भोर की चौखट पर भक्ति की धारा,
4: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
5: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
6: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
4: आकाशवाणी है ना,
7: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
4: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
6: शाम सुहानी हो.
8: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
4: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
6: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
4: सफर में
6: आपके साथ
4: आकाशवाणी.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
4: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
3: ఏంటో విషయం?
4: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
3: అవునా?
4: అవును చిన్నమ్మాయి.
3: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
4: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
3: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
4: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
3: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
4: అవునవును.
5: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నా ఆటోగ్రాఫ్ చిత్రానికి కేకే పాడిన చంద్రబోస్ గీతం.

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మున్న. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్ సాధన పాడిన కందికొండ గీతం.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ముఠా మేస్త్రి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

చిత్రతరంగిణి కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గొప్ప కవి, రచయిత, సంగీతకారుడు, విప్లవకారుడు కాజీ నజ్రుల్ ఇస్లాం గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. కాజీ నజ్రుల్ ఇస్లాం గారు 1899 మే 24 భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చురూలియా గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యం, సంగీతం, కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయనను ప్రపంచవ్యాప్తంగా విద్రోహి కవి అంటే రెబల్ పోయెట్ అని పిలిచేవారు. కాజీ నజ్రుల్ ఇస్లాం గారి తండ్రి పేరు కాజీ ఫకీర్ అహ్మద్. ఆయన స్థానిక మసీదుల్లో ఇమామ్గా, సంరక్షకుడిగా పనిచేసేవారు. తల్లి పేరు జహీదా ఖాతూన్. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు ఆయనపై పడ్డాయి. అయినప్పటికీ ఆయన చదువును, సాహిత్యాన్ని కొనసాగించారు. తరువాత ఆయన భారత సైన్యంలో కూడా చేరారు. సైన్యంలో ఉన్నప్పటికీ కవిత్వం, పాటలు, కథలు రాయడం ఆపలేదు. ఆయన రచించిన బిద్రోహి అనే కవిత ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. దేశభక్తి, స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం ఆయన రచనల్లో ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, సుమారు 2000 నుండి 4000 పాటలను కూడా రచించారు. ఈ పాటలు నజ్రుల్ గీత్ పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఆయన రచనలు మత సామరస్యాన్ని, మానవ విలువలను ప్రతిబింబిస్తాయి. ఆయనను బంగ్లాదేశ్ జాతీయ కవిగా గుర్తించారు. ఆయన సాహిత్య సేవలకు అనేక గౌరవాలు లభించాయి. ఆయన రచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. కాజీ నజ్రుల్ ఇస్లాం గారు 1976 ఆగస్టు 29 బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో మరణించారు. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కష్టాలు వచ్చినా మన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగాలి. ప్రేమ, సమానత్వం, మానవత్వం మన జీవితంలో ముఖ్యమైన విలువలు.

0: మీరు విన్న ఆ పాట ఆరియా 2 చిత్రం నుంచి.
1: ఇప్పుడు
0: గంజన్
1: నేషనల్ పేపర్
0: ఎయిర్ప్లేన్
1: డే గురించి తెలుసుకుందాం. కాగితంతో చిన్న విమానం తయారు చేసి ఎగరేయడం మనలో చాలామంది చిన్నప్పుడే చేసుంటాం కదా. ఆ చిన్న కాగితపు విమానాలు కేవలం ఆట వస్తువులు మాత్రమే కాదు, అవి సృజనాత్మకతకు, ఊహాశక్తికి, సరదాకి ఒక చిహ్నం. ప్రతి సంవత్సరం మే 26వ తారీఖున నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డే జరుపుకుంటారు. ఈరోజు ఉద్దేశం కేవలం వినోదం మాత్రమే కాదు, పిల్లల్లో, యువతలో సృజనాత్మకత, ఆలోచనాశక్తి, విజ్ఞానంపై ఆసక్తి పెంచడం కూడా. కాగితాన్ని మడిచి వివిధ ఆకారాలు తయారు చేసే ఓరుగామి కళ నుండి ఈ ఆలోచన వచ్చింది. ఓరుగామి కళ జపాన్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా ప్రజలు కాగితంతో విమానాలు తయారు చేయడం ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిజమైన విమానాలు రూపకల్పనలో కూడా చిన్న మోడల్ పేపర్ విమానాన్ని ప్రయోగాల కోసం ఉపయోగించేవారు. ఇలా పేపర్ విమానాలు ఆటతో పాటు శాస్త్రీయ అధ్యయనాల్లో కూడా భాగమయ్యాయి. పేపర్ ఎయిర్ప్లేన్ల ద్వారా గాలి ఒత్తిడి, వేగం, సమతుల్యత వంటి శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇవి విద్యలో కూడా ఉపయోగపడుతున్నాయి. చిన్న ఆలోచనలు కూడా పెద్ద ఆనందాన్ని ఇవ్వగలవు. ఒక చిన్న కాగితపు విమానం మన ఊహలకు రెక్కలు ఇస్తుంది.

ఇప్పుడు మనం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరులను స్మరించుకునే ఒక ముఖ్యమైన దినోత్సవం గురించి తెలుసుకుందాం. అదే నేషనల్ మెమోరియల్ డే. నేషనల్ మెమోరియల్ డే ప్రధానంగా అమెరికాలో జరుపుకునే ఒక జాతీయ దినోత్సవం. దేశ రక్షణ కోసం సైన్యంలో సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు గౌరవం తెలియజేయడానికి ఈ రోజును జరుపుకుంటారు. అమెరికాలో సివిల్ వార్ 1861 నుండి 1865 వరకు జరిగింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు మరణించారు. అప్పట్లో ప్రజలు యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులపై పూలను ఉంచి వారికి నివాళులు అర్పించేవారు. అందుకే మొదట ఈ రోజును డెకరేషన్ డే అని పిలిచేవారు. అయితే అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వతంత్రంగా వీరులకు నివాళులు అర్పించడం ప్రారంభించారు. తరువాత 1868 జనరల్ జాన్ ఏ లోగన్ ఈ సంప్రదాయాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ రోజు మరింత ప్రాచుర్యం పొందింది. తరువాత 1971 అమెరికా ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నేషనల్ మెమోరియల్ డేగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం మే నెల చివరి సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈ రోజు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం కూడా త్యాగం చేసిన వారిని గుర్తుంచుకోవడం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అది మన బాధ్యత.

ఇప్పుడు మనం నేషనల్ సారీ డే గురించి తెలుసుకుందాం. సారీ అనే చిన్న మాటలో ఎంత పెద్ద భావం దాగి ఉంటుందో మనందరికీ తెలుసు. మన తప్పును అంగీకరించడం, ఎదుటివారి మనసును గౌరవించడం, సంబంధాలను తిరిగి బలపరచడం, ఇవన్నీ ఒక సారీతోనే ప్రారంభం కావచ్చు. నేషనల్ సారీ డే అనేది ప్రతి సంవత్సరం మే 26వ తారీఖున ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు. ఇది కేవలం క్షమాపణ చెప్పే రోజు మాత్రమే కాదు, గతంలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకుని వాటి వల్ల బాధపడిన వారికి గౌరవం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన రోజు. ఈరోజు ప్రత్యేకంగా ఆస్ట్రేలియా ఆదివాసీ ప్రజల చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. గతంలో ఆస్ట్రేలియాలో ఆదివాసీ ప్రజల పిల్లలను వారి కుటుంబాల నుండి బలవంతంగా వేరు చేసి ప్రభుత్వ సంస్థలు ఇతర కుటుంబాల వద్ద పెంచేవారు. ఈ పిల్లలను స్టోలెన్ జనరేషన్ అని పిలుస్తారు. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు విడిపోయాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను, సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను కోల్పోయారు. ఈ సంఘటన చాలా బాధాకరమైన అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. 1997వ సంవత్సరంలో బ్రైట్నింగ్ దెమ్ హోమ్ అనే నివేదిక

ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. దాని తర్వాత వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆ బాధను అంగీకరించడం కోసం 1998 మొదటిసారి నేషనల్ సారీ డే నిర్వహించారు. ఇది కేవలం క్షమించండి చెప్పే రోజు మాత్రమే కాదు, చరిత్రలో జరిగిన బాధాకర సంఘటన గుర్తు చేసుకుంటూ ఐక్యత, గౌరవం, పరస్పర అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన రోజు. ఈ రోజు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. తప్పు జరిగితే దానిని అంగీకరించడం, బాధపడిన వారి భావాలను గౌరవించడం, సమాజంలో ప్రేమ, ఐక్యత పెంచడం చాలా ముఖ్యమైనవి. వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఇచ్చే సందేశం చాలా విలువైనది. ఒక చిన్న సారీ సంబంధాలను కాపాడుతుంది, మనసును దగ్గరగా చేస్తుంది, విభేదాలను తగ్గిస్తుంది. తప్పును అంగీకరించడం బలహీనత కాదు, అది ఒక మంచి మనసుకు గుర్తు. ప్రేమ, గౌరవం, క్షమాపణ మన జీవితాలను మరింత అందంగా మారుస్తాయి.

మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు.

0: అంతరాయంగా ప్రసారాలు
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాట ఇది మనం తప్పు చేసాం. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ కానీ మీకు ఘాట్స్ కానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన నమ్మొస్తారు. సే దట్ లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు, రెండు మూడు చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21 ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి

0: కుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్

0: టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
1: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,888 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19,741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయి సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
1: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
3: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయి సముద్రము. మాకు ప్రధానమంత్రి యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు, కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
1: ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమన జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్

0: కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్షతా కృతా. క్వాడ్ సమూహేన స్థిర సురక్షిత ఊర్జా స్వీకరణాయ ప్రతిబద్ధతా ప్రకటితా. భారత్ అమెరికా దేశౌ అద్య మహత్వపూర్ణానాం ఖనిజానాం దుర్లభానాం భూతత్వానాం చ ఆపూర్తిం ఖననం ప్రతిక్రియాం చ సురక్షితం కర్తుం ప్రముఖ ద్వైపాక్షిక సంరచనాయాం హస్తాక్షరం కృతవంతౌ. కేంద్రీయ గృహమంత్రి అమిత షాహ రాజస్థానస్య సాంచో సీమాస్థానే గత్వాన్ రాజ్యస్య సీమక్షేత్రేషు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 ఇత్యస్య ఆరంభం అకరోత్. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాః ప్లే ఆఫ్ క్రీడాయాః క్వాలిఫైయర్ 1 క్రీడాయాం గుజరాత్ టైటన్స్ దళం గత విజేతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం ధర్మశాలాయాం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అద్య నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్ష అభవత్. ఆస్ట్రేలియా దేశస్య విదేశమంత్రి బెనివోంగ, జాపాన్ దేశస్య విదేశమంత్రి తోషిమిత్సు మోటేగి, అమెరికా దేశస్య విదేశ సచివ మార్కో రుబియో చ అస్యాం సభాయాం భాగం భజితవంతః. సభాయాః అనంతరం సంయుక్త వార్తాహర సమ్మేళనం అభిసంబోధయన్ డాక్టర్ జయశంకర క్వాడ్ రాష్ట్రేషు సహయోగం సుదృఢీకరణాయ పరస్పరం సహాయం కర్తుం చ అవధానం ప్రదత్తవాన్. సహ అవదత్ యత్ క్వాడ్ దేశాః ముక్త సమాజాః సంతి, యే సమృద్ధేః వికాసస్య చ అన్వేషణే నవాన్వేషణే చ సృజనాత్మకతాం పోషయంతి.
2: Economic resilience should be promoted.
3: बैठक में आर्थिक मजबूती बनाए रखने, आपूर्ति श्रृंखला को मजबूत करने, विश्वसनीय और सुरक्षित तकनीकों का प्रसार करने तथा उत्पादन क्षमता में वृद्धि करने पर चर्चा हुई. ऊर्जा और उर्वरक की वर्तमान उपलब्धता के साथ साथ महत्वपूर्ण खनिजों और संसाधनों की उपलब्धता पर भी बात हुई. हमारा लक्ष्य आपसी सहयोग को मजबूत करना तथा दूसरों की सहायता करना है. हम क्वाड देश आदान प्रदान से विकास और समृद्धि की खोज में नवाचार और रचनात्मकता को बढ़ावा देते हैं.
1: డాక్టర్ జయశంకర అవధానం ప్రదత్తవాన్ యత్ భారత్ ప్రశాంత ప్రదేశ వైశ్విక వృద్ధే స్థిరతయా చ చాలక భవేత్. సహ అవదత్ యత్ సముద్రీయ లోకతంత్ర రూపేణ బహువాది సమాజ రూపేణ ఆపణ అర్థ వ్యవస్థా రూపేణ చ క్వాడ్ రాష్ట్రాః స్వతంత్రం ముక్తం చ హింద ప్రశాంత ప్రదేశం ప్రతి దాయిత్వం వహంతి. స్వస్య వక్తవ్యే అమెరికా దేశస్య విదేశ సచివ మార్కో రుబియో ఇత్యేషః అకథయత్ యత్ సంయుక్త రాజ్యం అస్య వర్షస్య అంతే క్వాడ్ సహభాగిభ్యః ఇంధన సురక్షా మంచస్య కృతే ఆతిథేయత్వం కరిష్యతి, యేన అస్య విస్తారః అధికం భవేత్. క్వాడ్ దేశాః దృఢమూల్యాని సంబద్ధహితాని చ ధారయంతి ఇతి కథయిత్వా సచివ రుబియో అవదత్ యత్ క్వాడ్ సహభాగితాయాః కృతే అమెరికా దేశః గభీరతయా ప్రతిబద్ధః అస్తి. జపాన్ దేశస్య విదేశమంత్రి తోషిమిత్సు మోటేగి ఇత్యేషః స్వస్య సంయుక్త వక్తవ్యే హార్మోజ్ జలసంధౌ స్వతంత్రం సురక్షితం చ నౌ పరివహనం సునిశ్చేతుం తథా పశ్చిమ ఏషియా దేశే స్థిరతాం ఆనేతుం కూటనీతిక ప్రయాసానాం మహత్వం ప్రతిపాదితవాన్. ఆస్ట్రేలియా దేశస్య విదేశమంత్రి పెనివోంగ అవదత్ యత్ క్వాడ్ ఇత్యనేన క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్ ఇత్యస్య మాధ్యమేన క్వాడ్తః ప్రశాంత ప్రదేశం ప్రతి అద్య పర్యంతం ప్రబలం ప్రతిబద్ధతాం ఘోషితమస్తి. క్వాడ్ దేశాః అపి విధి ప్రశాసనస్య సార్వభౌమత్వస్య ప్రాదేశిక అఖండతాయాః చ రక్షణార్థం స్వస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవంతః. క్వాడ్ విదేశమంత్రిణాం సభయా సంయుక్త వక్తవ్యే ఉక్తం యత్ క్వాడ్ దేశాః పశ్చిమ ఏషియాయాః స్థిత్యాం చర్చయన్ అస్మిన్ క్షేత్రే వర్తమానస్య కూటనీతిక ప్రయాసానాం సమర్థనం అపి చ

0: पश्चिम प्रावृत् काल केरल राज्य प्राप्स्यति इत्यपेक्षते। आईपीएल क्रिकेट क्रीडायां अद्य प्ले ऑफ क्रीडाया क्वालिफायर वन क्रीडायां गुजरात टाइटन्स दलम गत विजेता राज रॉयल चैलेंजर्स बेंगलुरु दलम धर्मशालायां सम्मुखी करिष्यति। क्रीडाया आरंभ सायं सार्ध सप्तवादने भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పుట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారువీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఈ రాత్రి 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం సినిమా పాట అనంతరం తెలుసుకుందాం రండి శీర్షిన గనుల గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. ఈ రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 10:00 హరికథ వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో త్యాగం గురించి శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 మీకు తెలుసా లైవ్ ఫోన్ఇన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శతక సాహిత్యం గురించి శ్రీ ఎంఆర్ఐ కామేశ్వరి గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు వింటారు. 10:00 అలానే 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 6 గంటలకు హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు వింటారు. రేపు సాయంత్రం 6:35 ఇంటింటి కథ నాటిక వింటారు, రచన శ్రీ వై హనుమంతరావు. 7:05 అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో బంతిపూల సాగులో సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె లక్ష్మయ్య గారితో పరిచయం, అనంతరం జానపద గీతాలు వింటారు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు రాత్రి 8:00 యువాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్లాస్టిక్ను నిర్మూలిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కాకతీయులు గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:45 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు. భజన కీర్తనలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపు పాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు.
4: జయ శ్రీమద్రమాంజనేయ వరద గోవిందో అంబరీష వరద గోవిందో ప్రహ్లాద వరద గోవిందో

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపు పాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపు పాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడువుల తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: మీరు వింటున్నారు జానపద సంగీతం కార్యక్రమంలో భజన కీర్తనలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరింతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెద్ద పట్టపుపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు విన్నారు. ఈనాటి జానపద సంగీతం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్ట్రపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers' meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery-oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: New Delhi lo ee roju jarigina Quad videshanga

0: మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
1: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్, చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4-8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దు

0: లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ వన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారువీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన విందాం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం.
4: నూనె జాతి పంటలలో నువ్వును ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ నువ్వు సాగులో ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా సస్యరక్షణలో ఎలాంటి మెలకులు పాటించాలి, ఎట్లాంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు, ముఖ్యంగా ఏ రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి పెద్దారవీడు వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ నువ్వు సాగు విధానం గురించి రైతులకు చక్కటి వివరాలు తెలియజేద్దాం. నమస్కారం మేడం.
5: నమస్కారం
4: మేడం. మరి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఆహార పంటల కంటే కూడా వాణిజ్య పంటలలో ప్రధానంగా ఈ నువ్వు సాగు అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇట్లాంటి లాభసాటిగా ఉండేటువంటి ఈ నువ్వు సాగును చేపట్టాలంటే సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి లాభాలు గడించడానికి అవకాశం ఉందంటారు?
5: మనకి ముఖ్యంగా నువ్వు సాగు అనేది రైతులకి తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది, కాబట్టి అందులో తక్కువ పంట కాలంతో వచ్చేటటువంటి పంట. ఈ నువ్వు పంటకి ముఖ్యంగా నేలలు అనేవి నీరు నిల్వలేకుండా చూసుకోవాలి, అలాగే తేలిక నేలలు, బరువైన నేలలు కూడా అనుకూలం. చౌడు నేలలు పంట వేసుకుంటే పంట అనేది దెబ్బతీస్తుంది, కనుక నువ్వు పంట వేసుకునే నేలలు చౌడు లేకుండా చూసుకోవాలి. నువ్వు పంటలో వేసుకునే ముందు ముఖ్యమైన విత్తనం ఎంపికలో మనకి ఈ నువ్వు పంటలో ఎక్కువగా ఆశించేటటువంటి వెర్రి తెగులను తట్టుకునే రకాల్ని మనం ఎంపిక చేసుకోవాలి. దీని వలన పిచికారీలను తగ్గించుకొని కొంతమేరకు రైతు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ విత్తనం ఎంపికలో వెర్రి తెగులు తట్టుకునేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు వాడుతున్నటువంటి రకాలు ఎలమంచిలి 66, ఎలమంచిలి 17, ఎలమంచిలి 11 రకాలను ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాడుతున్న రకాలు. అదేవిధంగా మనకి నువ్వు పంట విత్తుకునే సమయం కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు మనం నువ్వు పంటను విత్తుకోవచ్చు. లేట్గా విత్తుకున్నటువంటి ఈ రకాలు చూసుకున్నట్లయితే మనకి పురుగులు ఆశించి పంటకి నష్టాన్ని ఎక్కువగా కలుగజేసే అవకాశం ఉంది, కనుక పంటని సకాలంలో విత్తుకోవాలి.
4: విత్తనం మోతాదు విషయంలో ఈ గింజలు చాలా వరకు కూడా సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అలాంటప్పుడు మోతాదు విషయంలో కొంతమంది రైతులు ఎక్కువగా పెడుతుంటారు

0: మొక్కలు పడుతుంటాయి, ఆ తర్వాత మళ్ళీ వాటిని పీకటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎంత మోతాదు అయితే బాగుంటుంది, ఏ విధంగా విత్తుకోవాలంటారు?
1: ముఖ్యంగా విత్తన మోతాదు అనేది 2 నుంచి 3 కిలోలు ఎకరానికి రైతు ఇసుకతో కలుపుకొని వెదజల్లుకోవచ్చు. విత్తన మోతాదు ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మొక్కలు అనేవి మోతాదు పెరిగిపోయి ఒత్తు మొక్కలు ఉండటం వలన పురుగుల్ని ఆశించడం, అధిక సారాన్ని భూమి నుంచి పీల్చడం, కలుపు మొక్కలు వంటి రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక మొదటిగా మనం అధిక దిగుబడి పొందాలన్నా, పురుగులను నివారించుకోవాలన్నా విత్తన మోతాదు అనేది ఎంతో ముఖ్య పాత్ర కలిగి ఉంటుంది.
0: మేడం, మరి ఇవాళ గమనిస్తే చీడపీడలు అనేవి చాలా వరకు కూడా అధికంగా వస్తున్నాయి, ఉధృతి ఎక్కువయ్యి పెట్టుబడి కూడా చాలా వరకు కూడా ఎక్కువ అవుతుంది. మరి విత్తన శుద్ధి చేస్తే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయంటారు, మరి ఏ రకాల తెగులను ప్రాథమికంగా విత్తన శుద్ధి చేస్తే అరికట్టుకునేదానికి అవకాశం ఉందంటారు?
1: మనకి విత్తనం ఎంపిక ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో, అలాగే విత్తన ఎంపిక తర్వాత విత్తన శుద్ధి కూడా తెగుళ్ళని తట్టుకోవడానికి కానీ ప్రథమంగా ప్రధాన పాత్ర వహిస్తుంది. విత్తనం ఎంపిక మనము ఎలాగైతే తెగుళ్ళను తట్టుకునే విధంగా రకాలను ఎంపిక చేసుకుంటున్నామో, అలాగే విత్తన శుద్ధిని కూడా పాటించాలి. విత్తన శుద్ధికి గాను 3 గ్రాముల మ్యాంగోజబ్ని కానీ లేదా కార్బండజిమ్ కానీ విత్తనానికి కలిపి విత్తుకుంటే మనం వేరు నుంచి ఆశించేటటువంటి వేరుకుళ్ళు తెగుళ్ళను వంటివి రైతులు నివారించుకోవచ్చు. దీనివలన మనకి పంట విత్తుకునే సమయంలోనే ముందుగా వచ్చేటటువంటి తెగుళ్ళని, పురుగులని, వేరు నుంచి వచ్చేటటువంటి తెగుళ్ళని నివారించుకోవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడి ఎలాగంటే పురుగు మందుల్ని వాటిని కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కనుక విత్తన శుద్ధి ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
0: ముఖ్యంగా మనము గమనిస్తే ఏ పంటలైనా కూడా మేడం, మరి కలుపు అనేది చాలా వరకు కూడా చీడపీడలకు ఆవాసంగా మారుతుంది. కలుపు మనము అశ్రద్ధ చేస్తే పంట, ప్రధాన పంట గిడసబారిపోవడమే కాకుండా మనం అందించిన పోషకాలు ఏదైతే ఉందో ఆ పోషకాలని కూడా ఈ కలుపే తీసేసుకొని మరి చాలా వరకు కూడా రైతుకు నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. నువ్వు సాగులో కలుపు తీతలు ఏ విధంగా చేపడితే కలుపును సమర్థవంతంగా నివారించుకొని పంటలో మంచి దిగుబడులు ఆశించడానికి అవకాశం ఉందంటారు?
1: మనకి ముఖ్యంగా విత్తనం విత్తిన వెంటనే 24 గంటల నుంచి 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనేటటువంటి మందుని ఎర్ర నేలలో అయితే 1 లీటర్ ఎకరానికి, అదేవిధంగా నల్ల నేలలో అయితే 1.25 లీటర్లు ఒక ఎకరానికి మనం బాగా నేల తడిచేటట్లు పిచికారి చేసుకుంటే కలుపు 15 నుంచి 20 రోజుల వరకు వచ్చే అటువంటి కలుపుని నివారించుకోవచ్చు. దీనివలన కలుపు అనేది మనకి ప్రధాన పంటతో పోటీ లేకుండా ప్రధాన పంట ఎక్కువ పోషకాలను నేల నుంచి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక కొంతమేరకు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివలన దిగుబడిని పెంచుకోవచ్చు.
0: ఏ పంటలైనా మంచి దిగుబడి తీసుకోవాలంటే ఆ పంటకు ఆ మొక్కకు కావలసినటువంటి సత్వ కూడా ఎంతో కీలకం. నువ్వులో ఏ రకాల ఎరువులు వేసుకోవాలి? ముఖ్యంగా ఎరువులు వేసుకునేటప్పుడు భూసార పరీక్షలు చేయించుకొని వేసుకుంటే చాలా వరకు మంచిది అంటున్నారు. ఈ భూసార పరీక్షల ఆధారంగా వేసుకోవాలంటే ఎలాంటి ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా ఆచరించాలి? సేంద్రియ వ్యవసాయంలో నువ్వు పంటను పండించుకునే దానికి అవకాశం ఉందంటారా?
1: ఏ పంట అయినా వేసుకునేటప్పుడు ముందుగా ఎరువు యాజమాన్యం చేసుకునే ముందుగా ముఖ్యంగా భూసార పరీక్ష అనేది నిర్వహించుకోవాలి. ఎందుకనగా ఈ భూసార పరీక్ష ద్వారా వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిగణనలోకి తీసుకొని మన భూమిలో ఏ పోషకాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఎరువుల వాడకాన్ని మనం వినియోగించుకున్నట్లయితే ఎరువుల ఖర్చు అనేది రైతు తగ్గించుకోవచ్చు, అలాగే మన భూమి వాతావరణాన్ని కొంతమేరకు కాపాడుకోవచ్చు. ముందుగా పంట వేసుకునేటప్పుడు దుక్కిలో 1 బస్తా SSPతో పాటు యూరియా 20 కేజీలు, అలాగే MOP 10 కేజీలు వేసుకున్నట్లయితే మనకి మొదటి దశలో పంట కొంతమేరకు ఏపుగా పెరిగి పూత బాగా వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి పెరిగే అవకాశం కూడా కొంతమేరకు అధికంగా ఉంటుంది. మనం ముందుగా ఎరువుల్ని వేసుకుంటున్నామో దుక్కి దున్నే సమయానికన్నా ముందుగా వేసవిలో మనకి పచ్చిరొట్టె ఎరువులని వేసుకొని భూమిలో కలియదున్నడం వలన మనకి కొంతమేరకు పచ్చిరొట్టె నుంచి వచ్చేటటువంటి ఎరువులు కొంతమేరకు మనకి భూమిలో కలిసి ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే మనము రసాయనిక ఎరువులను కొంతమేరకు తగ్గించి భూ వాతావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం

0: పద్ధతిలో, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేసుకోవడం వలన మనకి ఖర్చు తగ్గించుకొని పెట్టుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులను వాడకాన్ని తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మనం పెట్టుబడి తగ్గించుకొని అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండించుకోవడం వలన మన ఆరోగ్యాన్ని కూడా కొంతమేరకు మంచిగా ఉంచుకునే అవకాశం ఉంటుంది.
1: ఏ పంటలో అయినా కీలక దశల్లో నీటి తెడులు అందించుకోవడానికి అవకాశం ఉంటే మంచి అంటే ఆశాజనకమైనటువంటి గణనీయమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. మరి ఈ నువ్వు సాగులో కీలక దశల్లో నీటి తెడుల ఆవశ్యకత ఎలా తీసుకోవాలి, ఆవశ్యకత ఎంతవరకు ఉంది, ఎలాంటి నీటి యాజమాన్యం ఆచరిస్తే మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇవాళ చూస్తే ఏ పంటలైనా కూడా డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే చాలా వరకు అధిక లాభాలు ఆర్జించడానికి, నాణ్యమైన పంటను తీసుకునేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా కలుపును కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. నీటి వృధాను అరికట్టి తక్కువ నీటితోటి ఎక్కువ పొలంలో పంటను పండించుకోవాలంటే డ్రిప్పు శ్రేయస్కరం అని చెప్పేసి అంటుంటారు. ఈ నీటి యాజమాన్యం ఈ నువ్వులు ఏ విధంగా చేపట్టాలి, మిగతా పంటలో డ్రిప్ యాజమాన్యం ఎంతవరకు అవసరం అంటారు?
0: మనకి నువ్వుల పంటలో ముఖ్యంగా విత్తే సమయంలో, అలాగే 30 నుంచి 35 రోజులు కొమ్మ సమయంలో, అలాగే 40 నుంచి 45 రోజుల నుంచి పూత కాయ వంటి ఏర్పడే సమయంలో, పంట విత్తిన 30 నుంచి 60 రోజుల మధ్యలో మనం నీటి ఎద్దడి లేకుండా చూసుకున్నట్లయితే రైతు దిగుబడి పెంచుకొని ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మనం నీటి ఎద్దడి లేకుండా చూసుకొని పంటని ఏపుగా పెరిగేటట్లు చూసుకున్నట్లయితే మనకి ఈ పంట సమయంలో 3 తడులు మనం ఇచ్చుకోవడం వల్ల కొంచెం దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎంతో మేరకు రైతులు అవలంబిస్తున్నారు. నీటిని ఆదా చేసుకొని వృధా చేసుకోకుండా మనం వేరే సీజన్లో మార్చుకొని వేసుకునేటటువంటి పంటలకు కూడా మనం నీటి యాజమాన్యాన్ని చేసుకోవచ్చు. అలాగే డ్రిప్ వాడకం వల్ల మనకి పంట లేనటువంటి భూమిలో కూడా కొంతమేరకు కలుపు అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఈ డ్రిప్ వాడకం వలన నీటిని ఆదా చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ పంటని పొందే అవకాశం ఉంటుంది.
1: ఏ పంటలైనా కూడా చీడపీడల సమస్య అనేది చాలా వరకు రైతుకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నువ్వు పంటను ఏ రకాల చీడపీడలు ఆశించేదానికి అవకాశం ఉందంటారు? సమగ్ర సస్యరక్షణ విధానాన్ని ఏ విధంగా ఆచరించాలంటారు?
0: మనం ముందుగా చెప్పుకున్నట్లయితే చీడపీడల్ని నివారించుకోవడానికి మొదటగా విత్తేటటువంటి విత్తనం రకం ఎంపిక, అలాగే విత్తన శుద్ధి సస్యరక్షణలో ముఖ్య భాగాలు. ముఖ్యంగా మనం ఈ నువ్వుల పంటలో చూసుకున్నట్లయితే ఆకుముడత మరియు కాయతొలుచు పురుగులు అనేటువంటి కనిపిస్తుంటాయి. వీటి లక్షణాలు మనకి ఆకుల్ని గూడుగా కట్టుకొని ఆకుల్లో ఉన్న పత్రహరితాన్ని గీకి తినటం వల్ల ఆకులు అనేవి ఎండుబారిపోతాయి. దీనివలన మనకి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఆకుముడత కాయతొలుచు పురుగు యాజమాన్యానికి మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 ml ఎకరానికి వాడుకోవడం వలన ఈ ఆకుముడత మరియు కాయతొలుచు పురుగుల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా డిసెంబర్ నుంచి జనవరి సమయంలో వేసే పంటలో, ముఖ్యంగా కొమ్మ నుంచి పూత సమయంలో మనం గమనించుకున్నట్లయితే బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక నీటిలో కరిగే గంధకం పొడిని 600 గ్రాములు ఎకరానికి తీసుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగుల్ని నివారించుకోవచ్చు. బూడిద తెగులు కూడా రావటం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కనుక దీనిని ముందు గమనించుకొని మనం సస్యరక్ష చర్యలను చేపట్టాలి. అలాగే మనకి పూత నుంచి పిందె దశలో మనకి ఎక్కువగా వచ్చేటటువంటి బ్యాక్టీరియా ఎండు తెగులు, దీని వలన కూడా పైరు తొందరగా పండుబారిపోయి దిగుబడి తగ్గుతుంది. కనుక ముఖ్యంగా మనము పూత నుండి పిందె దశలో ఆకులు చివర్లు ఎండిపోవడం వంటివి చూసినప్పుడు దీని నివారణకు గాను కాపరాక్సిక్లోరైడ్ని 600 గ్రాములు, అలాగే దీంతోపాటు 20 గ్రాములు ప్లాంటమైసిన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండు తెగుల్ని మనం నివారించుకోవచ్చు. అలాగే మనం పంట కాలంలో పిచికారీ చేసుకోవాల్సి వస్తే కొమ్మ నుండి పూత దశలో 19 19 19ని 3 19లు అంటాం, దీన్ని 2 kgలు ఎకరాకి, అలాగే పూత నుండి కోత దశ వరకు పురుగు మందులు పిచికారీ చేయవలసి వస్తే 13 045ను 2 kgలు ఎకరానికి మనం పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే 10 నుంచి 15% అధిక

0: దిగుబడి రైతు పొందే అవకాశం ఉంటుంది. కనుక పైపాటు పిచికారీలు అనేవి ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. రైతు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పిచికారీ చేసుకునేటప్పుడు ఈ పైపాటు 319 కానీ 13045 కానీ పైపాటు పిచికారీలు అనేవి చేసుకోవాలి. అలాగే నువ్వు పంట మనకి రైతులు తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించేటటువంటి పంట కనుక మనం నువ్వు పంటని ఖరీఫ్ రబీ వర్షాధారంగా పండించుకోవచ్చు. దీనికంటే కూడాను రబీ పంట లేదా వేసవి పంట వేసుకున్నప్పుడు చీడపీడల బెడద అనేది తక్కువగా ఉంటుంది. దీనివలన రైతులు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అలాగే చీడపీడలను తక్కువగా ఆశించడం, సరైన సమయంలో మనం పిచికారీలు చేసుకోవడం, పైపాటు పిచికారీలు చేసుకోవడం, విత్తన శుద్ధులు, విత్తన ఎంపిక వంటివి, ఈ అంశాలను పాటించడం వలన రైతు తక్కువ పెట్టుబడులతో కొంతమేరకు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. అందులో నువ్వు పంట అనేది మనకి తక్కువ సమయం పంట కనుక తక్కువ కాల పరిమితిలో మనం దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. నువ్వు పంటలో మనకు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉండటం వలన మనకి నువ్వు పంట దిగుబడి ఎక్కువ కాలం నిల్వ ఉండే పంట. కనుక మనం పంట దిగుబడిని పొందినప్పుడు మార్కెట్ రేటు కనుక తక్కువ ఉన్నట్లయితే దీనిని నిల్వ చేసుకొని మార్కెట్ రేటును బట్టి మనం అమ్ముకొనవచ్చు. కనుక మిగతా పంటలతో పోలిస్తే రబీ వేసవి కాలంలో నువ్వు పంటను వేసుకోవడం వల్ల రైతు ఖర్చు తగ్గించుకొని మంచి లాభాలని దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు పంట రైతుకు లాభాలని ఆర్జించేటటువంటి పంటగా పరిగణించుకోవచ్చు.
1: నూనె జాతి పంటలలో స్వల్పకాలంలో వర్షాధారంగా పండినటువంటి ఈ నువ్వు పంటలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ఏ రకాలను వేసుకోవాలి, విత్తే విధానంలో విత్తన శుద్ధి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సస్యరక్షణలో ఎలాంటి మెలకువలు పాటించాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు నువ్వు సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి పెద్దారవీడు మండల వ్యవసాయ విస్తరణ అధికారిని శ్రీమతి వి సౌజన్య గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన వింటారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

పోతాం పిల్ల నేను ఆలూరు సంతాకు పోతాం పిల్ల నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు నేను ఆలూరు సంతాకు పోతాం పిల్ల మీకు అడిగినన్ని అబ్బా అడిగినన్ని.

0: చాలే బడాయి.
1: పత్తికొండ సంతాకు పోతాం పిల్ల, నీకు పచ్చి కొబ్బరి బెల్లం తెస్తాం పిల్ల, నీకు ఇస్తాం పిల్ల, నేను వస్తాను పిల్ల.

ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: భారత్ కార్యక్రమంలో వినండి. ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం.
1: ఉపాధి అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని

0: సాధించడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
1: నమస్తే మేడం.
0: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం. ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
1: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్ పొంది ఉండాలి.
0: EDP సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, EDP సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
1: EDP సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్లకు బహుకరించే సర్టిఫికేట్ ని EDP సర్టిఫికేట్ అంటారు.
0: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
1: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్ మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో PMEGP సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
1: మేడం, ఈ పథకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని రెండు కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో up to 10 lakhs నుంచి up to 50 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది

0: జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంతకుముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజీపీ పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్హెచ్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 400,000 యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32,00,000 మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు EDP సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డ్ ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోన్ మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది? సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11 నుంచి 12% రేట్ ఆఫ్

0: ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది రెండు కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన గనుల గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. గుంటూరు లామ్లోని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుబంధ పాలిటెక్నిక్లలో డిప్లొమా ప్రోగ్రాంలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు 31వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును. మరి ఇందులో ఉండేటువంటి ప్రోగ్రాం వివరాలను కనుక చూసినట్లయితే, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 సంవత్సరాల కాల వ్యవధి, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ 2 సంవత్సరాలు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ 2 సంవత్సరాలు, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు. మొత్తం సీట్ల సంఖ్యను చూసినట్లయితే ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 688 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 1370 సీట్లు ఉన్నాయి. మరి అర్హత విషయానికి వస్తే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వయోపరిమితి 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ అనేది 10వ తరగతిలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎగ్జామ్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 400 రూపాయలుగాను, ఇతరులకు 800 రూపాయలుగాను ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 31 మే. కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు. పూర్తి వివరాల కొరకు ANGRAU.AC.IN అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో విద్యా సమాచార ప్రకటనను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటనను చూద్దాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 32 విభాగాలలో వాటి పరిధిలో ఉన్నటువంటి 194 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో మొత్తంగా గ్రూప్ ఏ గ్రూప్ బిలలో 194 ఖాళీలున్నాయి. ఇవే కాకుండా లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత పరిపాలనా విభాగం కింద కొన్ని ప్రత్యేక ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ మేనేజ్మెంట్ పోస్టులకు విద్యార్హతతో పాటు 1 నుండి 3 సంవత్సరాల వరకు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి. మరి వయోపరిమితి విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి పోస్టును బట్టి 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అనేది స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, అదేవిధంగా దరఖాస్తును బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ను నిర్వహిస్తారు. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు 25 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులందరికీ కూడా ఫీజు లేదు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 12 జూన్. పూర్తి వివరాల కొరకు యూపీఎస్సీ ఆన్లైన్ .NIC.IN అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ

0: குலம் ராணிரா மரண மரண மரணம் இங்கே தான் புகல பகல கரணம் மாபிலு பீட்டமருக்கம்
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: యువాణి కార్యక్రమం తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన గనుల గురించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూమి లోపల నుండి లేదా ఉపరితలం నుండి బొగ్గు, బంగారం, ఇనుము వంటి ఖనిజాలను వెలికితీసే ప్రదేశాలను గనులు అంటారు. ఖనిజాలు లభించే లోతును బట్టి గనులను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. ఇవి ఉపరితల గనులు, భూగర్భ గనులు. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి మట్టి, రాళ్లను తొలగించి యంత్రాల సహాయంతో ఖనిజాలు లేదా బొగ్గును వెలికితీసే విధానాన్ని ఉపరితల గనులు అంటారు. భూగర్భ గనులతో పోలిస్తే ఇవి సురక్షితమైనవి మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయి. మరి ఈ ఉపరితల గనులు మూడు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది ఓపెన్ ఫిట్ మైనింగ్. ఇందులో భూమిలో లోతైన గుంటలను తవ్వి ఖనిజాలను వెలికితీస్తారు. ఉదాహరణకి రాగి, ఇనుము వెలికితీత. రెండు స్ట్రిప్ మైనింగ్. ఇది బొగ్గు, సున్నపురాయి వంటి వాటి కోసం ఒక వరుసలో మట్టిని తొలగిస్తూ తవ్వటం. మూడవది మౌంటైన్ టాప్ తొలగింపు. పర్వతాలపై భాగాన్ని కత్తిరించి లోపలి ఖనిజాలను బయటికి తీసే పద్ధతిని మౌంటైన్ టాప్ తొలగింపు అంటారు. ఈ యొక్క ఉపరితల గనుల వలన 90% కంటే ఎక్కువ ఖనిజాలు పూర్తిగా బయటికి వస్తాయి. భూగర్భ గనులతో పోలిస్తే కార్మికులకు ప్రమాదాలు చాలా తక్కువ. పెద్ద భారీ యంత్రాలను ఉపయోగించడం వలన ఉత్పత్తి వేగంగా ఉంటుంది. మరి ఈ గనుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మనం గనుల గురించి చెప్పుకుంటున్నాం కదా. భూమి పొరల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను వెలికితీసే ప్రక్రియను భూగర్భ మైనింగ్ అంటారు. ఉపరితల తవ్వకం ద్వారా సాధ్యం కానంత లోతులో ఉన్న ఖనిజాలను ఈ పద్ధతి ద్వారా వెలికితీస్తారు. ఇందులో మూడు రకాలుగా ఉంటుంది. ఇది రూమ్ అండ్ పిల్లర్ విధానము ఒకటి, రెండు లాంగ్ వాల్ మైనింగ్, మూడు బ్లాక్ కేవింగ్ పద్ధతులను ఈ యొక్క విధానంలో భూగర్భ మైనింగ్లో ఉపయోగిస్తారు. బొగ్గు లేదా ఇతర ఖనిజాలను గది ఆకారంలో తవ్వి పైకప్పు కూలిపోకుండా మధ్యలో మట్టి లేదా రాతి స్తంభాలను వదిలిపెట్టే పద్ధతిని రూమ్ అండ్ పిల్లర్ పద్ధతి అంటారు. ఖనిజ పొరలను ఏకదాటిగా పెద్ద యంత్రాలతో తవ్వేస్తారు. తవ్విన తర్వాత పైకప్పును వెనుకకు విడిచిపెడతారు. దీనిని లాంగ్ వాల్ మైనింగ్ అంటారు. గదిని పైభాగంలో అంటే గని యొక్క పైభాగంలో రంధ్రాలు చేసి బరువునకు లోపల శిలలు, ఖనిజాలు కింద పడేలా చేసి సేకరించడాన్ని బ్లాక్ కేవింగ్ అంటారు. ఈ విధంగా భూగర్భ మైనింగ్ ఉంటుంది. అందులో పాటుగా బొగ్గు గనులు, బంగారు గనులు, ఇనుప ఖనిజ గనులు, వజ్రాల గనులు కూడా ముఖ్యమైన గనులు రకాలుగా మనం చెప్పవచ్చు. మీరింతవరకు గనుల గురించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: పాట విన్నారు కదా. మీరు విన్న ఈ పాట గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడినది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది

పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, భౌడిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2 కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో భౌడిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గ్యాలం కోరికన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠ ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50కి పైగా నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50కి పైగా కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తును కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండే సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే. ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992 వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలు అయినటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో 2 తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదుల రేడియో నాటికల్లో నటించిన నటుడు ఎస్కె మిశ్రో గారు ధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్లానువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కెవి రావు గారు, శ్రీమతి ఉషశ్రీగారులు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి ఉన్నికన్నన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005 పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకి వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపట్టి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది.

2009లో రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీకి, విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 భాగాలు గల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 14 వరకు ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే, ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటకరంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చిపెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిచ్చెనలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విరియాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్లగారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అత్తిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టిబండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా నాలుగో సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాక నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటకాలను నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కథాసరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 ప్రాంతంలో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్యతరంగం కోసం జంపజమా వెండి పండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు డజన్కు పైగా హాస్య నాటికలను పండుగలు పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపర్తి వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ప్రాంతాల్లో ఏ వెలుగులకి ప్రస్థానం అనే నా నవలికను పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారి నిర్వహణలో రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర. 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతి కిరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకంపోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. వాటికి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. శ్రీమతి దుర్గాభాస్కర్ గారు ఇన్ఛార్జిగా ఉండగా మోహన్ కళ్యాణి అనే పేరుతో 6 నాటికలను, అలాగే సరిగమల పేరుతో

0: నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాద మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథ గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్యముఖుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకటం నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017లో చైతన్య దీపాలు పేరుతో సోషల్ అవేర్నెస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన అరగంట నాటకాలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబీ ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ల బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికి వస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో, ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 ఏళ్ల వయసులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం. నేను 100కి 100 పాళ్ళు నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసాంగాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా సహాయం చేసింది. చదువురాని సామాన్య జనాల్లో కూడా నాకు మన్నన తెచ్చిపెట్టింది కేవలం ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే 70వ దశకంలో రేడియోలో నాది ఒక కథ లేదా నాటిక వచ్చిందంటే, ఆ మర్నాడు మా కోరలకొట్టు మంగమ్మ, లాండ్రీ అప్పారావు, పాలు పోసే నాగయ్య, హెయిర్ కటింగ్ సెలూన్ తాతారావు, బజ్జీల బండి రామస్వామి, మా కంపెనీ బస్సు క్లీనర్ కొండలరావు అందరూ కూడా నన్ను ఓ హీరోని చూసినట్టు చూసి పలకరించేవారు. ఒక ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలో నాది ఒక కథ వస్తే వచ్చే స్పందన కంటే రేడియోలో ఒక కథ లేదా నాటిక వస్తే లభించే స్పందన కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఉండేది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న ఆకాశవాణి సందేశం మున్ముందు మరింత సాకారం కావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల

0: మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. సెమీకండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves, while also assisting others.
0: అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ, ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది.

0: రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 ఏళ్ల కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3-4 డేస్, ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్, బట్ దేర్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ, దట్ ఈస్ ఫ్రమ్ 29th May ఆన్వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్ అండ్ ఓవర్ కేరళ అండ్ తమిళనాడు టుడే.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా కేవీఐసి 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది మహిళలని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా ఒక ప్రకటన విందాం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: చిత్రమంజరి కార్యక్రమంలో మొదటగా విందాం శుభాకాంక్షలు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం రేణుకా పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజరి కార్యక్రమంలో తరువాత మాస్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుమంగళి పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.

0: చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై చిత్రమంజర్లో. తరువాత సూర్య ఐపీఎస్ ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజరి కార్యక్రమంలో చివరిగా క్రిమినల్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు చిత్రమంజర్లు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 గీతమాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం 9:15 స్పాట్లైట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరాన్ని పాలకుల నుండి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి రాస్తున్నారు. గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం. మా కోసం అమ్మాయిల శపథం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం ఆలపించిన నీలిమేఘమా జాలిచూపుమా అనే పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరి కోరిక మేరకు అమ్మాయిల శపథం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన ఈ పాట విందాం.

గీతమాలిక కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి రాస్తున్నారు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరందరూ కూడా డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గారు ఆలపించిన ఏమని వర్ణించను అనే పాటని మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాట విందాము.

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా.
1: చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టమని పేలిందా నా గుండె కల్లాసే.
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 5233316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
2: మీరు వింటున్నారు గీతమాలిక, మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz. గీతమాలిక కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరాన్ని రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కూడా గీతమాలిక కార్యక్రమంలో మా కోసం గోవుల గోపన్న ఈ చిత్రం నుండి ఘంటసాల గారు ఆలపించిన వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా అనే పాటని వినిపించగలరు అంటూ కోరారు. వీరందరి కోరిక మేరకు గోవుల గోపన్న ఈ చిత్రం కోసం ఘంటసాల గారు ఆలపించిన ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాట గోవుల గోపన్న. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించినది. గీతమాలిక కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరాన్ని బురిదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు కె సక్కుబాయ్, నరసింహ, ఎల్లయ్య, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ రాస్తున్నారు. వీరందరూ కూడా ప్రాణం ఖరీదు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఏటమేసి తోడిన అనే పాటను మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ప్రాణం ఖరీదు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

0: గిలిగింతలు పెట్టే కొత్త పాటలైనా,
1: చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే, ఫట్టమని పేలిందా నా గుండె కల్లాసే,
0: మీ మనసు దోచుకున్న మధుర గీతికలను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ పేరు, ఊరు, మీరు కోరుకునే పాట, ఇంకా సినిమా వివరాలను ఒక పోస్ట్ కార్డుపై రాసి గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, మార్కాపురం, పిన్కోడ్ 523316 అడ్రస్కు వెంటనే రాయండి. గీతమాలిక ప్రతి మంగళ బుధవారాల్లో రాత్రి 9:30 మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz.
2: గీతమాలిక కార్యక్రమాల తరువాత ఈ ఉత్తరాన్ని భువనగిరి విద్యానగర్ నుండి అహ్మద్ బహరుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, అహ్మద్ అబ్దుల్ బాబా అంజాన్ కోరుతున్నారు. వీరందరూ కూడా అభిమానవతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన నీపైన నాకెంతో అనురాగం ఉందని అనే పాటను మా కోసం వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు అభిమానవతి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

గీతమాలిక కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరాన్ని గుత్తి రోడ్ రాణీనగర్ అనంతపురం జిల్లా నుండి రాస్తున్నారు. మా అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారు సమర్పించు గీతమాలిక కార్యక్రమం నిర్వహిస్తున్న టీం అందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ మేము ఈ లెటర్ను రాస్తున్నాము అంటూ వీరు రాస్తున్నారు. రాసిన వారు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, వనమ్మ, హనుమంతప్ప, అదేవిధంగా మూరుణ్ణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, మూరుట్ల కరుణాకర్. వీరందరూ కూడా మా కోసం మారీ 2 చిత్రం నుండి పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు మ్యారీ 2 చిత్రం నుండి ధనుష్, ఎంఎం మానసి పాడిన ఈ పాట విందాం.

మీరింతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హరికథ వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో సంచరిస్తున్నారు. జనస్థానంలో 14,000 మంది రాకాసులతో కలిసిన కరదూషణాదులను సంహారం చేశారు. శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పరాభవం చేశారు. శూర్పణఖ తన కోరిక కొరకై తన వారినందరినీ బలి చేసింది. 14,000 మంది రాక్షసులు మరణించిన తరువాత అప్పటికైనా ఆలోచించలేదామె. పెద్దన్న రావణాసురుడికి లంకాధిపతి దగ్గరకు వెళ్ళింది. లంకేశుడు కొలువు తీర్చి ఉన్నాడు. అక్కడ ప్రవేశించి చెప్పింది, అన్నా ఇంతటి జగజెట్టివి కదా, నీ చెల్లెలికి ఎంత అపకారం జరిగిందో చూచేవా. నా రూపం చూడవలసింది, ముక్కు చెవులు పోగొట్టుకున్నాను. నా కొడుకును చంపాడని రోషంతో వెళ్ళి ఎందుకు నా పుత్రుణ్ణి చంపావని ప్రశ్నిస్తే, నా ముక్కు చెవులు కోశారు. ఎవరు అన్నాడు రావణాసురుడు. అన్నదమ్ములు ఇరువురు ఉన్నారు, పెద్దవాడు రాముడట, రెండవవాడు లక్ష్మణుడట. ఇంత పరాభవం

ಇಷ್ಟು ಪರಾಭವಿಂಪಬಡಿತೀ. ಇಲ್ಲ, ಪರಾಭವಿಂಸಬಡ್ಡಾನೆ. ನೀವು ಒಕ್ಕಸಾರಿ ಆಲೋಚಿಸವಲಿಸಿದಂತೆ ಆಶ್ಚರ್ಯಪಡ್ಡಾಡು ರಾವಣಾಸುರುಡೇ. ಮೇಮಿ, మానవులు మనకు ఆహారం కదా, మనకు ఆహారమైన మానవులు మనలని సంహరించడమా? ఇది చాలా ఆశ్చర్యం సుమా అన్నాడు రావణాసురుడు. ఆశ్చర్యము

చెల్లి, ఇంత దారుణం జరిగిందా? సామాన్య మానవుడేమి, ఖరాసురుడు నాతో సమానమైన బలం కలవాడే. అలాంటి ఖరాసురుణ్ణి సంహరించాడా? నేను వెంటనే వెడుతున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గ మానవాధమ సంహారం చేస్తాను. నీవేం చింతించవద్దన్నాడు చెల్లెలితో. కానీ దుష్ట కామేచ్ఛ ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది కదా. అందుకే భగవంతుడు కామము, క్రోధము, లోభము మూడింటినీ చంపడానికి అవతారం తీసుకోవలసి వచ్చింది. కామము యొక్క స్వరూపం రావణ కుంభకర్ణులు, వారిని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు. క్రోధము యొక్క స్వరూపం శిశుపాల దంతవక్త్రులు, వారిని ఇద్దరినీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే సంహరించాడు. లోభం యొక్క స్వరూపం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వారిని ఇద్దరినీ సంహరించడానికి స్వామి రెండవతారాలు ధరించవలసి వచ్చింది. హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహ రూపంలో, హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంలో ఇలా అవతరించి సంహరించారు. కామక్రోధముల కంటే కూడా బలమైంది లోభం సుమా. లోభం అంటే దురాశ. ఆ ఆశ ఈమెను పీడిస్తున్నది. ఈమె ఎప్పుడైతే రావణాసురుడు సంహరిస్తానన్నాడో అలా కాదనుకున్నది. అయ్యయ్యో, మా అన్న మహావీరుడు కదా, దేవేంద్రాదులను సంహరించిన బలశాలి కదా, నిజంగానే సంహరిస్తాడేమో. రాముడు నా సోదరుని చేత సంహరింపబడడానికి వీరలేదు. ఎలాగైనా జీవించి ఉండాలి, అతడు నా పాణిగ్రహణం చేయాలి అనుకున్నదాన్ని. తన కరగ్రహణం చేయడం కోసం రాముడు బ్రతికుండాలి అనుకున్నదండి చుప్పనాతి. అందుకే ఆ నాతి మామూలు నాతి కాదు, చుప్పనాతి. లోకరక్షణ దీక్షా దక్షుడైన భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేదు, సామాన్యుడుగా గుర్తించింది ఆమె. రావణుని యొక్క సంకల్పాన్ని మరల్చాలనుకున్నది చుప్పనాతి. అన్నా, నీవు సంహరించడం ఒక లెక్కనా? ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరించగలవు నాకు తెలుసు. కానీ ఒక్క మాట నీకు చెబుదామనుకున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఏమమ్మా అన్నాడు, ఆ రాముని ఇల్లాలున్నదన్నయ్యా. అబ్బా, ఏమి సౌందర్య రాశి! రావణుని బలహీనత ఆమెకు తెలుసు. అందుకని సీత సౌందర్య వర్ణన చేసింది చుప్పనాతి. ఆమె సామాన్యం కాదు సుమా. అగపడదే చోటనైనా.

సౌందర్యము జగన్మాతృ సౌందర్యంగా గుర్తించలేకపోయింది. సౌందర్యం ఎక్కడ ఎక్కడ సౌందర్యం ఉంటుందో అదంతా భగవత్ స్వరూపమని గుర్తిస్తే మానవ జీవితం సార్థకం. అది రాక్షసి అయి సీతా దివ్య సౌందర్య వర్ణనం చేసి నా ఎంత సౌందర్య రాశి అనుకున్నావు, ఒక్కసారి వినవలసింది ఆమె సౌందర్యం.

ಚೇರಬಾರದು ಅನ್ನ ಬಳಿರ ಅದ್ದಾಣಿ ಚೆಲುವುದು ಸೂಚ.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాతని ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో, రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడు అతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి పెడుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆ పెనికరికి తీసుకువస్తానన్నాడు. చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై పగదీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేదవేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా ప్రకృతి కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తు రాలేదు వానికి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మేనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయాది. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట, రామలక్ష్మణుడనే అన్నదమ్ములు ఉన్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశి అట, ఆమెను పట్టుకురాదలుచుకున్నాను, నీ ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారం అయ్యా? ఏం లేదు, రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి, ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకువస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు, ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే, వాళ్ళు సామాన్యులు కాదనే ఏదో ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్ళవలసిందంటే, మారీచుడు అన్నాడు,

ஸ்ரீராமுடனை எவரன் கொள்டிவி.

సిస్టర్ సంజయ భూమిపై అవతరించిన దైవమతడు.

నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది రకారాధీని నామాని రా అని వినిపించేటప్పటికి రాముడేమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిపడున్నట్టు నన్ను నుర్యోజనములు రువ్వే ఓ

ప్రయోజనమాయ చల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోకువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్వ జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షస మాయ అక్కడ చల్లదు. రావణ నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చేయవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసు. మరీచ, మేం చెప్పిన పనిని నిర్వహిస్తావా, లేకపోతే ఈ కరవాలానికి బలి అవుతావా అన్నారు. మారీచుడు ఆలోచించుకున్నాడు, ఓహో మనకు సమయం సమీపించింది, విడితి రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు, కనుక సావు నిశ్చయము, అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు. సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది. మాట వినట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు. రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధిరోహణం చేశారు. కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నారు. అలాగే వెళ్తానన్నాడు మారీచుడు. రామచంద్ర ప్రభు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుకు రావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి. మనం గమనించలేవా, మాటలు పొరపాటున వచ్చినాయి అనుకుంటాం, జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా, రామప్రభువు ఎదురుకుండా కూర్చుని

రామచంద్ర, ఇది నా పని మీద మీరు వెళ్ళినా నేను విడిగా ఉండలేనన్నది. అందుకే కాత్యాయని మాత పరమశివునిలో సగం శరీరం పంచుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండడం అనేది లేదు, వారే వీరు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకోలా అనిపిస్తోంది, మునులైన నిన్ను చూచి మోగం భుచందంగా

నీవే భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది కనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఎట్టు

బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడీ తిరుగుతున్నది. చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడీని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడీ చూచారా?

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒకవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేను ఎప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటి ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా? ఉండదు కదా. రమయతీతి రామః, రమించు వారెవరురా రఘుద్వహ నిన్ను వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపజేయవాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటే ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా ఉన్నది అనుకోవడం చేత బాధలు తప్పలేదు అంతటి తల్లికి కూడా. వెంటనే వెళ్ళి రావలసింది, ఆ దాన్ని పట్టుకోవలసింది అన్నదండి ఆ లేడిని. స్వామి మారు మాట్లాడకుండా బయలుదేరారు. అలా బయలుదేరి వెడితే ఒక్క మాట అంటారండి నారాయణదాసు గారు అన్నారు. ఈ మాట

అచ్చవేల్పైన గాని ఆలి మాటకే దురడగ వశమౌని. వెంటనే బయలుదేరారు కాదని కూడా అనలేదు రామచంద్రమూర్తి. బాణం తీసుకుని వెంటబడితే దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే అగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జనరి రక్షణ దీక్షాధ్యక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాని చేత. ఎవరైనా లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చేయాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఈతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరమునాటగా

లక్ష్మణాయం చు అసురుడు సురులు విడిజాయ వైలోవ పర్ణశాల పద్దయ్యే సటరు.

ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోనే రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క ఫాల భాగమందు తగిలి ముఖాన తగిలింది. రాముని చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మారీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణా,

సీత అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో, ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయా లక్ష్మణ అంటే, లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే, రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందు గాని మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థపడుతున్నారు వెళ్ళమంటుంది. ఇన్ను లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా నీవలా పొరబడరాదమ్మా,

సర్వలోకములకు ఆయన రక్ష. ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్నాడు ఈయన. ఎంతకు బయలుదేరడం లేదు ఈయన. ఈయన బయలుదేరకపోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటివాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు. తండ్రి మీద కంటే అన్న పైన ఎక్కువ అభిమానమని నీవు ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశ్యం ఉన్నది అన్నదండి. కథమింది వరశ్యామం పద్మపత్రని భేక్షణం

ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని యందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనం ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్ర నిభేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలని మరి ఒక్కరి వైపు చూస్తానా అంది ఆమె. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశ్యం ఉన్నది అనేటప్పటికీ, అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా, నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు, అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతని పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాసి వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్వికమూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సాంప్రదాయం ఏమంటే వాకిటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు. వెంటనే ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనుక కాషాయ దండమాత్రిన ఎతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక, ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో, అయ్యా దయచేయండి కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను. నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళారు, మా మరిది కూడా అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులు ఉన్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు కదా, పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరీ అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి ఇలా

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుప్రణాతి నాకు చెప్పింది, అందరినీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు మీరు

ಎಲ್ಲ ಸೊಗ ಸುಖತ್ತೆಲ್ಲ ಇಂಚಿ ಇಂಚಿ ಪೊಂಪೋಯಿ ಸುಖಿಂಚುವಾಡ ನೀಕೆಂದು ಕೇ ಒಟ್ಟಿ ನಿರ್ಭಾಗ್ಯುಡವು ಭರ್ತ ರಾಮಚಂದ್ರು ನೀ ನಿರ್ಭಾಗ್ಯುಡನ್ನಾಡಣ್ಣಿ ಈ ದೌರ್ಭಾಗ್ಯುಡು ರಾಮಪ್ರಭುವು ನಿರ್ಭಾಗ್ಯುಡವುತಾನ ನೀಕೆಂದುಕೇ ಒಟ್ಟಿ ನಿರ್ಭಾಗ್ಯುಡವು ಭರ್ತ ರಮುನಾಥೋ ಮೇಟಿ ರಾಣಿ ವಗುಜು ಸ್ವರ್ಗಪಟ್ಟಣ ವೈಭವಮುನ್ಮಿಂಚಿನಟ್ಟಿ ನಾಲಂಕ ಪಾಲಿಂಪು నా లంకను పరిపాలించు నీవు నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపన పేలుతున్నాడు రావణాసురుడు అమ్మా భయకంపిత అయిపోయింది వడగాట్పునకు వడిలిపోయిన లేతలి లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది కమిలిపోయింది విచలిత మనస్కయ్యింది దిక్కు తోచలేదు ఆమెకు ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్త్రుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు 10 తలల రూపం చూచేటప్పటికి భయకంపితురాలైన ఆ తల్లి మూర్ఛాగతయ్యింది ఎప్పుడైతే మూర్ఛిల్లిందో ఈ దుష్ట రావణుడు ఆపెను వాల్మీకి చెప్పారు జగ్రాహ రావణ సీత బుధక్కే రోహిణీమివా ఆకాశమున బుధుడు రోహిణి ఈ సంబంధం చెప్పడం చేత కేవలంగా తల్లి కొడుకుల సంబంధమే అయింది అది మహర్షి నోట ఆ మాటే వచ్చింది ఊరు భాగముల దగ్గర ఒక చేయి మెడ దగ్గర ఒక చేయి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పారు అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో పుచ్చుకుని బయలుదేరాడు అని రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరువై ఆమెను తీసుకొని బయలుదేరాడండి ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే తల్లి కొంత వడికి మెలకువ కలిగింది కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో విడుతున్న తన స్థితిని గమనించింది ఎవ్వరూ కనిపించలేదు దిక్కు తోచలేదు ఆ తల్లికి

ఇంతేకాదు, హరుదిల్లు విరచనయమ్మహాజగది వీర రాఘవునకు పెండ్లామునయ్యి కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటిగా జిక్కి తలది తాడిలుచుంటిని వేల్పులారా పతికి నా

నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా, దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీశునకు పెద్ద కోడలనై అనే మాట అక్కడే పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభువు యొక్క దివ్యానుగ్రహం పొందదగినవాడాయన. ఆ జటాయువు విన్నాడు, రావణుడు అమ్మను తీసుకువెళుతున్నటువంటి మార్గానికి మధ్యలో ఎగిరి ఎదురు వెళ్ళాడు. చుంచుకొమల చేత రెక్కి కొనగోళ్లతో అతన్ని రక్తసిక్తం చేశాడు. రావణుడంతటి మహాబలశాలిని నిలువరించాడండి జటాయువు. సామాన్యుడు కాదు, ఇప్పటివాడు కాదు జటాయువు, దశరథునకు సమకాలికుడు. దశరథునకు 60,000 సంవత్సరముల తరువాత కదా సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌసల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు ప్రయత్నించాడు. వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు కౌసల్యా దశరథుల వివాహం జరిపించాడు. అందుకని దశరథులకు స్నేహితుడు అతడు. వెంటనే వెళ్ళి అంటాడు రావణ దుర్మ

కొంగున విషం కట్టుకుంటారా ఎవరైనా? మా అమ్మను తీసుకెడుతున్నావే. శునకం మంత్రభూతం తం పురాడాశం ఇవాధ్వరే. అధ్వర పురోడాశాన్ని ఒక శునకం ఎత్తుకుపోతున్నట్టుందిరా మా అమ్మను ఎత్తుకుపోతుంటే. కుక్క పురోడాశం ముట్టుకోకూడదు. మన ఇంట్లో వంటకాలే కుక్క ముట్టుకుంటే మనమే భుజించం కదా. యజ్ఞపాయసం పురోడాశ ఉంటే యజ్ఞపాయసాన్ని కుక్క తీసుకెడుతున్నట్టుగా మా అమ్మ సీతమ్మను నీవు తీసుకెడుతున్నావా? ఇదిగో ఇప్పుడే అంతం చేస్తానని ప్రళయ భయంకరంగా నిలువరించాడండి. చంద్రహాసం తీసి రెక్కలు తెగవేశాడు ఇతడు. రెక్కలు తెగినటువంటి ఆ జటాయు పక్షి అక్కడనే భూమి పైన పడిపోయింది. రెక్కలు తెగిన పక్షి ఏమీ పనిచేయలేదు కదా. ప్రక్కబలం లేకపోతే ఏమీ చెయ్యలేదు పక్షి. అందుచేత రెక్కలు తెగి అక్కడ పడిపోయింది.

రావణుడు లంక వైపుకు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఋష్యమూక పర్వతం చూచింది అమ్మ. ఆ ఋష్యమూక పర్వతం మీద కోతులు 5 కూర్చునున్నాయి. వాటిని చూచింది, ఎందుకైనా ఒక్కవేళ నా నాథుడు నన్ను వెతుక్కుంటూ వస్తే వీరెవరైనా చెబుతారు కదా అని. వెడుతూ వెడుతూనే తన ఆభరణాలన్నీ తీసి పైట చెరగులో కట్టి ఆ పైట చెరగు చించి ఆ ఆభరణాల మూటను ఋష్యమూక పర్వతం మీద పడేట్టుగా వేసిందండి. ఆ మూట చూచారు కింద ఉన్న కోతులు. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, అతని సచివులు 4. వీళ్ళ 5 ఉన్నారు. ఆ మూట చూచారు. హనుమంతుడికి ఇచ్చిన ఆయన దాయవయ్యా, ఇది ఎవరో తీసుకెళ్తున్నారు ఆమెను బలాత్కారంగా. ఆమె ఎవరో అతడెవరో మనకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. అలా దాచిపెట్టాడు హనుమన్నా. ఈ లోపల ఏం జరిగింది? మారీచుడు పడిపోయిన తరువాత పడిపోయేటప్పుడు రాక్షసులకు స్వస్వరూపం వస్తుంది. వాళ్ళు కామరూప ధారణ చేసి ఏ రూపంలో ఉన్నా శిక్షింపబడి చనిపోబోయే ముందు స్వస్వరూపం వస్తుంది. మారీచుడుగా గమనించారు రామచంద్రమూర్తి. అవురవురా, ఎంత పని జరిగింది! ఈ మారీచుడు ఇలా మోసం చేశాడని వెనుతిరిగి వస్తున్నారండి. ఇంటిది పర్ణశాల దగ్గర ఏం జరిగిందో అనుకుంటున్నారు. ఉంటే ఇంత లోపల లక్ష్మణుడు ఎదురు వస్తున్నాడు. పంపింది కదా, కష్టపు మాటలాడి పంపింది కదా లక్ష్మణుణ్ణి. కథమింది వరశ్యామం పద్మపత్రని భేక్షణం ఉపసంసిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఈ మాట విడలేక లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడు. రామచంద్రమూర్తి పలుకరించారు, లక్ష్మణ ఏమి ఇలా వస్తున్నావు? ఏమిరా, నేను చెప్పి చెప్పి మరీ వచ్చాను కదా మీ వదినకు సహాయంగా ఉండమన్నానే. వదినను ఒక్కతెనూ వదిలి ఇలా వచ్చావా అన్నారు. అన్నా, అనరాని మాటలు పడలేక ఇలా వచ్చాను అన్నాడు. వదినను వదిలి వచ్చే అభిప్రాయం నాకు లేదు. నీ నుండి మాట వినిపించింది, హా లక్ష్మణ, హా సీత అన్న ధ్వని వినిపించింది. అక్కడ అప్పుడే సంశయింపవలసిన

ఇప్పుడే సంశయం పవలశం హా లక్ష్మణాయసు మామక బాణం పున ఇల్గుసు ఎల్గిడిన అమ్మాయా కురంగం మాయాలి మాయలేడి చనిపోతూ హా లక్ష్మణ హా సీత అన్నది ఎందుకు ఇలా అన్నదా అనుకున్నాను. ఇప్పుడు కలిగింది నాకు అనుమానం నిజమైంది. లక్ష్మణ విడదాం పదమన్నారు. రామలక్ష్మణుడు ఇరువురు కలిసి పర్ణశాలకు వెళ్ళారు. పర్ణశాలలో సీత లేదు. ఇక్కడ నగల మూట పడవేసిన తరువాత సరాసరి లంకకు చేర్చాడు జానకిని లంకాధిపతి రావణుడు. అక్కడ అశోకవనం. ఆ అశోకవనంలో శింసిపావృక్షం. ఆ శింసిపావృక్షపు నీడన ఓ పెద్ద సౌధం ఉన్నది. ఆ సౌధంలో అట్టి పెడదాం అనుకుని వీడి అభిప్రాయం. సకల సౌకర్యాలు కలిగజేసిన సౌధానికే తీసుకెళ్ళాడు. కానీ అమ్మ సీతమ్మ, రామరహితనైన నేను సౌధోపరి భాగాల్లో ఉండను సుమా అంటూ ఆ అశోకవనిలో ఉన్నటువంటి శింసిపావృక్షపు నీడనే కూర్చున్నది నిరాహారి. అదే వస్త్రంతో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ తల్లి అక్కడ కూర్చున్నదండి ఆ అశోకవనంలో. ఆ వనం పేరు అశోకం. అక్కడ కూర్చున్న సీతకు శోకం. మహాశోక నిమగ్నయైన ఆ తల్లి అలా కూర్చుని ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కూడా శూన్యమైన పర్ణశాల దర్శనం చేశారు. ఎంత ఘోరం జరిగిందిరా. ఇక వెడదాం. జానకిని వెతుకుదామని ఇద్దరూ బయలుదేరారండి. రామలక్ష్మణులు ఇరువురు కూడా సీతాన్వేషణార్థమై బయలుదేరి అందరినీ అడుగుతున్నారు. భో భో.

ప్రియా కులాత్మా దశరథత నయగా నేను వ్యాకుల పడుతున్నాను. తరులార గిరులార వనచరములారా తరుణి జానకి నెత్తటైన కన్నారా అని వెతుకుతూ సీతాన్వేషణ చేశాడు రాఘవుడు. అతడు అన్వేషించవలన అంతయు తెలిసిన వాడే అయినా లోకానికి భగవంతుడైన రాముడు తాను భగవంతుణ్ణని చెప్పుకోకుండా మానుష లీల చూపించారు. ఆ స్వామికి నీరాజన్

మీరింతవరకు సీతాపహరణం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిచే హరికథాగానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.